ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026, మే నెల 29వ తారీఖు శుక్రవారం. వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లో ఈరోజు చౌదరి చరణ్ సింగ్ గారి వర్ధంతి. May 29 భారతదేశంలో రైతుల యొక్క గొప్ప నేత చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి. చౌదరి చరణ్ సింగ్ December 23 1902 ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా నూర్పూర్లో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. మరియు May 29 1887 వసంతాల వయసులో మరణించారు. చౌదరి చరణ్ సింగ్ భారతదేశపు 5వ ప్రధానమంత్రిగా పనిచేశారు. July 28 1979 నుండి January 14 1980 వరకు మొత్తం 170 రోజులు పదవిలో ఉన్నారు. చౌదరి చరణ్ సింగ్ రైతుల నేతగా స్మరించబడ్డారు. రైతుల పట్ల ఆయన అపారమైన అంకితభావాన్ని గౌరవిస్తూ ఆయన జన్మదినమైన December 23 కిసాన్ దివాస్గా జరుపుకుంటారు. వడ్డీ వ్యాపారుల దోపిడి నుంచి రైతులను రక్షించేందుకు ఆయన 1939 రుణ విమోచన బిల్లును ప్రతిపాదించారు. అలాగే 1950 జమీందారీ నిర్మూలన చట్టం రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఆయనకు 6 నెలల జైలు శిక్ష పడింది. 1940 మరియు 1942 కూడా భారత రక్షణ చట్టం కింద జైలు పాలయ్యారు. March 30, 2024 ఆయనకు మరణానంతరం దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రదానం చేయబడింది. లక్నోలోని అమోసీ విమానాశ్రయానికి చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. మీరట్ విశ్వవిద్యాలయానికి కూడా చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం అని నామకరణం చేయబడింది. ప్రతి సంవత్సరం ఈ రోజున న్యూఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నేతలు, రైతులు మరియు దేశ ప్రజలు నివాళులర్పిస్తారు. నిజమైన కిసాన్ నేతకు ఆయన 38వ వర్ధంతి సందర్భంగా భావపూర్వక నివాళులర్పిస్తారు. అలాగే ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ స్పీకర్స్. ప్రతి సంవత్సరం May 29 అంటే ఈ రోజున అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ను జరుపుకుంటారు. శాంతి కోసం ప్రాణాలు అర్పించిన సిబ్బందికి నివాళులు అర్పించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి తరపున సేవలు అందిస్తున్న సైనిక, పోలీసు సిబ్బందిని గౌరవించడానికి ఈ రోజును పాటిస్తారు. 1948 May 29 పాలస్తీనాలో యునైటెడ్ నేషన్స్ ట్రూస్ సూపర్విజన్ ఆర్గనైజేషన్ పేరుతో మొట్టమొదటిసారిగా యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ చారిత్రాత్మక సంఘటన జ్ఞాపకార్థం యుఎన్ జనరల్ అసెంబ్లీ 2002 ఈ రోజును అధికారికంగా ప్రకటించింది. యుద్ధం మరియు సంఘర్షణలో ఉన్న ప్రాంతాలలో శాంతిని నెలకొల్పడం, పౌరులను రక్షించడం మరియు మానవతా సహాయాన్ని అందించడంలో శాంతి పరిరక్షణ పాత్రను గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలకు అత్యధికంగా సైనికులను పంపిన దేశాలలో భారతదేశం ఒకటి. ఈ మిషన్ల నిర్వహణ కోసం భారత సైన్యం ప్రత్యేకంగా న్యూఢిల్లీలో సెంటర్ ఫర్ యుఎస్ పీస్ కీపింగ్ను ఏర్పాటు చేసింది. ఈ రోజున విరోచితంగా ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి అత్యున్నత పురస్కారమైన డాగ్ హమ్మర్స్ గోల్డ్ మెడల్ను మరణానంతరం అందజేస్తారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

మీరింతవరకు అర్చనలు, దేవీ భక్తి గీతాలు మరియు నాటకే కాలం విన్నారు.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. సూక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత షేక్ బషీరు నిసా బేగం.
5: ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. హజరత్ ఆయిషా రజీల్లాహు అన్హు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రియ సతీమణి. దైవ ప్రవక్త కోసం అల్లాహ్ ఆమెను 6 ప్రాయంలోనే ఎంచుకున్నాడు. ఆమె ప్రవక్త సాన్నిధ్యంలో సుశిక్షితురాలై ఇస్లామీయ సమాజ నిర్మాణంతో మహోన్నత సేవలు అందించారు. 50 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోకి అడుగుపెట్టిన హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హు తన యవ్వనాన్ని త్యాగం చేశారు. అనేక అంతరంగిక ధార్మిక ఉపదేశాలను ఆకలింపు చేసుకునే ప్రజ్ఞాపాఠవాలు ఆమెలో ఉన్నాయి. తన పూర్తి జీవితాన్ని సవివరంగా ఇస్లాం బోధనకే అంకితం చేసిన ఉత్తమోత్తమురాలు. మహాప్రవక్త బోధించిన 2,210 ప్రవచనాలను హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హు ఒక్కరే ఉల్లేఖించారు. ధార్మిక నియమాలను, ఖురాన్ గ్రంథ వ్యాఖ్యానాన్ని ఆమె ప్రజలకు అందించారు. ధార్మిక తీర్పులు, ఫత్వాలను ఇచ్చేవారు. ప్రవక్త అనుచరులు ఆమె వద్దకు వచ్చి అనేక సమస్యల పరిష్కారాలు అడిగేవారు. మదీనా నగరంలో ప్రజల విశ్వాసం చూరగొన్న ధర్మవేత్త హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హు. ఆవిడ తన భర్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పనులను స్వయంగా చేసేవారు. ఆయన పడకను వేయడం, బట్టలను ఉతకడం తన చేతులతోనే స్వయంగా చేసేవారు. మిస్వాక్ను శుభ్రపరిచి నీళ్లతో పాటు ఆయన శయనించే గదిలో పెట్టేవారు. పిండి కలిపి వంట చేసేవారు. ఒంటెలను సంరక్షించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు మేల్కొని నమాజు చేసుకునేవారు. దైవ మార్గంలో ఖర్చు పెట్టగా మిగిలింది అనుభవించు, దీనుల్ని ప్రేమించు, ధనవంతులతో కలిసిమెలిసి ఉండాలి అనుకోకు, మర్యాద ఆదరణ పాటించు అన్న ప్రవక్త బోధనలను ఆకలింపు చేసుకుని ఆయిషా రజియల్లాహు అన్హు అలాగే ప్రవర్తించేవారు. ఆవిడ జీవితంలో సంభవించిన అనేక సంఘటనలే కొన్ని దైవాజ్ఞలకు కారణమయ్యాయి. నూర్, అహజాబ్, తహరీం, సూరాలు, సందేశాలు ఇలాంటివే. హజరత్ ఆయిషా రజిల్లాహు అన్హు 18 వయస్సులో అల్లాహ్ దీవెనతో ధర్మబోధనా పీఠాన్ని అలంకరించారు. ఖురాన్ ప్రేమికులు ఆమె వద్దకు వచ్చి తమ ధర్మ సందేహాలను తీర్చుకునేవారు. ఆమెను విశ్వాసుల మాతృమూర్తిగా అందరూ కొనియాడేవారు. అన్ని సమస్యలకు ఆమె వద్ద పరిష్కార మార్గాలు దొరికేవి. ముస్లిం సమాజాన్ని నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా పటిష్టపరిచారు. ఇదే ఆమె జీవిత పరమార్థం.

0: అందుకే ఆమెను అల్లాహ్ అంతిమ దైవ ప్రవక్తకు సతీమణిగా ఎన్నుకొన్నారు. విజ్ఞత, వివేచనలు, అవగాహన శక్తి, సమస్యల్ని విశ్లేషించి పరిష్కరించే నైపుణ్యం గల స్త్రీమూర్తి హజరత్ ఆయిషా రజల్లాహు అన్హు గొప్ప కీర్తిని పొందేవారు. ఎక్కడ అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం అడుగుజాడలు కనిపిస్తాయో అక్కడ హజరత్ ఆయిషా రజల్లాహు అన్హు అడుగుజాడలు కనిపిస్తాయి. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం మదీనా వచ్చి ఏ గదిలోనైతే 9 ఏళ్ళు హజరత్ ఆయిషా రజల్లాహు అన్హాతో కాపురం చేశారో ఆ గది ఆయనకు అంతిమ విశ్రాంతి మందిరంగా మారింది.
1: మీరింతవరకు షేక్ బషీరునిసా బేగం గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. పొలం కబుర్లో

వేసవి కాలంలో ఏ పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటాయో, వాటిని ఎలా వేయాలో, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా నీరు ఉంటే వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలు వేసుకోవచ్చు. విత్తే ముందు విత్తన శుద్ధి చేస్తే మొలక శాతం బాగా పెరుగుతుంది. వేసవి కాలాన ఏ విత్తనాలు అనుకూలము అనే విషయానికి వస్తే, వరి రకానికి వస్తే NLR 30491, NLR 34449, AMTU 1010, NLR 3354, NLR 3238, NLR 4054, NLR 4024, KNM 1638 రకాలు ఎకరానికి 20 నుంచి 25 కిలోల వరకు అవసరమవుతుంది. ఇక మొక్కజొన్న విషయానికి వస్తే DHM 117 రకం, అలాగే DHM 119, DHM 121 ప్రైవేట్ హైబ్రిడ్ విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల వరకు సరిపోతాయి. జొన్న పంట విషయానికి వస్తే జొన్నలో CSH 14, CSH 16, CSH 18, CSV 1, CSV 15, పాలెం 2, CSV 56 రకాలు వేసుకోవచ్చు. ఎకరానికి 3 నుంచి 4 కిలోల జొన్న విత్తనం సరిపోతుంది. సజ్జ పంట విషయానికి వస్తే సజ్జలో HL HHB 67 రకం, ICMH 356, RAS 171, ICTP 8203, ICMV 221, ధనశక్తి ABV 04, ఇంకా ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 3 కిలోల విత్తనం సరిపోతుంది. ఇక పెసర విషయానికి వస్తే WGG 42 రకం, IPM 214, LGG 607, LGG 630 రకాలు వేసుకోవచ్చు. ఈ విత్తనం ఎకరానికి 6 నుంచి 7 కిలోల వరకు అవసరమవుతుంది. మినుము పంట విషయానికి వస్తే మినుములో TBG 104 రకం, అలాగే LBG 884, LBG 904, TBG 129 రకాలు వేసుకోవచ్చు. ఎకరానికి 8

నుంచి 10 కిలోల మినుములు అవసరమవుతాయి. అలసంద పంట విషయం తీసుకుంటే TPTC 29, ఇంకా ప్రైవేట్ రకాలు కూడా అనుకూలమైనవి. ఎకరానికి అలసందలైతే 10 కిలోల వరకు అవసరమవుతాయి. వేరుశనగ అయితే కదిరి 6, ధరణి, ధీరజ్, విశిష్ట, నిత్యహరిత, కోణార్కు, కదిరి 9, భీమ, కదరి అమరావతి, కదరి చిత్రావతి, కదిరి 7 బోల్డ్ రకాలు ఎకరానికి 40 నుంచి 68 కిలోల వరకు అవసరమవుతుంది. నువ్వులో రకాలైతే ఎలమంచలి 11, ఎలమంచలి 17, ఎలమంచలి 66, ఎలమంచలి 146 రకాలు అనుకూలమైనవి. ఎకరానికి 2 కిలోల వరకు నువ్వు విత్తనం అవసరమవుతుంది. బంగారు తీగ అదుపు చర్యలు. మాగాణి భూముల్లో వరి తర్వాత సాగు చేయబడే పైర్లు పెసర, మినుము, పిల్లి పెసర. వీటిలో మినుము విస్తీర్ణము చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి చీడపీడల తాకిడి ఎక్కువగా ఉన్న రైతులు దానివైపే మొగ్గు చూపుతారు. అందుకు ప్రధాన కారణం తక్కువ కాల వ్యవధి, నీటి అవసరం కూడా తక్కువే. ఎకరాకు కనీసం 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా గిట్టుబాటుగా ఉంటుంది. అలాంటి మినుము పంటకు ఇటీవల కాలంలో బంగారు తీగ బెడద ఎక్కువగా ఉంటుంది. బంగారు తీగ ఆశించినప్పుడు మినుము దిగుబడి 30% వరకు తగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. బంగారు తీగ అనేది ఒక పరాన్నజీవి. దీన్ని కస్కుట లేదా డాడర్ అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైంది. దీని గింజలు 10 ఏళ్లపాటు నీటిలో నిల్వ ఉన్న మొలక శక్తిని కోల్పోవు. కొంత దీర్ఘకాలం మొలక శక్తిని కోల్పోని గింజ మరొకటి లేదని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ బంగారు తీగ వల్ల ఒక్క అవసరాలకు మాత్రమే నష్టం వాటిల్లటం లేదు. ఆరుతడి మొక్క దేనిపైనైనా ఇది దాడి చేస్తుంది, ఇంకా హతమార్చుతుంది కూడా. ఆరుతడి అన్ని పైర్లపైన ఇది ప్రతాపం, ప్రభావం చూపిస్తుంది. అతిథి మొక్క అందుబాటులో ఉంటే ఇది ఆ అతిథి మొక్కను హతమారుస్తుంది. ప్రస్తుతం మినుము రైతులకు ఇది మహమ్మారిగా మారింది. ఒక్కసారి ఇది పొలంలో కనిపించిందంటే కొన్ని ఏళ్లపాటు దాని బారి నుంచి ఆ ఆరుదల పైరు తప్పించుకోలేదు. దీని గింజలు ఆవాల గింజల కన్నా చిన్నవిగా ఉంటాయి. నెలల తరబడి నీళ్లు నిల్వ ఉన్న వరి మాగాణంలో వరి కోతల అనంతరం భూమి ఆరుదలకు రాగానే ఇవి మొలకెత్తుతాయి. ఇవి మొలక దశలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. తీగ దశకు చేరకముందే వాటిని గమనించటం కష్టము. పసుపు రంగులో సన్నని దారం పోగుల వలె పెరుగుతూ అతిథి మొక్క కోసం వెతుకుతూ ఉంటాయి. వారం రోజుల్లో ఏ అతిథి మొక్క అందుబాటులో లేదంటే అవి మాడిపోతాయి. ఏదైనా మొక్క అందుబాటులోకి వస్తే దాని కాండంపైన ఆకులపైన అల్లుకుంటూ పోతుంది. అతిథి మొక్కను కూడా నిర్వీర్యం చేస్తుంది. ఈ బంగారు తీగ ఆశించిన ఏ మొక్క పెరగదు, ఫలితాన్ని కూడా ఇవ్వదు. చివరకు రోడ్ల వెంట మలిచే మొక్కలు, తుప్పలు కూడా కనిపించకుండా మొత్తం అల్లుకుపోతుంది, ఇంకా పసుపు రంగుకు మారుస్తుంది. బంగారు తీగ అదుపు చర్యల విషయానికి వస్తే, అంతకుముందు బంగారు తీగ ఆశించిన పొలంలో విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలి. పైరుకు 10 నుంచి 15 రోజుల తర్వాత ఈ బంగారు తీగను మొక్కలపై గమనించవచ్చు. దీనికి వేరు ఉండదు. దీనికి ఆశ్రయమిచ్చిన అతిథి మొక్కలను వెంటనే పీకి తగలబెట్టాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గనక గమనిస్తే పైరును మొత్తం దున్నివేయాలి. ఈ 2 చర్యలు బంగారు తీగ పూతకు రాకముందే చేయాలి. ఇది పూతకు వచ్చి గింజలు తయారయ్యాయంటే లక్షలాది గింజలను వెదజల్లుతుంది. అవి ఏళ్ల తరబడి నీళ్లలో, గాలిలో ప్రయాణిస్తూ ఇతర ప్రాంతాలకు వ్యాపించి నష్టాన్ని కలిగిస్తాయి. పైరు 20 రోజుల వయసులో ఉన్నప్పుడు ఇసుజీ తాపిల్ అనే కలుపు నివారణ మందును నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 200 మిల్లీలీటర్ల ఇమిజతాపిర్ మందు సరిపోతుంది. ఈ మందు పిచికారీ అనంతరం పైరు ఎర్రబడి ఒక్కోసారి చనిపోయినట్లుగా కనిపిస్తుంది. అప్పుడు రైతులు భయపడనక్కర్లేదు. ఇమిజతాపిల్ ద్రావణం పిచికారీ చేసిన 5 నుంచి 7 రోజుల్లో లీటర్ నీటిలో 10 గ్రాముల యూరియాను కలిపి ఆ ద్రావణాన్ని పిచికారీ చేస్తే పైరు వెంటనే కోలుకుంటుంది. బంగారు తీగ అదుపులోకి వస్తుంది. అప్పటికి అది అదుపులోకి రానట్లయితే బంగారు తీగ ఆక్రమించిన ప్రదేశంలో మాత్రమే పారాక్వాట్ 24%
మందును 5 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. ఈ మందు పిచికారీ వల్ల ఆ అంధ్య మొక్కతో సహా బంగారు తీగ చనిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా బంగారు తీగ ఉన్న చోట మాత్రమే పారాక్వాట్ మందును గాలి వీచని సమయంలో మాత్రమే పిచికారీ చేసి బంగారు తీగను నివారించవచ్చు.

0: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 కా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ కార్యదర్శి శీశ్రామ్ నిన్న విజయవాడ చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఎన్నికల జాబితా నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, సమర్థవంతమైన విధానాల అమలుపై సంబంధిత అధికారులతో ఈరోజు విజయవాడలో సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే యూనిట్ పురోగతిపై ఢిల్లీలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కాజీపేట కేంద్రంలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త ఇంటర్సిటీ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో రూపొందనున్నాయని, ఈ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏక్వారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, ఎగుమతుల సవాళ్లపై మత్స్యశాఖ అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొయ్యల మేత ధరల పెంపు రైతులపై ప్రభావం చూపడంతో ఏక్వా పరిశ్రమ ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ స్థిరంగా కొనసాగేందుకు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో 600 పడకలు, 10 ఆపరేషన్ థియేటర్లు సిద్దం చేసినట్లు వెల్లడించారు. మహిళలు, గర్భిణీలు, నవజాత శిశువులు, చిన్నారులకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు అవసరమైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరుల విలువ పెరగడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును త్వరగా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొంటూ
1: తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది, అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు, ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం.

0: ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువతతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, ఏఐ, క్వాంటం సాంకేతికత, ఆటోమేటివ్ పునరుత్పాదక శక్తి రంగాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని ఏలూరుకు చెందిన వసుంధరాదేవి తెలిపారు.
1: గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని లక్షల ఇళ్లు దేశవ్యాప్తంగా కట్టడం చేత దానిలో భాగంగా నేను కూడా ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుని ఇవాళ మేము భార్యాబిడ్డలతో హాయిగా ఉంటున్నాం. మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగానే కార్యక్రమాలు అన్ని చేపడుతున్నారు. వారికి నా తరఫున మా కుటుంబం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
0: అలాగే పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన రైతు రమేష్ పేర్కొన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి 22 విడతల వారీగా మాకు డబ్బులు పడినాయి. ఇది రైతుకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీని ద్వారా మోడీ గారు ధన్యవాదాలు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబరు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. నిన్న రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా నందనమారేళ్లలో 45.2, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఈరోజు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోను రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు, నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పనులను నిన్న పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ అమలును పరీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఏం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానందజా. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी गतदिने जनजातीय प्रतिनिधिभिः सह मिलितवान्. ह्यः नवदिल्ल्याम् आयोजितस्य जनजातीय सुरक्षा कल्याण मंचस्य विषये सामाजिक संचार माध्यमेन श्री मोदी उक्तवान् यत् आदिवासी समुदायं प्रति तस्य समर्पणं यथार्थतया प्रशंसनीयम्. केन्द्रीयः गृहसहकारिता मन्त्री अमितशाहः पुनरेकदा अवैधप्रवासिनाम् अभिज्ञानार्थं निर्वासनार्थं सीमा सुरक्षां च सुदृढीकर्तुं सर्वकारस्य प्रतिबद्धतां दृढतया प्रतिपादितवान्. गतवासरे गुजराते गांधीनगरे 43,30,000,000,000,000 रूप्यकाणां विकास परियोजनानां उद्घाटनस्य शिलान्यासस्य च अनन्तरं जनसभां संबोधयन् श्री शाहः पश्चिम बंगाल सर्वकारस्य अपि प्रशंसाम् अकरोत्, यतः शासनेन एक सप्ताहाभ्यंतरे सीमा सुरक्षा बलाय 600 हेक्टर परिमिता भूमिः प्रदत्ता. वीर सावरकर महोदयस्य जन्मवार्षिक्याः अवसरे गृहमंत्री तस्य योगदानाय त्यागाय च तस्मै श्रद्धांजलिं प्रदत्तवान्. गुजरात राज्यस्य त्रिदिवसीय यात्रायां श्री शाहः अनेकेषां सार्वजनिक सौकर्याणां उद्घाटनम् अकरोत्. अत्रान्तरे सः अहमदाबाद नगरे आगामिनी ओलंपिक क्रीडानां, कॉमनवेल्थ क्रीडानां, विश्वरक्षक क्रीडानां, अग्निक्रीडानां च सज्जतायाः समीक्षाम् अकरोत्. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मूः आरक्षकबलाय बोधितवती यत् आरक्षकाः अधिकं नागरिकाभिमुखाः भवेयुः, अपि च समाजस्य दुर्बलवर्गाणां विशेषतः महिलानां, निर्धनानां, बालकानां च विषये संवेदनशीलतां धारयेयुः. राष्ट्रपतिः गतवासरे गंगटोक नगरे आयोजिते अलंकरण संचलने सिक्किमारक्षकदलाय प्रतिष्ठितं राष्ट्रपतिध्वजसम्मानं प्रदाय एवं उक्तवती. तया राज्ये विधिव्यवस्थायाः पालने सहैव आपत्प्रबन्धने सिक्किमारक्षकदलस्य भूमिकायाः भूरिशः प्रशंसा कृता. उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य आरभ्य अस्य मासस्य 31 दिनांकपर्यन्तं कर्णाटक गोवा केरल राज्यानां त्रिदिवसीय यात्रायां भविष्यति. अद्य सः कर्णाटके बेंगलुरु नगरे आर्ट ऑफ लिविंग फाउंडेशन इत्येतस्य संस्थानस्य 45 वर्षपूर्त्यवसरे आयोजिते वैश्विक समारोहे सहभागं करिष्यति. तदनन्तरं सः कर्णाटकस्य दावणगेरे स्थितस्य विश्वविद्यालय बीडीटी अभियांत्रिकी महाविद्यालयस्य प्लैटिनम जुबली इति महारजत जयंत्युत्सवे अपि सहभागं करिष्यति. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धारमैया इत्यसौ गतवासरे लोकभवने राज्यपालस्य सचिवाय औपचारिकरूपेण स्वकीयं त्यागपत्रं समर्पितवान्. वार्ताहरान् सम्बोधयन् सः प्रमाणितवान् यत् त्यागपत्रं सचिवाय औपचारिकरूपेण प्रदत्तमिति. अत्रावसरे सः राज्यपालं नूतनमुख्यमन्त्रिणः पदभारग्रहणाय आमन्त्रयितुं साग्रहं निवेदितवान्, यतोहि विधानसभायां 33,100 विधायकानां समर्थनेन कांग्रेसदलस्य पूर्णबहुमतं वर्तते. तेन सूचितं यत् कांग्रेस उच्चाधिकारिभिः तस्मै राज्यसभायाः सदस्यता प्रस्ताविता आसीत्, परञ्च सः राष्ट्रीय राजनीतौ स्वकीयाम् अरुचिं प्रकटयन् उक्तवान् यत् सम्प्रत्यसौ राज्यस्य जनानां कृते एव निरन्तरं कार्यं करिष्यति. भारतीय अर्थविभागेन अनुमितं यत् देशस्य उत्तर पश्चिमीय दिग्विभागस्य कतिपय क्षेत्रेषु अतितापघटनायाम् अपचितिः भविष्यति. अन्ते क्रीडावार्तासु. आईपीएल क्रिकेट स्पर्धा मालिकायां अद्य उपान्त्यचक्रीये द्वन्द्वे गुजरात टाइटन्स दलं राजस्थान रॉयल्स दलेन समं स्पर्धिष्यते. स्पर्धा सायं सार्ध सप्तवादने आरप्स्यते इति वार्ताः
4: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలు ప్రసార విశేషాలు. ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు. ఏడు గంటల ఐదు నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపూరి, ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది. తరువాత ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ శ్రోతల అభిప్రాయాలలో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. సేకరణ ఎస్వీఏ ప్రసన్నలక్ష్మి, నిర్వహణ తమనం నాగేశ్వరరావు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9:00 మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. అనంతరం స్వరలహరి. 9:30 హలో విరుచి కార్యక్రమం. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి, 5:30 యువతరంగం, 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సముద్రం మంజుళా పాలెట్టి, రచన శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం, నవరాహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు, ఇందులో భాగంగా ఖరీఫ్లో మాగాని మెట్ట పంటల్లో జీవన ఎరువులు వాడే విధానం గురించి డాక్టర్ ఏజే సువర్ణలత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. తర్వాత పొలం కబుర్లు. 7:40 వికసిత్ భారత్. 8:00 హలో బ్రిషి కార్యక్రమం. 8:15 90 వసంతాల ఆకాశవాణి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు విద్యాశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సక్కిరి భాస్కరి మరియు విశ్రాంత చీఫ్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ డాక్టర్ మరియా దాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇది కర్నూలు కేంద్రం సమర్పణ. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలను రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్ట్రపతి కర్ణాటకలోని బెల్తంగళిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జయశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है. ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और उनमें से 3,05,00,000 से ज्यादा पूरे हो गए.
0: प्रधानमंत्री नरेंद्र मोदी निन्न न्यूडेल्ही लो गिरिजन सुरक्षा मंच प्रतिनिधुलतो समावेशमय्यारु. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకితభావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ది వారి సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యూ మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. మిన్ ఆంగ్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు 1 జూన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యూ మిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
2: जो हीट वेव कंडीशन उत्तर पश्चिम भारत, मध्य भारत के लगा हुआ पूर्वी भारत और दक्षिण उत्तरी भारत कुछ क्षेत्रों में कंटिन्यू चल रही थी, उसमें आज के बाद से कमी होने की संभावना है. थंडरस्टॉर्म एक्टिविटी का एक्सपेक्टेशन है जो कि मॉडरेट टू सीवियर कैटेगरी का हो सकता है, और नॉर्थ वेस्ट इंडिया, सेंट्रल इंडिया और जो पूर्वी भारत है उसमें 28 से 31 तारीख के बीच में चेतावनी जारी की गई है. अधिकतम तापमान में भी 6 से 8 डिग्री सेंटीग्रेड तक की गिरावट हो सकती है और हीट वेव कंडीशन से राहत मिलने की पूर्वानुमान जारी किया गया है.
0: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా, దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 U23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శుభోదయం సింహపురిలో. ముందుగా నేటి సింహపురి సమాచారం. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, పలువురు అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం డీఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా సింహపురి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులో ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. స్థానిక మూలాపేట ధర్మరాజస్వామి దేవాలయం సమీపంలోని అకాడమీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబడిన వారికి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలు అందజేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సూపర్వైజర్లతో గృహ గణన సర్వేపై సమావేశం నిర్వహించారు. సర్వే పూర్తి చేయడానికి మరో 2 రోజులే సమయం ఉందని, ఇంకా సర్వే పూర్తి చేయని ఇళ్లను గుర్తించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పూర్తి చేయాలని ఆయన సర్వే సిబ్బందిని ఆదేశించారు. ఈ సర్వే నగరంలో జరుగుతోంది. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. నెల్లూరులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని మహానాడు వేదికగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని మహానాడు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక 2029 ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళలకు 33% ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కేటాయిస్తామన్న నారా లోకేష్ ప్రకటనపై కోటంరెడ్డి వైష్ణవి హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్లో మహానాడు క్లస్టర్ పర్యటనలో ఆమె మాట్లాడుతూ ఈ నిర్ణయం దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబుల అడుగుజాడల్లో మహిళా సాధికారతకు టీడీపీ ఎప్పుడు పెద్దపీట వేస్తుందని, ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆదర్శంగా తీసుకోవాలని ఆమె కోరారు. ఈ ప్రకటన నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది. మీరు ఇంతవరకు సింహపురి సమాచారం విన్నారు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వరాచన వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ శ్రోతల అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం. సేకరణ ఎస్విఏ ప్రసన్నలక్ష్మి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
4: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ప్రియాతి ప్రియమైన శ్రోతలందరికీ శుభాకాంక్షలు. ఆకాశాన్ని తాకే తరంగాల ద్వారా మన హృదయాలను కలిపే అద్భుత మాధ్యమం రేడియో. కోట్లాది భారతీయుల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన సంస్థ ఆకాశవాణి. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1927 బొంబాయి, కలకత్తా నగరాల్లో ప్రారంభమయ్యాయి. 1936 ఆల్ ఇండియా రేడియోగా అధికారిక రూపం దాల్చింది ఆకాశవాణి. ఆ తర్వాత 1957 దీనికి ఆకాశవాణి అనే పేరును పెట్టారు. ఆకాశం నుంచి వినిపించే వాణి అనే అర్థం ఉన్న ఈ పదం భారతీయ సంస్కృతికి ఎంతో దగ్గరగా ఉంటుంది. వందే మాతరంతో మొదలై ఆదిదేవుడైన సూర్యభగవానుని స్తుతిస్తూ పల్లె పల్లెల్లో విద్యుత్ లేకపోయినా చిన్న చిన్న బ్యాటరీల రేడియోల ద్వారా ప్రజలు రేడియోలో ఈ కార్యక్రమాలను ఎంతో శ్రద్ధతో వినేవారు. రైతుల కోసం ప్రత్యేక వ్యవసాయ కార్యక్రమాలు ప్రసారం చేయడం ఆకాశవాణి చేసే గొప్ప సేవ. విద్య అందరికీ చేరని కాలంలో రేడియో ఒక గొప్ప గురువుగా పనిచేసింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో దేశ రాజకీయ వార్తలు, క్రీడలు, అంతర్జాతీయ వార్తలు అన్నీ సరళమైన భాషలో ప్రజలకు చేరవేసేవి ఆకాశవాణినే. ప్రత్యేకించి ప్రకృతి వైపరీత్యాల సమయంలో తుఫానులు, వరదలు, అత్యవసర హెచ్చరికలను వేగంగా ప్రజలకు చేర్చేవి ఈ ఆకాశవాణి. కాబట్టి రేడియోను అత్యవసర సమాచార మాధ్యమంగా కూడా భావిస్తారు. అందుకే ఆకాశవాణి భారత ప్రజల హృదయస్వరంగా మనం భావించవచ్చు. వనితావాణిలో మహిళల స్వరం, వారి శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసే అనేక కార్యక్రమాలు మహిళల ప్రతిభను, నైపుణ్యాలను పెంచుకోవాలి, వారు స్వతంత్రంగా నిలబడాలి అని ఆకాశవాణి అందించే అనేక కార్యక్రమాలు మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి.
5: అందరికీ నమస్కారం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు లొల్లా శంకర్. నేను నెల్లూరు కాలేజీలో సీనియర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. మా చిన్నతనంలో ఆకాశవాణి టెలివిజన్, ఇంటర్నెట్ రాకముందే ప్రజలకు సమాచారాన్ని చేరవేసింది. దేశానికి సంబంధించిన ముఖ్యమైన వార్తలను ప్రాంతీయ వార్తల్లాగా, జాతీయ వార్తల్లాగా రెండు విభాగాలుగా అందించేది. క్లుప్తంగా, సరళంగా, నిజాయితీతో వార్తలు ప్రసారం చేసేది. నిజం చెప్పాలంటే కోట్లాది ప్రజల విశ్వాసాన్ని సంపాదించింది. 12 ఆంగ్లంలో వార్తలు ఇచ్చేవండి. 12:05 నుంచి 12:30 వరకు ఆ ఉషశ్రీ గారి రామాయణం వినటం కోసం ఆ రోజుల్లో మేము చిన్నపిల్లలం, మేము హైస్కూల్లో చదువుతూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు, మా తాతయ్య గారు, మా అమ్మగారు, అమ్మమ్మగారు వాళ్ళందరూ కూడా ఆ ఉషశ్రీ గారి రామాయణం కోసం పరుగులెట్టడం మాత్రం మేము కళ్ళారా చూసామండి. అసలు అటువంటి మహానుభావుడు రేడియోలో నిజంగా చెప్పాలంటే అలాంటి మహానుభావులు చాలా మంది ఉన్నారండి. అలాగే ఉదయం పూట 6:10 అనుకుంటాను భక్తిరంజని కార్యక్రమంలో ఎన్ని గీతాలండి, సోమవారం వారం ప్రకారం శివస్తుతి, రకరకాలుగా ఆంజనేయ స్వామి కీర్తనలు, శనివారం వెంకటేశ్వర స్వామి సుప్రభాతము, అలా కాకుండా అన్ని మతాలకు ప్రాధాన్యమిస్తూ క్రైస్తవ సోదరుల పాటలు, ముస్లిం సోదరుల పాటలు అన్ని శుక్రవారము, ఆదివారం అలా వేసేవాళ్ళండి. రేడియోనే మనకెంతో ప్రజల ప్రాణరక్షణలో గానీ కీలక పాత్ర వహించింది. విపత్తుల సమయంలో, తుఫానులు, ప్రతి గంటకి కరెంటు ఉన్నా లేకపోయినా ట్రాన్సిస్టర్ అనేది

0: రూపానికి సేవ చేసిన ప్రతి గొంతుకకు, ప్రతి శ్రోతకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ చెప్తున్నానండి, నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు విజయప్రకాష్. నేను నెల్లూరులో కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. రేడియో దాదాపుగా 35 సంవత్సరాలుగా నా జీవితంలో ఒక భాగమైపోయింది. రేడియో వినకుండా ఒక్కరోజు కూడా నాకు గడవదు. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం వినడం నాకు అలవాటైపోయింది. కార్మికుల కార్యక్రమం, పాడి పంట వంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా నేను వింటూ ఉంటాను. ప్రతి కార్యక్రమాన్ని విని ఆస్వాదిస్తూ ఉంటాను. రేడియో ద్వారా నేను ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని పొందాను, పొందుతున్నాను కూడా. మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, ఇలా అన్ని వర్గాల వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రేడియో కార్యక్రమాల్లో జనరంజకమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను వివిధ కార్యక్రమాలతో అలరిస్తూ విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్న మా ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు బత్తిని గోవిందస్వామి, సీనియర్ జర్నలిస్ట్గా వర్క్చేస్తున్నాను. నా చిన్నతనం నుండి ఆకాశవాణి వింటున్నాను. ఆకాశవాణి అంటే నాకు ఒక స్నేహితుడితో సమానం. ఎందుకంటే మా చిన్నతనంలో రేడియోనే ప్రసార సాధనంగా మాకు ఎంతో ఉపయోగపడేది. రేడియోలో వచ్చే వార్తలు, కథనాలు, సినిమా పాటలు వింటుంటే ఎంతో మైమర్పించేది. ఇక నెల్లూరులో ప్రారంభించిన సింహపురి ఎఫ్ఎం కేంద్రం మమ్మలను, మా మనసులను ఎంతో రంజింపజేస్తుంది. ముఖ్యంగా ఉదయం 6:45 వచ్చే వార్తలు ప్రధానంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటుంటాను. నెల్లూరు జిల్లాలో జరిగే ప్రధాన సంఘటనలతో వార్తా మాలిక, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా చాలా జనరంజకంగా ఉంటాయి. ముఖ్యంగా నెల్లూరుకు వచ్చే తుఫాన్లు, అల్పపీడనాలు ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఎంతో సహకరిస్తుంది. అందరు మనలు పొందుతున్న ఆకాశవాణి శత వసంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుబంధాలు. నా పేరు డాక్టర్ కొండేటి మాధవి. నేను ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఆకాశవాణితో చాలా చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తితో చాలా కార్యక్రమాలను వినేదాన్ని. ముఖ్యంగా ఆకాశవాణి

0: బినా కా గీత మాలిక నా చాలా ఇష్టమైన కార్యక్రమం. అది వినందే నేను స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని కాదు. కరెక్ట్గా 8 అలాగా మొదలయ్యేది. ఒక అరగంట సేపు ఆ బినాకా గీతమాలిక వింటేనే నా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది. నాకు ఎన్ని పరీక్షలు ఉన్నా కూడా ఆ కార్యక్రమాన్ని మిస్ అయ్యేదాన్ని కాదు. ఇది నాకున్న చాలా ఆనందమైన అనుభవం ఆకాశవాణితో. ఇప్పుడు నేను ఆకాశవాణిలో డాక్టర్గా నేను ఇప్పుడు చేస్తున్న వృత్తితో నేను అనీమియా అంటే రక్తహీనత మీద, తర్వాత థైరాయిడ్ సమస్యల మీద, తర్వాత షుగర్ డయాబెటీస్ మీద, అండ్ వేసవి కాలంలో వచ్చే కొన్ని రుగ్మతలకు వాటికి అన్నిటికీ కూడా నేను ఆకాశవాణి వారి నాకు ఇచ్చిన అవకాశంతో ప్రజలకు డాక్టర్ గారి సలహాలు సూచనలు పాల్గొన్నాను. 90 వసంతాల అల్ప సందర్భంగా ఆకాశవాణికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణికి అభినందనలు. ఆకాశవాణి ప్రేక్షకులకు శుభాకాంక్షలు. నాకు రేడియోతో చాలా అనుబంధం ఉంది. చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సమయంలో పాడిపట్నలు రైతుల గురించి పెద్దక్క చిన్నయ్య అంటూ వారిద్దరు సంభాషణ మాకు వినిపించేది. అప్పుడు మా అమ్మ చెప్పేది, ద్వారా రైతుల గురించి కార్యక్రమం వచ్చింది, వస్తూ ఉంది, వింటున్నారా, మీకు ఈ రైతుల దగ్గర నుంచే ఈ బో వచ్చేదని. ఆ రేడియో మాటలు వింటూ మేము అన్నం తినేవాళ్ళం. మా అమ్మ చెప్పిన మాటలు కూడా అదే విధంగా గుర్తున్నాయి. అందుకే ఇప్పటికి కూడా మాకు రైతంటే గౌరవం, ఇష్టం కూడా. అట్లాగే నాకు అతి ఇష్టమైంది, మేము చిన్నప్పుడు సాయంత్రం 7:30 అయితే రేడియో దగ్గర వాలిపోయేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు కథానికలు వచ్చేటి, కథలు పుస్తకాల్లో చదివేవాళ్ళం. అప్పుడు రేడియోలో కథలు వినేవాళ్ళం, చాలా ఆసక్తికరంగా ఉండేది. ఈరోజు కథానిక అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆదివారం 3:00 రేడియో చుట్టూ చేరేవాళ్ళం అందరం. ఎందుకంటే సినిమా ఆడియో వచ్చేది, అంటే మా ఆ సినిమాని వింటూ అలా కళ్ళు మూసుకొని వింటూ ఉంటే ఆ సినిమా అంతా మా కళ్ళ ముందు మెదిలేది. అందుకని మేము చిన్నప్పుడు ఎంత అల్లరి చేస్తూ ఆడుకున్నా కూడా అప్పుడు ఏ విషయమైనా మాకు రేడియోనే కదా. ఏమన్నా వార్తలు వినాలన్నా, ఎలక్షన్ గురించి న్యూస్ వినాలన్నా, ఏమన్నా తుఫాను ఇవన్నీ ఏ వినాలన్నా రేడియో మా జీవితంలో మా చిన్నప్పుడు ముఖ్య పాత్ర వహించింది. ఆ వింటూ ఆ విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. కాబట్టి రేడియోతో ఇంత మంచి అనుబంధం ఉంది. రేడియో 90 పూర్తి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది. అప్పుడు జరిగిన అనుభవాలని గుర్తు చేసుకోవటం కూడా చాలా ఆనందం వేస్తుంది. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆ రేడియోతో ఉన్న అనుబంధం ఎన్ని మాధ్యమాలు వచ్చినా తగ్గటం లేదు. అందుకని ఆకాశవాణి వారికి 90 నిండిన ఈ సమయంలో వారికి అభినందనలు తెలియజేస్తాను.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: ఆకాశవాణి 90 పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ గౌస్ భాష. నేను నెల్లూరు జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుణ్ణి. ఆకాశవాణి విజ్ఞానాత్మకంగా, వినోదాత్మకంగా ఎన్నో కార్యక్రమాలను సుమారు 90 ముందు ప్రసారం చేయటం ప్రారంభించింది. ఆకాశవాణిలో సంగీత కార్యక్రమాలు, నాటకాలు

0: నాటకాలు, కార్మికుల కార్యక్రమాలు మొదలైనవి ప్రముఖమైనవి. సంగీత కార్యక్రమాల్లో సినీ సంగీతము, జానపద గేయాలు, క్లాసికల్ సంగీతము ఉండేవి. నాటకాల్లో నాడు ఉన్నటువంటి రచయితలు రాసిన వివిధ నవలల ఆధారంగా, చిన్న చిన్న కథల ఆధారంగా నాటకాలను రూపొందించి సమాజానికి ఉపయోగపడే విధంగా నాడు రేడియోలో ప్రసారం చేసేవాళ్ళు. కార్మికుల కొరకు కార్మికుల కార్యక్రమం, రైతుల కొరకు పాడి పంటలు అనే కార్యక్రమం ప్రసారమయ్యేది. కార్మికుల కార్యక్రమంలో కార్మికుల హక్కులు, బాధ్యతలు, విధులు, జీత భత్యాలు ప్రసారమయ్యేవి. పాడి పంటల కార్యక్రమంలో వ్యవసాయ పద్ధతులు, నూతన పోకడలు, పశు పోషణ, పశు సంపద మొదలైనటువంటి కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. వివిధ భారతి అనేటటువంటి కార్యక్రమం, వినోదాత్మకమైన కార్యక్రమం సుమారు 24 భాషల్లో ప్రసారమయ్యేది. దీనిలో ప్రధానమైనవి బోలే బిసరే, జైమాల, హవామహల్ అనే కామెడీ కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. పిల్లల కొరకు బాలానందం, దీనిలో కథలు, పాటలు, ఆటలు మొదలైన కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. వీటిలో ప్రధానమై ది మ్యూజిషియన్, చందు, మిస్టర్ కమెడియన్ అనేవి ప్రధానమైనవి. పెద్దల కొరకు క్రికెట్, హాకీ కార్యక్రమాలు కామెంటరీలు ప్రసారమయ్యాయి. క్రికెట్ కామెంటరీ చాలా వినసొంపుగా, దీని కొరకు రేడియోలు పట్టుకుని చెవుల దగ్గర పెట్టుకుని నాడు జనాలు తిరిగేవాళ్ళు. జనరంజని అనే ఒక కార్యక్రమం, శ్రీశ్రీ గారు రచించినటువంటి అనేక కవితలు, పాటలు, రచనలు ఎంతో వినోదాత్మకంగా ప్రసారమయ్యాయి. అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమము అమోస్ ఎన్ ఆండి మరియు క్రైమ్ డ్రామా షాడో అనే కార్యక్రమం సుమారు 30 సంవత్సరాల పాటు ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమం. స్వాతంత్ర సమరంలో కూడా ఆకాశవాణి పాత్ర ప్రముఖమైనది. చివరి దశకంలో స్వాతంత్ర సమరంలో దేశంలో జరిగేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆకాశవాణిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వార్తల రూపంలో ప్రసారం చేసేవి. వీటిని గ్రామ పంచాయతీల మైకుల ద్వారా పొద్దున్న సాయంత్రం వినిపించేవారు. ఇంత గొప్ప వినోదాత్మక, విజ్ఞానాత్మక కార్యక్రమాన్ని ప్రసారం చేసినటువంటి ఈ ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు వసంతకుమారి మారెళ్ళ. నేను రిటైర్డ్ తెలుగు టీచర్ని. ఆకాశవాణి గురించి మాట్లాడటానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆకాశవాణి అనే పేరు వినగానే నా మనసులోని జ్ఞాపకాల దొంతరలు కదిలినట్లయింది. ఆకాశవాణి అనేది నాటి తరానికి, నాటి తరాలకు ఒక అందమైన, మధురమైన జ్ఞాపకం. ఆ పేరు విన్నప్పుడు నా బాల్య స్నేహితుల్ని కలిసినంతగా ఆనందంగా ఉంటున్నాను. తూర్పున సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు కిరణాలు ప్రసరించడం మొదలవుతూనే ఆకాశవాణిలో జ్ఞాన కిరణాలు ప్రసారం అయ్యేవి. ఆ వందే మాతరంతో మొదలు రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తుండగా అవి చాలా ఉపయుక్తంగా ఉండేవి. ఆపాల గోపాలాన్ని అలరించేవి. ఆకాశవాణి అనేది ఒక మంచి గురువు, ఒక మంచి మిత్రుడు, ఒక విజ్ఞాన కని అని కూడా చెప్పచ్చు. ఆ రోజుల్లో ఆకాశవాణి కార్యక్రమాల్లో ప్రయాగ రామకృష్ణ గారు చదివేటటువంటి వార్తల్లో ఉన్న స్పష్టత, ఉచ్చారణ, ఆయన నిదానం అన్నీ కూడా ఈనాటికి మమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. దేవానంద్ గారి సంస్కృతం వార్త సుయంతం అంటూ ఆయన సంస్కృత వార్తలు చదివేటటువంటి పద్ధతి కూడా అందరినీ అలరించేది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పెద్దవాళ్ళకి కానివ్వండి, పిల్లలందరికీ కూడా యశస్వీ గారు రామాయణంలో సుందరకాండ గురించి చెప్తూ ఉంటే అది మన కళ్ళకు కట్టినట్టుగా వివరించేటటువంటి వారు. ఆయన కంఠంలోని ఆ అనర్ఘలత, ఆ భావ స్పష్టత, అది ఇప్పటికీ ఎప్పటికీ కూడా మరిచిపోలేనటువంటి జ్ఞాపకంగా చెప్పవచ్చు. యువతకు కావాల్సినటువంటి క్రికెట్ కామెంటరీ కానివ్వండి, చిత్రల

ధరలేని పాటలు కానివ్వండి, వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి మెళుకలు కానివ్వండి, ఈ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యేటటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉండేవి. ముఖ్యంగా సాయంత్రం పూట చిన్నక్క పెద్దయ్య అంటూ వారిద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణ వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి చీడపీడలు, తెగుళ్ళు, వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అటు పెద్దవాళ్లే కాదు చిన్నవాళ్ళే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వినేవాళ్ళు. వాళ్ళ యొక్క సంభాషణ అంత బాగా చక్కగా ఉండేది, ఆకాశవాణిలో ప్రసారం అయ్యేవి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.

అందరికీ నమస్కారాలు. నా పేరు రాఘవ కుమార్. నేను శ్రీహరికోట ఇస్రోలో మిషన్ కంట్రోల్ సెంటర్కి మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 9 దశాబ్దాల పాటు భారతీయ సాంస్కృతిక సామాజిక జీవనంలో అంతర్భాగమైన మన ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ఇవే నా శుభాకాంక్షలు. ఇది కేవలం ఒక రేడియో కేంద్రం కాదు, కొన్ని కోట్ల మంది భారతీయుల ఆత్మీయ నేస్తం. చారిత్రాత్మకంగా చూస్తే 1930s లో 1930లలో చిన్నపాటి ప్రయోగాత్మక ప్రసారాలతో 1936లో ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందిన ఆకాశవాణి దేశ స్వాతంత్ర సంగ్రామంలో, దేశ విభజన సమయంలో, అభివృద్ధి ప్రస్థానంలో ప్రజలకు వార్తలను, స్ఫూర్తిని అందించింది. 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మన ఆకాశవాణి అనేక మార్పులను సంతరించుకుంటూ నేటికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్ వంటి కేంద్రాలు తెలుగు భాష, సాహిత్యం, సంగీతానికి ఎనలేని సేవలు చేశాయి. భక్తి, లలిత సంగీత విభావరి, జానపద విభావరి, సాహిత్య కార్యక్రమాలు శ్రోతలను అలరించాయి. ముఖ్యంగా పల్లెపాటలు, వ్యవసాయ సమాచారం రైతులకు, సామాన్యులకు ఎంతో దగ్గరైంది. నేను నా చిన్నప్పటి నుంచి ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ వస్తున్నాను. అప్పట్లో మా నాన్నగారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక రేడియో కొని తీసుకొచ్చారు. అప్పట్లో పెద్ద రేడియో, సైజు కూడా చాలా పెద్దదిగా ఉండేది అప్పుడు, ఇప్పుడున్న టీవీలాగా అనమాట, పెద్ద సైజు రేడియో. అది తెచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా, సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అంతవరకు మా ఇంట్లో రేడియో లేదు. అప్పుడు నా ఏజ్ అరౌండ్ 6 ఇయర్స్ ఉండవచ్చు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను రోజు రేడియో ప్రోగ్రామ్స్ వింటూనే ఉంటాను. అప్పట్లో టీవీలు అనేటివి ఉండేటి కాదు. నా చిన్నప్పుడు ఆకాశవాణిలో వివిధ కార్యక్రమాలు వినేవాడిని. ముఖ్యంగా చిత్రహరిలో మంచి వీణుల విందైన పాటలు వినేవాడు. మంచి మంచి పాటలు వేసేవాడు. ఘంటసాల పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు, ఇంకా పి సుశీల పాటలు, ఇలాంటి మంచి పాటలు వినేవాడు. అప్పట్లో రోజు ఉదయం 6:45కి, అంటే 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమయ్యేటివి. కొప్పుల సుబ్బారావు గారిని న్యూస్ రీడర్, ఆయన వార్తను చదివేవాడు, బాగా చదువుతారు ఆయన. న్యూస్ పేపర్ రాకముందే, ఇంట్లోకి రాకముందే ఆకాశవాణి ద్వారా లేటెస్ట్ వార్తలు మాకు తెలిసేటివి. తర్వాత ఉదయం పూట పొలం కబుర్ల కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది. మాకు తెలిసిన రైతులు అప్పట్లో మా ఇంటికి వచ్చి పొలం కబుర్ల కార్యక్రమం విని వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. రైతులకు సంబంధించిన ఎరువుల గురించి, వాళ్ళ గురించి, వీటి గురించి అంతా చెప్పేవాళ్ళు అనమాట అప్పుడు. సో ప్రతిరోజు ఆ రైతులు మా ఇంటికి వచ్చి రేడియో పెట్టండి సార్ అని చెప్పి అడిగి పెట్టించుకొని ఆ కార్యక్రమం విని వెళ్ళేవాళ్ళు. తర్వాత ఉదయం 6:55 అనుకుంటా అప్పుడు సంస్కృతంలో వార్తలు వచ్చేటివి. అప్పట్లో బలదేవానంద సాగర్ గారు అనే ఆయన సంస్కృతంలో వార్తలు చదివేవాళ్ళు. ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది, సంస్కృతం కూడా చాలా చక్కగా మాట్లాడతారు ఆయన. తర్వాత మళ్ళీ 7:05 జాతీయ వార్తలు వచ్చేటివి తెలుగులో. ఇంకా స్త్రీల కోసం వనితావాణి, స్టూడెంట్స్ కోసం బాలానందం, తర్వాత యువతరంగం, పాడి పంటలు, పార్లమెంటు మరియు అసెంబ్లీ సమావేశాలు, ఇలా రకరకాల కార్యక్రమాల గురించి ప్రోగ్రామ్స్ వచ్చేటివి. చిన్నప్పుడు అయితే బాలానందం కార్యక్రమం వినేవాళ్ళం బాగా. రేడియో స్టేషన్కి వెళ్ళి స్టూడెంట్స్ వాళ్ళు పాటలు పాడటము, పద్యాలు చెప్పడము, శ్లోకాలు చెప్పడము అవన్నీ వింటుంటే మాకు చాలా ఆనందంగా ఉండేది. ఇంకా ఆకాశవాణికి, మా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి మంచి అనుబంధం ఉంది. మాకు సమీపంలో ఉన్న తిరుపతి, నెల్లూరు ఆకాశవాణి కేంద్రాలు రాకెట్ ప్రయోగాల సమయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే రాకెట్ కౌంట్డౌన్ టైం ప్రారంభం నుంచి ప్రయోగం అయ్యేంత వరకు, మరియు రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లే దృశ్యాన్ని లైవ్ కామెంటరీ ద్వారా ప్రజలకు వివరిస్తారు. వాళ్ళు ఎదురుగా జరుగుతున్నట్టే అనిపిస్తామంట వీళ్ళు చెప్పే కామెంటరీ. అలాగే రాకెట్ ప్రయోగానికి ముందు మరియు తర్వాత కూడా ప్రముఖమైన ఇస్రో శాస్త్రవేత్తలతో ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించి ఆ ప్రయోగం యొక్క ప్రాముఖ్యతను, తర్వాత దానికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ని తెలుగులో వివరిస్తారు శ్రోతలకి. తర్వాత రాకెట్ ప్రయోగం అంటే ఏంటి, దానివల్ల మన దేశానికి జరిగే లాభాలేంటి అనే విషయాలను సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో ఆకాశవాణి వాళ్ళు ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తారు ఈ లాంచ్, రాకెట్ లాంచ్ జరిగేటప్పుడు. అలాగే రాకెట్ ప్రయోగం ఎప్పుడు జరుగుతుంది, ఉపగ్రహం దేనికోసం, ఆ ఉపగ్రహం వల్ల మనకేం ఉపయోగం, మన దేశానికి ఏం ఉపయోగం, మన రాష్ట్రానికి ఏం ఉపయోగం, ఇలాంటి వివరాలన్నీ కూడా వార్తల్లో మరియు ప్రత్యేక కార్యక్రమాల్లో అందించేవాళ్ళు, అందిస్తారు ఇప్పటికి కూడా. గతంలో జరిగిన ప్రముఖ రాకెట్ ప్రయోగ విజయాలను గురించి ఆకాశవాణి పాత రికార్డింగ్ల ద్వారా శ్రోతలకు గుర్తు చేస్తుంటారు. ఆకాశవాణి శ్రీహరికోట నుంచి జరిగే ప్రతి చిన్న అప్డేట్ని కూడా ప్రజలకు వేగంగా చేరవేయడంలో ఒక వారధిగా పనిచేస్తుంది.
1936లో ప్రారంభమైన ఈ ఆకాశవాణి 9 దశాబ్దాలుగా నిరంతరాయంగా ప్రజలకు సమాచారం, విద్య, వినోదాన్ని అందిస్తోంది. తెలుగు భాష వికాసానికి, జానపద కళల పరిరక్షణకు, సాహిత్య ప్రచారానికి ఆకాశవాణి చేసిన కృషి అమూల్యమైనది. అప్పట్లో విద్యుత్ లేని పల్లెటూళ్ళలో కూడా రేడియో ధ్వని వినిపిస్తూ రైతులకు వ్యవసాయ సలహాలు, గృహిణులకు వినోదాన్ని అందించడంలో ఆకాశవాణి పాత్ర చిరస్మరణీయం. ఈ సంస్థ నేటికీ తన విశ్వసనీయతను నిలబెట్టుకుంటోంది. ఈ రేడియో అనేది పాత మాధ్యమం అయినప్పటికీ నేడు న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా డిజిటల్ యుగంలోకి ప్రవేశించి ప్రజలకు మరింత చేరువైంది. సాంకేతికత ఎంత పెరిగినా ఇంటర్నెట్ యుగంలో కూడా ఆకాశవాణి యొక్క విశ్వసనీయత, దాని ప్రత్యేకత చెక్కు చెదరలేదు. 90 ఏళ్ల అనుభవంతో మరెన్నో ఏళ్లు ప్రజలకు సేవలు అందిస్తూ నూతన ఉత్తేజంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఆకాశవాణి కుటుంబానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై హింద్.

0: నా పేరు ఫయాజ్. నేను 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. మాకు ఊహ తెలిసిన తర్వాత రేడియోనే చూసాము. రేడియోలోనే వార్తలు, పాటలు, సినిమాలు ఇవన్నీ రేడియోతోనే ఒక విధంగా మాకు వినోదం, రేడియోతోనే కాలక్షేపం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా రేడియో కొన్న రోజున మా ఇంట్లో కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ముఖ్యంగా వార్తలు, రేడియో దగ్గరికి వెళ్ళి కూర్చొని వినడం అనేది, ప్రత్యేక శ్రద్ధను పాటించడం అనేది అప్పుడు అలవాటుగా ఉండేది. ముఖ్యంగా ఆదివారం సినిమా వచ్చే సందర్భంలో ట్రాన్సిస్టర్ అయితే వీధిలోకి వచ్చేసేది. ఎక్కడైనా చెట్టు ఉంటే ఆ చెట్టు కిందంతా ఆడవాళ్ళు చేరిపోయి దాన్ని మధ్యలో ఉంచి చక్కగా సినిమాను నిశ్శబ్దంగా వింటూ నవ్వుతూ ఉల్లాసంగా కేరింతలు కొడుతూ ఉండేవారు. తర్వాత పొలం బడి ఇతరత్ర చాలా కార్యక్రమాలు జరుగుతుండేవి. అప్పట్లో అదే మాకు పెద్ద కాలక్షేపం కాబట్టి విసుగు విరామం లేకుండా వినేవాళ్ళం. ముఖ్యంగా రేడియో అప్పట్లో మా జీవితంలో ఒక భాగంగా ఉండేది. రేడియో, అలాగే రేడియోలో కథానికలు, నాటికలు కూడా వచ్చేవి. అవి ఎంత అద్భుతంగా ఉండేవంటే ఎదురుగా మనం చూస్తున్నామా అన్నంత భ్రమ కలిగించే విధంగా నటీనటులు నటించేవారు. అవి వింటుంటే నిజంగానే మన కళ్ళ ముందు నాటకం జరుగుతోందా అన్నంత ఆనందం కలిగేది. తర్వాత కొన్ని అంశాలను తీసుకొని ఆ అంశాల పట్ల చర్చాగోష్ఠులు జరిగేవి. ఆ చర్చాగోష్ఠులు కూడా ఎంతో చక్కగా అనుభవం రంగరించి ముఖ్యమైన పాయింట్లన్నీ కవర్ అయ్యేటట్లుగా చేసి మాట్లాడేవాళ్ళు. అది మనకు హితవు చెబుతున్నట్టుగా కాకుండా మన పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ మనకు ఎన్నో విషయాలు చెబుతున్నారనేది అన్యాపదేశంగా ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది. అలా చాలా విషయాలు రేడియో ద్వారా నేర్చుకున్నాము. రేడియోకు 90 ఏళ్ళు పూర్తయిందంటే ఆశ్చర్యంగా ఉంది. మా జీవితంలో మాత్రం రేడియో ఒక భాగమే. అందుకే రేడియో వర్ధిల్లాలి. రేడియో మా జీవితాలకు ఒక అనుభూతినిచ్చినందుకు, ఈ కార్యక్రమాల ప్రసారం చేసిన సాంకేతిక సిబ్బందికి, ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. జై హింద్.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ శ్రోతల అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. సేకరణ ఎస్వీఏ ప్రసన్నలక్ష్మి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.
1: కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: standards and fight against the menace. BJP appoints party presidents Punjab, Haryana, Delhi and Tripura. Air India extends suspension of its flights to Israel till July end. Amid continued geopolitical uncertainties in West Asia and in IPL cricket, Rajasthan Royals to take on Gujarat Titans in all important qualifier 2 in New Chandigarh this evening. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం
2: వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న నూతన భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసి సంక్షేమం అభివృద్ధిని సమతూకం చేస్తూ తన సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ NDA విజయం తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా May 26 ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో విజయంతో రెండవసారి, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయంతో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశం చాలా రంగాల్లో పరివర్తన సాధించింది. 2014 నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భారత్ అవినీతి, ఆర్థిక మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారి ప్రజా సంక్షేమ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 తర్వాత భారతదేశం జపాన్ అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి GDP 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.18 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ DBT విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయితీలను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. వస్తుసేవల పన్ను GST ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన GST 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు 7 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని, ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకాన్ని తెచ్చారు. COVID-19 సమయంలో ప్రారంభమైన PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26 రక్షణ రంగ ఎగుమతులు 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఈ 12 భారతదేశం అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూకాశ్మీర్లో Article 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూకాశ్మీర్, లడాక్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, 3 తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం CAA, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక, దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు, మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం

0: అనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. మనోరంజనీ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం పంపించారు కలిగిరి నుండి సురభి, బుజ్జయ్య, కృష్ణ, కనకారావు, కుమారి. వీరు కోరుతున్నారు కొమరంపులి చిత్రం నుంచి పాట. పాడినవారు చిత్ర, మధుశ్రీ, హరిణి. రచన చంద్రబోస్. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: వందల మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆటం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: మనోరంజని కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బృహరుద్దీన్, యూసఫోయుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా మరియు అంజన. వీరు కోరుతున్నారు అశోక్ చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్ మరియు మన్విత్. వీరు కోరుతున్నారు జయలవకుశ చిత్రం నుంచి పాట. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, పాడినవారు దివ్యాకుమార్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు వేదేపాల నుంచి రాజు, నవీన్, హర్ష, ప్రదీప్, అలాగే మనోజ్ఞ. వీరు కోరుతున్నారు ఆర్య చిత్రం నుంచి ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:50. మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు. సమర్పణ నందిని చైతన్య. నిర్వహణ శ్రీ తౌనం నాగేశ్వరరావు.
4: మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల

0: డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య కవి, విమర్శకుడు, కథకుడు, పరిశోధకుడు, నవలాకారుడు, ప్రవృత్తి మార్గంలో సాహిత్య పదగామి. ఈయన రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల. ఇది గోపన్న చరిత్ర. గోపన్న జననంతో మొదలై ఆయన లక్ష్యసిద్ధితో ముగుస్తుంది నవల. మహాసేనాని గోపన్న రచనా లక్ష్యం హరిహరరాయల అమాచ్యుడైన నరసింహమాచ్యుని కుమారుడిగా గోపన్న, బుక్కరాయల కుమారుడైన కంపన సైన్యాధిపతిగా శ్రీరంగం వృత్తాంతం విని సంవేదన పొంది మధుర సుల్తాన్ తల త్రుంచి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం ఎలా జరిగింది అనేది ఈ నవలలో వివరించారు. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఎంతో ఆరాధనాభావంతో రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల
1: 59వ భాగం
0: ఇప్పుడు విందాం.

మునుపటి భాగంలో శ్రీరంగనాథస్వామి కావేరి ఒడ్డుకు చేరుకున్నాడు. దాదాపు 48 సంవత్సరాల అనంతరం స్వామి కావేరి తీరాన్ని దర్శిస్తున్నాడు. ఉత్తర కావేరీ నదిని దాటి శ్రీరంగం ఒడ్డుకు చేరగానే కొన్ని వేల మంది భక్తులు పెద్ద పెట్టున నారాయణ మంత్రాన్ని పెద్దగా శరణు ఘోషవలే చెబుతూ ఉండగా గంగాదేవి ఒడలు పులకరించింది. భక్త్యావేశంతో సంస్కృత శ్లోకాలను ఆసువుగా పఠించడం మొదలుపెట్టింది. తదుపరి ఏం జరిగిందో ఇప్పుడు విందాం. నదిని దాటి రాగానే కొన్ని వందల మంది ప్రజానీకం సేవకులుగా మారి ఆ దారులన్నిటినీ శుభ్రం చేయసాగారు. వేలాది మంది భక్తులతో స్వామి ఉత్తర దిశ నుండి శ్రీరంగం చేరుకున్నాడు. ఒకప్పుడు కలకలలాడిన వీధుల పరిస్థితి నేడు పాడుపడిన రీతిని చూసి గోపన్నకు అప్రయత్నంగా కళ్ల వెంట నీళ్లు కారుతుంది అనడం కంటే శ్రీరంగనాథుడే స్వయంగా ఆలయ పరిస్థితికి గోపన్న ద్వారా విలపించాడు అనడం సబబు. ఆ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. సర్వాలంకార భూషితుడై కస్తూరి తిలకంతో స్వామి ముఖం ప్రకాశిస్తుండగా ఇద్దరు దేవేరులు ఇరువైపులా ఉండగా ఏనుగుల బృందం అశ్వబృందం ముందు నడుస్తూ ఉండగా వేద పారాయణందార్లు ప్రబంధ పారాయణందార్లు పారాయణలు చేస్తూ ఉండగా సీతారామస్వామి పుష్పక విమానం దిగి అయోధ్యానగరంలోకి తిరిగి ప్రవేశిస్తున్నట్టుగా ఉంది. కంపరాయలే లక్ష్మణునిగా గోపన్న హనుమంతుడిగా అభివర్ణిస్తున్నారు వైష్ణవ భక్తులు. ఇవన్నీ పరికిస్తూ తన గ్రంథంలో లిఖించాల్సిన శ్లోకాలను పఠిస్తూ

మననం చేసుకుంటూ మౌనంగా నడుస్తున్నది గంగాదేవి. స్వామి ఊరేగింపు ఆలయం వైపు సాగుతూ ఉండగా భక్తుల ఆవేశానికి అదుపు లేకుండా పోయింది. ప్రతి వ్యక్తి రంగారంగా అని ఎలుగెత్తి అరుస్తున్నారు. సైనికులు భక్తులను అదుపు చేసుకుంటూ ఆలయ ముఖద్వారం చేరారు. స్వామి గరుడ మండపాన్ని దాటి నాలుగై కేట్టాన్ మండపాన్ని కూడా దాటుకొని గర్భగుడి ముందున్న ప్రదేశం ప్రవేశం చేశాడు. గోపన్న ఎత్తైన ప్రదేశంపై నిలబడి ప్రజలందరినీ నిశ్శబ్దం పాటించమని చేతులెత్తి ప్రార్థించగా అక్కడ అంతా నిశ్శబ్దం అయ్యింది. గోపన్న అక్కడి ప్రజలనుద్దేశించి, శ్రీరంగనాథుని భక్తులారా, నేడు పవిత్రమైన రోజు. మన రంగనాథుడు మళ్లీ శ్రీరంగం చేరాడన్న విషయం నాకు మీకు ఎంతో ఆనందాన్నిచ్చే ఘటన. ఇప్పుడు ఒక ముఖ్య విషయం. శ్రీ వేదాంత దేశికులవారు గర్భగుడిని స్వయంగా రాతిగోడ కట్టి మూసివేశారు. ఆయన శతాధిక వయస్కుడు. ఆయనను జాగ్రత్తగా సగౌరవంగా మేళతాళాలతో పల్లకీలో ఇక్కడికి తీసుకొనిరండి. రావడానికి సమయం పట్టినప్పటికీ వారి చేతులతోనే ప్రతిష్ట. వారే స్వయంగా మళ్లీ తన హస్తాలతో గోడను పెళ్లగించి మంత్రప్రోక్తంగా ప్రతిష్ట చేయాల్సిందిగా కోరుతున్నాను అని అనగానే జనం సంతోషం అధికమై పెద్దగా కరతాళధ్వనులు చేస్తుండగా కొంతమంది మంచాలలో పడుకొని ఉన్న తిరువనొత్తూరు నంబి, కృష్ణరాజొత్తు నంబీలను జాగ్రత్తగా మోసుకొని వచ్చారు. వారిద్దరినీ మంచాలపై కూర్చుండజేశారు. ఇంతలో కొంతమంది గుంపుగా తిరుమనొత్తూరు నంబి, కృష్ణరాజుత్తూ నంబీలను మంచాల వద్ద చుట్టూ చేరి ఏదో ముచ్చట్లు చేస్తున్నారు. ఏవో వాదోపవాదాలు జరుగుతున్నాయి. కొంతమంది వీల్లేదు అని పెద్దగానే అరుస్తున్నారు. గోపన్నకుగాని ఇతర బృందానికిగాని విషయం ఏమిటో అర్థం కాలేదు. గోపన్న వారిని సమీపించి, వల్లభుని, ఏమి జరుగుతున్నది? ఏమిటి యోచనలు? ఎందుకీ వాదనలు? అని ప్రశ్నించాడు. వల్లభుడు మెల్లిగా, స్వామి, ఇక్కడ ఉన్న భక్తులు ప్రస్తుతం ఇక్కడ ఉన్న విగ్రహం కాదని, ఎక్కడినుంచో తెచ్చిన విగ్రహాన్ని ఎలా పూజిస్తాం? ఏది అసలైనది? అని వారు వాదులాడుకుంటున్నారు అని అనగానే గోపన్నకు అంతా అయోమయంగా తోచింది. చివరకు ఏది అసలైన శ్రీరంగనాథుడే తేల్చే వరకు రెండూ పూజార్హమైనవే అని నిర్ణయించారు పెద్దలు. ఇంతలో భటులు వచ్చి గోపన్నను కలిసి కంపన మహారాజు కబురు చేశాడని చెప్పారు. ఈ విగ్రహాలు రెండూ మీరు చెప్పినట్లే చేద్దాం. దీనికి ఏదైనా ఉపాయం ఉండకపోదు. మనం అష్టకష్టాలు పడి తిరిగి పొందిన విగ్రహానికి మళ్లీ పరీక్షలు అవసరమయ్యేట్టు ఉన్నది. మళ్లీ కలుద్దాం. అంతవరకు ఎవరూ ప్రతిష్ట గురించి ఆవేశపడకండి అని గోపన్న గబగబ ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వచ్చి, వల్లభ, రేపే మధురపై మన దండయాత్ర అని అన్నాడు. మరి విగ్రహ ప్రతిష్టాపన అని వల్లభుడు ప్రశ్నించగా, చేద్దాం. వేదాంత దేశకులవారు వృద్ధులు. వారి ద్వారానే ఈ కార్యం జరగాలి. వారు వచ్చేలోపు మనం మధురను జయిద్దాం. ఈలోపు మీ తల్లి వాసంతికాదేవిగారిని, ఇంకా భక్తులను ఇక్కడకు రావించండి. మీ తల్లిగారి జీవితేచ్ఛ కన్నులారా దర్శించాలి అని గోపన్న పలికాడు. మరీ ఇంత వెంటనేనా గోపనార్యా అని అన్నాడు వల్లభుడు. అవును వల్లభ, ఆలస్యం అమృతం విషం. మన సైనికులను చూశావు కదా, ఎంత ఉత్సాహంగా ఉన్నారో. ఇంకొద్ది రోజుల్లో నేను చేసిన ప్రతిన నెరవేరుతుంది. శ్రీరంగనాథుని ప్రతిష్ట వేదాంత దేశకులవారు వచ్చాక వారి సలహా తీసుకుని ప్రతిష్ఠిద్దాం. మీకు యుద్ధంలో సహకరించాలనుకుంటున్నాం. ఆ సుల్తాను తలతెగి నేలమీద పడ్డ సంఘటన మా కన్నులారా చూడాలి. మేము ఆ శ్రీరంగనాథుని విగ్రహాన్ని కనుక్కోవడానికి పడ్డ శ్రమ ఆ ఘటనతో పూర్తవుతుంది గోపనార్యా అన్న వల్లభుని మాటలకు మీరిద్దరూ కంపనకు రక్షణగా ఇరువైపులా నిలవండి. కంపనపై ఈగ కూడా వాలడానికి వీల్లేదు. మన ప్రాణాలడ్డుపెట్టి రాజును రక్షించుకోవడం మన కర్తవ్యం అని పలికారు. అలాగే వల్లభ, కంపన మహారాజావారికి కుడియడమల రక్షణగా నిలబడదాం అని అన్నారు ఇరువురు. అస్తు, స్త్రీరస్తు, శుభమస్తు అని పలికారు ప్రజలు కూడా. మరుసటి రోజు దండు దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూ మధురవైపు కదిలింది. ప్రళయం కావేరిలా ఉంది.
సైనికుల ఉత్సాహం. పట్టణలవి కావడం లేదు. వల్లభునికి ఆలోచనలు గుర్రం కంటే వేగంగా సాగుతున్నాయి. ఈ సమయంలో మధురాంగిని ఉంటే ఎంత బావుండేది. తన శౌర్య ప్రతాపాలు కన్నులారా చూసి పరమానందం చెందేది. సైన్య ప్రవాహం సాగుతున్నంతసేపు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారికి దారి పొడుగున ఆహార పదార్థాలు అందిస్తున్నారు. సైన్యం వెనుక కలిసిపోయేవారు కలుస్తున్నారు. ఒక నది చిన్న పాయగా ప్రారంభమై మహానదిగా మారినట్లు ప్రతి గ్రామంలో కొన్ని వందల మంది కత్తులు బాణాలు ధరించి సైన్యంతో కలుస్తూనే ఉన్నారు. గోపన్నకు ఆనందం అవధులు లేకుండా పోతోంది. చిన్న సైన్యమని నిరుత్సాహం చెందిన సేనానాయకులకు కరవాలమెత్తి ప్రతి గ్రామంలో చేరుతున్న సైనిక బృందాన్ని అందరికీ చూపిస్తూ జై రంగనాథ ఓం నమో నారాయణ అనే మంత్రాల్ని ఆవేశంగా పలికిస్తున్నాడు గోపన్న. 30,000 బయలుదేరిన సైన్యం ఇప్పటికే 50,000 దాటింది. ఇక ఈ ప్రయాణంలో తమిళ మాతృభాష కలిగిన వాళ్లు కూడా చేరడంతో అంతా కలిపి 100,000 పైచులుకేనని వల్లభదత్తులు ఒకసారి సైన్యం వెనుకదాకా వెళ్లి గోపన్న చెవిన వేశారు. వల్లభ, ఇంక భయం లేదు. మధుర చేరడమే ఆలస్యంగా, సుల్తాను సైన్యాన్ని ఊచకోత కోయడమే అని అన్నాడు గోపన్న. మధుర చేరడానికి ఎంతలేదన్నా మనకు వారంపైనే పడుతుందని వల్లభుడు చెప్పాడు. కాని శ్రీరంగనాథుని మహిమ 5 రోజుల్లోనే సైన్యం పెళ్లుబికిన ఉత్సాహంతో పరుగులు తీస్తూ మధుర ఎల్లలను చేరుకున్నారు. మొదట కావేరీ నది దాటి సైన్యం దక్షిణ దిశగా సాగి వైఖై నది ఒడ్డున గల మధురవైపు సాగింది. కంపనుడు గంగాదేవి ఏమో చెప్పబోతుందని గమనించి గోపన్నకు సైన్యాన్ని కొద్దిసేపు ఆపమని సైగచేశాడు. గోపన్న కరవాలం పైకెత్తి, ఆగండి కాసేపు, కంపన మహారాజు ఆజ్ఞ అని అన్నాడు. ప్రకృతి ఏదో ప్రశాంతంగా ఉంది. గంగాదేవి అక్కడ అనేక శ్లోకాలను చెప్పింది. నది నీటిని కంపన శిరస్సుపై చల్లి తను చల్లుకుంది. గోపన్న సైన్యకాధికారులు కూడా అదే పని చేశారు. అక్కడికి దూరంగా మథుర మీనాక్షి ఆలయ గాలిగోపురం కలశం కనిపిస్తోంది. తల్లి మీనాక్షి, వచ్చాను తల్లి, నీ ఆజ్ఞ నెరవేరుస్తాను అని శిరస్సు పైకెత్తి ఆకాశంలో చూశాడు గోపన్న. అక్కడ మేఘం ఒకటి స్త్రీ ఆకారం ధరించి 2 చేతులతో వారిని ఆశీర్వదించినట్లు అనుభవమైంది కంపనుడికి కూడా. ఏమైంది స్వామి అని ప్రశ్నించగా, మీనాక్షిదేవి నన్ను ఆశీర్వదించింది గంగా, చూడు అని చూపించాడు గంగాదేవికి. తల్లి, నువ్వు నాకు కనబడకపోయినా నా భర్తను వెంట ఉండే నడిపిస్తూ కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తున్నందుకు కృతజ్ఞతలు అని అక్కడే సాష్టాంగ నమస్కారం చేసి నిలబడి, తల్లి, నేను వ్రాయబోయే కావ్యానికి మధురా విజయము అని పేరు పెడతాను అని ముకులిత హస్తాలతో ప్రార్థించింది గంగాదేవి. ఇంతలో గోపన్న గుర్రంపై వేగంగా అక్కడికి వచ్చాడు. గోపనార్య, నీవు కన్ననూరుపై యుద్ధం చేసి విజయం సాధించావు, కాని మీనాక్షిదేవి ఆజ్ఞను అనుగ్రహించి మధురపై యుద్ధం చేసి సుల్తానును వధించే అవకాశం నాకివ్వు అని అన్నాడు కంపన ఆవేశంగా. అలాగే ప్రభు, మీ వెంట వల్లభదత్తులు కుడియడమలై ఉంటారు. నేను వెనుక ముందు సైనికాధికారులు ఉంటారు. సుల్తాను తలతెగి నేలపై పడేవరకు ఈ వ్యూహం మాత్రం దయచేసి కాదనకండి, మార్చకండి అని దండం పెట్టాడు. గోపనార్యా అంటూ గాఢంగా కౌగిలించుకొని, నీవు నేను చేతులు కలిపి నిలిస్తే ఆ హరిహరాదులు కూడా మనలను జయించలేరు, సాహో గోపనార్యా అని అన్నాడు కంపన. ప్రభు, నేనూ మీవంటే అంది నవ్వుతూ గంగాదేవి. నీ నిష్కల్మషమైన ప్రేమ, దేశభక్తి నాకెప్పుడూ ఆవేశాన్నిచ్చే అంశాలు గంగా అని అన్నాడు కంపన కరవాలం పైకెత్తి ఆవేశంగా. అలా ఆ రోజు మధ్యాహ్నం వేళకు మధురకోటను చేరుకున్నారు. సూర్యకాంతి ఆయుధాలపై పడి తలతలా మెరుస్తున్నది. గోపన్న సాలోచనగా అగర్తవైపు చూస్తూ దాదాపు 10 అడుగుల లోతున్న అగర్తయని గ్రహించి, మొదట ఈ అగర్తలోకి నీళ్లు రావడం ఆపండి అని అన్నాడు. ఒక సైనిక బృందం కోటవైపు నడిచి పైనుండి అగర్తలోకి నీళ్లు ప్రవహించే రాతి గొట్టాలకు కొయ్య బెరడాలను గట్టిగా బిగించారు.
అలాగే అగడ్త నుండి నీటిని బయటకు పంపే ఏర్పాటు కూడా చేశారు. కోటలోని సైన్యం బయటకు వస్తారని, బాహాబాహీ తలపడదామని వేచి ఉన్న కంపనకు వారెంతకూ రాకపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే గోపన్న తదితర సైనికాధికారులతో చర్చించి కోటముట్టడి ప్రారంభించారు. తమిళ ప్రాంత సైనికులు మరీ ఆవేశం ప్రదర్శిస్తున్నారు. ఒక చిన్న సైగతో కోటను ముక్కలు ముక్కలుగా చేసెట్టు కనిపించారు. ఒకటారెండా ఒక తరం వెళ్లిపోయింది సుల్తాను హయాంలో. ఇక ఆగేదే లేదు అన్నట్టు తెగించారు. అగడ్తలో నీటిమట్టం బాగా తగ్గిపోయి మోకాళ్లలోతుకంటే దిగువగానే ఉంది. అగడ్త దాటి కోటపైకి అగ్నిగోళాలను విసిరే బృందం ఒకటి, గాలిని చీలుస్తూ కురిసే బాణవర్షం కురిపించే బృందం ఇంకోటి లోపలివారిని కకావికలయ్యేట్టు చేశాయి. సుల్తాను సైన్యం పలుచబడ్డట్టుగా సంకేతాలు రాగానే విజయనగర సైనికుల తాళ్ల నిచ్చెల బృందం గోపన్న సైగలు అర్థం చేసుకొని కోట చుట్టూ తాళ్ల నిచ్చెనలు ఏర్పాటు చేశారు. వాటిమీద ఎక్కి సైనికులు చిన్న చిన్న చీమల్లాగా పైపైకి ప్రాకి వెళ్తున్నారు. ఇంకో బృందం దాదాపు 20 ఏనుగులుగా గుంపుగా తీసుకొనివచ్చి కోట తలుపులను బద్దలు కొట్టించారు. కొద్ది సమయంలోనే కోట మొత్తం విజయనగర సామ్రాజ్య సైనికులు నిండిపోయారు. ఇక తూర్పుద్వారాలు తెరవమన్న కంపన ఆదేశంతో సైనికులు ఏంచేశారో తరువాయి భాగంలో విందాం.

0: మీరింతవరకు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:16 దాటి 55 సెకండ్లు. హలో బిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నెంబర్స్ 0861-233-3100 లేదు అనుకుంటే 0861-233-1202 అనే ఈ రెండో నంబర్లో ఏదో ఒక నెంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హలో బ్రిచి కార్యక్రమంలో వినవచ్చు. లైన్ కలవట్లేదు లేదా ఇతరత్ర కారణాల వల్ల కాల్ చేయలేకపోతే మరేం పర్వాలేదు. 9:30 నుంచి ప్రారంభమయ్యే హలో బ్రిచి వాట్సాప్ మెసేజ్ల పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్లు పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని వినవచ్చు. వాట్సాప్ మెసేజ్ పంపించే విధానం, మీ పేరు, వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటనైతే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి 7901084151 అనే ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హలో బ్రిడ్జి కార్యక్రమంలో వినవచ్చు. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు మృగరాజు చిత్రం నుంచి ఈ పాట మనందరి కోసం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో గురించి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. వీరు కోరుతున్నారు మిరాయి చిత్రం నుంచి ఈ పాట.

హలో అభిరుచి కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు కరీంనగర్ జిల్లా అమనాగుర్తి నుంచి బొమ్మినేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. వీరు కోరుతున్నారు డెకాయిట్ చిత్రం నుంచి పాట.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు కావలి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. వీరు కోరుతున్నారు ఆయుధం చిత్రం నుంచి ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట నుంచి రామచక్రం దోగుబర్తి శివప్రసాద్, శ్రీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజనమ్మ, రమణమ్మ, వెల్లూరు ప్రసాద్, ముజీర్, టీ స్టాల్ అమీర్, బాషా అండ్ బాబురావు, రవి, నటరాజ్, వీరందరి కోసం కూడా బంగారు రాజ్ చిత్రం నుంచి ఈ పాట.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హెలో బ్రిడ్జి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నెల్లూరు జిల్లా సంగం మండలం జెండార్దిబ్బ గ్రామం నుంచి. కుమార్, మస్తానయ్య, కుమారి, మోనిక, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, వీరందరి కోసం కూడా. ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేర్లే చిత్రం నుంచి పాట.
7: Can you feel her? Is your heart speaking to her? Can you feel the love?

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, మీనా సత్యం, శారదా సుధీర్, రవి సునీత, శోభా శ్రీధర్. వీరు కోరుతున్నారు నీ స్నేహం చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు అల్గానో నుంచి దమ్మోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్ర, రాధిక, నవీన్, సౌమ్య, త్రిలోక్, అర్యు, అలాగే నిహన్. వీరు కోరుతున్నారు ఆనందం చిత్రం నుంచి ఈ పాట.

0: మీరు ఇంతవరకు హలో బ్రిజి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: Save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. డిజిటల్ యుగంలో మన జీవితం చాలా సౌకర్యవంతంగా మారింది. బ్యాంకింగ్ సేవల నుంచి కొనుగోళ్ల వరకు, ప్రభుత్వ సేవల నుంచి వ్యక్తిగత లావాదేవీల వరకు చాలా విషయాలు ఇప్పుడు ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సౌకర్యాలతో పాటు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు కూడా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే పేర్లతో ప్రజలను మోసం చేసే ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది అమాయక ప్రజలు ఈ మోసాల మాటలకు భయపడి లేదా నమ్మి తమ కష్టార్జిత డబ్బును కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, మెయిల్ అకౌంట్స్ అంటే ఏమిటి, డిజిటల్ అరెస్టులు అనే పేరుతో జరుగుతూ ఉన్న మోసాలను ఎలా గుర్తించాలి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించుకునేందుకు ఈరోజు మనతో పాటు ఉండడం జరుగుతుంది శ్రీ కె ప్రతాప శివకిషోర్ ఐపీఎస్ గారు ఎస్పీ ఏలూరు నుంచి. సో సార్తో మనం మాట్లాడి ఈ యొక్క ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే అంశంపై పూర్తి సమాచారాన్ని మనం విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్తే. థాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్
1: us. సార్ కార్యక్రమంలో ముందుగా డిజిటల్ యుగంలో మన లైఫ్ అంతా కూడా చాలా సౌకర్యవంతంగా మారిపోయింది సార్, అండ్ ఇదే సమయంలో సైబర్ మోసాలు కూడా మనకి రోజు రోజుకి పెరుగుతున్నాయి. సార్ మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ పరిస్థితి ఎలా ఉందంటారు?
2: టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా రెండు వైపుల పదున్న కత్తి లాంటిది. మంచితో పాటు చెడు కూడా చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే టెక్నాలజీని చాలా విరివిగా అడాప్ట్ చేసుకుంటాం. చదువున్నా రాకపోయినా ప్రతి దగ్గర ఇప్పుడు యూపీఐ నడుస్తుంది. అవి చూడడానికి చాలా అందంగా కూడా ఉంటాయి. అంటే చాలా మంచి ట్రాన్స్ఫార్మేషన్ కూడా నడిచింది. ఒక కూరగాయల బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద కంప్యూటర్ షాప్స్ వరకు కూడా మనకి యూపీఐ వ్యాపించింది ఇప్పుడు. అట్ ద సేమ్ టైం అదే టెక్నాలజీని యూజ్ చేసుకుని జీవితాలు ఎలా బాగుపడుతున్నాయో అట్లాంటి జీవితాలు కూడా అన్యాయం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఈ తెలిసి తెలియక ఈ టెక్నాలజీని వాడుతున్న వాళ్ళ అపోహల్ని, వాళ్ళ భయాల్ని, వాళ్ళ ఆశల్ని యూజ్ చేసుకుని ఆ యూపీఐ లోంటి ఫేక్ యూపీఐ కార్డులు క్రియేట్ చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న కిరాణా షాప్ యూపీఐ ద్వారా చెల్లింపులు తీసుకుంటాడు. వీడు ఒక ఫేక్ యూపీఐ యాప్ తయారు చేస్తాడు. పేమెంట్ జరిగినట్లు అది ఒక టిక్ మార్క్ చూపిస్తుంది. యాక్చువల్ పేమెంట్ క్రెడిట్ కాదు. అది చూపించేసి నేను పేమెంట్ చేసేసానని అక్కడి నుంచి వాక్అవుట్ చేస్తాడు. అట్లాంటి చాలా సింపుల్ మోసాల దగ్గర నుంచి చాలా పెద్ద మోసాలు, అంటే ఒక అప్లికేషన్ ఫైల్ మన దగ్గర వస్తుంది, అది ఎస్బీఐ యోనో యాప్ అని, మీ అకౌంట్ బ్లాక్ కాకుండా ఇది అప్డేట్ చేసుకోవాలని. అది చాలా మంది ఇల్లిటరేట్స్ కవి తెలియక అకౌంట్ బ్లాక్ అయిపోతుందన్న భయంతో గాని, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఫార్వర్డ్ చేస్తే దాంట్లో ఏదో త్వరగా రివార్డ్ వస్తుందన్న ఆశతో కావచ్చు, భయంతో కావచ్చు, అవి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వాళ్ళ డబ్బులు నిమిషాల్లో మాయమైపోవడము, ఆ డబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఆ డబ్బు విదేశాలు దాటిపోవడము. కాబట్టి ఇట్లాంటి చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేరాలను అదుపు చేసి ఇట్లాంటి అమాయకుల్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆకాశవాణి దగ్గర నుంచి మీరు వీళ్ళందరిలో కూడా మంచి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విధి. ఈ ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువ జరగాలి. ప్రజల్లో ఈ టెక్నాలజీ పట్ల ఇంకా ఎక్కువ అవగాహన పెరగాలి. ఎప్పుడు మనం ఓటీపీ షేర్ చేయాలి, ఎప్పుడు షేర్ చేయకూడదు, అసలు ఓటీపీ అనేది ఎవరు బ్యాంక్స్ అడగరు అన్న విషయాలు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్ మీరు ప్లాన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోలీస్ తరఫున, మా ఏలూరు జిల్లా తరఫున నేను అభినందిస్తున్నాను.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మీరు మీ సైడ్ నుంచి ఈ యొక్క సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు, అండ్ ప్రజాసేవ ప్రసార మాధ్యమంగా ఆకాశవాణి కూడా ఇలాంటి కార్యక్రమాలను మీతో పాటు చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. సార్ సాధారణంగా మనం చూస్తే కనుక ఇన్ జనరల్ గా ఎక్కువగా సిటిజన్స్ ఎటువంటి రకాలైన సైబర్ మోసాలు బంధ పడుతూ ఉన్నారంటారు?
2: ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏదైనా నేను టెక్నాలజీ పరంగా కాకుండా మూడు కేటగిరీలుగా విభజిస్తాం. ఒకటి, ప్రజల్లో ఉన్న ఆశని ఎక్కువగా వీళ్ళు వాడుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అంటాం వాటిని. ముఖ్యంగా నిరుద్యోగ యువత, డబ్బు అవసరమున్న యువత, డబ్బు అవసరమున్న మిడిల్ క్లాస్ పీపుల్ మన దగ్గర ఎక్కువగా ఉంటారు, ఈవెన్ గృహిణులు కూడా. ఇలాంటి వాళ్ళ ఆశల్ని ఆసరా చేసుకుని మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, ఇది మేము బిట్ కాయిన్స్ లో పెడతాము, క్రిప్టో కరెన్సీస్ లో పెడతాము, లేకపోతే దీన్ని వేరే, వాళ్ళు అందమైన కథలు అల్లుతారనమాట. అల్లేసి ఒక ఫేక్ అప్లికేషన్స్, ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. మీరు నిజంగా 1000 రూపాయలు చిన్న అమౌంట్స్ తో మిమ్మల్ని స్టార్ట్ చేపిస్తారు. చిన్న అమౌంట్స్ పెట్టినప్పుడు 1000 రూపీస్ కి 2000 రూపీస్ యాక్చువల్ గా పంపిస్తారు కూడా. ఆ పంపించేది కూడా మీ దగ్గర వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేసిన అమౌంట్స్ ఉంటాయి. పాంజీ స్కీమ్స్ అంటాం, మల్టీ లెవర్ మార్కెటింగ్ స్కీమ్స్ అంటాం. మీరు 10 మందిని ఈ కంపెనీలో చేర్పించి 10,000 కట్టిస్తే మీరు చేర్పించి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు 10% కమిషన్ అని చెప్తారు. అట్లా ఈ ఆశని వాడుకొని చాలా స్కామ్స్ లోకి దింపుతారు వీళ్ళు. అలాంటి స్కామ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, మల్టీ లెవెల్ ఫ్రాడ్స్ ఒక కేటగిరీ. బేసిక్ గా ఏం చేస్తారు, మనిషిలో ఉన్న ఆశని, అవసరాన్ని వాడుకుంటారు. సెకండ్ టైప్ ఆఫ్ స్కామ్ ఏంటంటే భయం, మనలో ఉన్న భయాన్ని వాడుకుంటారు. ఇందాక మీరు చెప్పినట్లు డిజిటల్ అరెస్ట్, మీ ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలకి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలు ఫలానా దగ్గర అరెస్ట్ అయిపోయారు, మిమ్మల్ని సుప్రీంకోర్టు వారెంట్ ఇష్యూ చేసింది, మీరు అన్ని ఫేక్ క్రియేట్ చేస్తారు. ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగ్ కూడా తయారు చేస్తారు, మీకు వీడియో కాల్ చేస్తారు, వీడియో కాల్ లో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనపడుతుంటాడు, నేను ఈడీ నుంచి కాల్ చేస్తున్నాము, ఈబీఐ నుంచి కాల్ చేస్తున్నాము, లేకపోతే సైబర్ సెక్యూరిటీ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఫోన్ మా ఆధీనంలో ఉంది, మీ ఇంట్లో ఉన్న మన గురించి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తారనమాట. మన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ గానీ, ఇంటర్నెట్ లో అవైలబిలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ గానీ వాళ్ళు గ్యాదర్ చేసుకుని మన మీద ఒక మంచి కథ అల్లుతారు. మనం భయపడే, ఏ దేనికి భయపడే అవకాశం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ ని మీకు ఆస్తులు అన్ని ఏసీబీలో దాడి చేస్తామని చెప్పి వాళ్ళలో ఉన్న భయాల్ని వాడుకొని 1,00,000 రూపాయలు కొల్లగొడతారు అనమాట. ఆ డిజిటల్ అరెస్ట్ చేయడం అంటాం దాన్ని. అలాంటి భయాన్ని వాడుకునే స్కామ్స్. థర్డ్, హనీ ట్రాపింగ్, అమ్మాయిల ఆశ చూపించు ఇట్లాంటివి. ఒక వీడియో కాల్ వస్తుంది, వీడియో కాల్ ఓపెన్ చేయగానే తెలియక ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఎవరైనా అమ్మాయి బట్టలు లేకుండా ఉండడము, లేకపోతే మీతోటి కావాలని అసభ్యకరంగా లేకపోతే ప్రేమగా మాట్లాడము, అలాంటి 2-3 మాటలు మాట్లాడాక మీలో భయాన్ని సృష్టిస్తారు. ఈ వీడియోస్ నేను మీ పేరెంట్స్ కి షేర్ చేస్తాము, ఈ వీడియోస్ మేము బయట సోషల్ మీడియాలో పెట్టి అలర్ట్ చేస్తామని బ్లాక్మెయిలింగ్ చేస్తాం. ఈ 3 రకాలు, ఒకటి భయం, ఒకటి ఆశ, ఇంకొకటి హనీ ట్రాపింగ్. సో ఈ 3 రకాలు ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. ఇంకొకటి అజాగ్రత్తగా ఉండడం వల్ల, తెలియని లింక్స్ నొక్కడం, తెలియని అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం. అంటే ఈ మధ్య ఒక స్కామ్ బాగా నడుస్తుంది, ఆర్టీఓ చలాన్ అప్లికేషన్ అని. ఈ చలాన్ అప్లికేషన్ అనేది మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు చలాన్స్ కట్టకపోతే మీకు వెహికల్ సీజ్ అవుతుంది అని రకరకాల భయాలు పెట్టి అనాథరైజ్డ్ అప్లికేషన్స్ మీ వాట్సాప్ కు వస్తాయి. అది ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో మీ వాట్సాప్ నుంచి అందరు వాట్సాప్ లకి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు హోటల్స్ బుక్ చేసుకోవాలనుకుంటారు, గూగుల్ సెర్చ్ చేస్తారు, దాంట్లో ఫస్ట్ ఏ లింక్ వస్తే ఆ లింక్ నొక్కుతారు, కానీ అది అనఫిషియల్ లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ లో మీ చేత డబ్బులన్నీ కట్టించుకుంటారు. మీరు తీరా హోటల్ దగ్గర వెళ్ళినప్పుడు హోటల్ దగ్గర రిజర్వేషన్ ఉండదు, ఎందుకంటే ఇంటర్నెట్ లో మనకు కనపడే ప్రతి సమాచారం ఖచ్చితమైన సమాచారం కాదు. కాబట్టి మనము ఏ వెబ్సైట్ కి వెళ్తున్నాము, ఏ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, ఏ లింక్ నొక్కుతున్నాము, ఏ ఇమెయిల్ ఓపెన్ చేస్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రకం అవగాహన లేమి. ఈ 4 రకాల అవసరాలని వాడుకుని సైబర్ క్రిమినల్స్ అనే వాళ్ళు సైబర్ క్రైమ్ చేస్తున్నారు.
1: సార్, ఏదైతే మనకి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా మనకి ఓటీపీ ఫ్రాడ్స్ కానివ్వండి, లేదా ఫేక్ లింక్స్ కానివ్వండి, లేదా ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్ కానివ్వండి, సో ఇటువంటివి సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ వంటి మోసాలు సాధారణంగా అంటే ఎలా జరుగుతాయంటారు?
2: ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పిన బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్, ఈ భయం, ఆశ, ఆడవారి నెపంతో వల వేయడం, అవగాహన లేని వాళ్ళకి సగం సగం ఫ్యాక్ట్స్ తోటి వల వేయడం, ఈ బేసిక్ హ్యూమన్ వల్నరబిలిటీస్ ని యూజ్ చేసుకుని వాళ్ళు రకరకాల మోడస్ ఆపరాండిస్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ కేర్ మనిషిలో ఉన్న భయాన్ని వాడుకుంటాడు, అవగాహన లేమిని వాడుకుంటారు. మీకు బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది, మీ బ్యాంక్ వెంటనే ఓటీపీ చెప్పి మీరు అకౌంట్ ఆధార్ కి లింక్ చేయకపోతే మీ బ్యాంక్ స్తంభింపబడుతుంది, మీకు పెనాల్టీ పడుతుంది అనే భయం ని క్రియేట్ చేస్తారు. ఇతనికి బ్యాంక్ ఓటీపీ డబ్బులు పంపించడం మాత్రమే అవగాహన ఉంటది, బ్యాంకులు ఇలా ఎప్పుడు కాల్ చేయవు, ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరుగుతుందని ఆ వ్యక్తికి అవగాహన ఉండకపోవచ్చు. ఆ భయాన్ని, అవగాహన లేమిని వాడుకుని ఒక క్రైమ్ క్రియేట్ చేస్తాడు. అండ్ దీంట్లో ఉన్న ఆన్లైన్ మోసాల్లో ఇంకొక పద్ధతి ఏంటంటే ఇవి మారుతూ ఉంటాయి. ఒక దాని మీద మనం అవగాహన కల్పించినప్పుడు ఇవే ప్రిన్సిపల్ ని వాడుకుని వాడు కొత్త స్కామ్ ని సృష్టిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొత్తగా ఏం నడుస్తుందంటే మీ బంధువు లేకపోతే మీ పిల్లలో వాళ్ళ వాయిస్ తోటి డీప్ ఫేక్స్ క్రియేట్ చేయాలి. ఇప్పటి వరకు అపరిచితులు కాల్ చేస్తున్నారు, ఇంకా ముందు నుంచి మీకు తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. మీరు ఫోన్ ఎత్తినప్పుడు ఇంచుమించు వాళ్ళ వాయిస్ లాగే ఉంటుంది, మీతో వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళ మొహం లాగే ఉంటుంది. అది కానీ నమ్మేసి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, వాళ్ళు చెప్పిన పని చేయడానికి స్టార్ట్ చేస్తే మీరు చాలా డబ్బులు నష్టపోతారు. సో టెక్నాలజీ మారే కొద్ది కొత్త కొత్త సాధనాలు వాళ్ళ చేతుల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసే వెబ్సైట్స్ కానీ ఫేక్ అప్లికేషన్స్ కానీ మీకు ఎక్కడా కూడా ఇవి కరెక్ట్ అప్లికేషన్ కాదేమో అన్నంత అనుమానం కూడా రాకుండా చాలా చక్కగా తయారు చేస్తున్నారు అదే క్వాలిటీతో. ఒకప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ తప్పు ఉండేది దాంట్లో, వెబ్సైట్ కూడా కరెక్ట్ గా డిజైన్ ఉండేది కాదు, కొంచెం నీట్ గా చూస్తే కామన్ మ్యాన్ కి అర్థమయ్యేది. ఇప్పుడు వాళ్ళ సైబర్ క్రిమినల్ స్టాండర్డ్ కూడా చాలా పెరుగుతూ ఉంది, కాబట్టి మనం అవగాహన కూడా అదే లెవెల్లో జనాల్లో పెంచుతుంది. అంతేకాకుండా సిస్టమేటిక్ గా కూడా ఇట్లాంటి థ్రెట్స్ అనేటి ఏమున్నాయో, ఇట్లాంటి ఫేక్ వెబ్సైట్స్ ని గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్ గా చూసి గవర్నమెంట్ ఇండస్ట్రీ డిలీట్ చేపించడము, డౌన్ చేపించడం లాంటి చర్యలు చేపట్టాలి.
1: సార్ అంటే ఇన్ జనరల్ గా మోసగాళ్ళు ప్రజలను నమ్మించాలి ఉపయోగించేటివి కొన్ని ట్రిక్స్ ఉంటాయి సార్, సో ఆ సైకలాజికల్ ట్రిక్స్ ఏంటంటే సార్?
2: ఈ సైకలాజికల్ ట్రిక్స్ ఎనీ సైబర్ క్రైమ్ మీరు తీసుకున్నా, ఆ సైబర్ క్రైమ్ లో సైకలాజికల్ గా ఈ నాలుగు రకాలని వాళ్ళు వాడతారు. మీ భయాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న ఆశని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవసరాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవగాహన లేమిని కూడా ఆసరా చేసుకుంటారు. దీని చుట్టూనే వాళ్ళు వాళ్ళ పన్నాగం పండుతారు. ఏదైనా మీకు డ్రగ్స్ పార్సిల్ వచ్చింది అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక అనలైజ్ చేస్తారనమాట. రిటైర్డ్ పర్సన్స్, పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు, ఇతను దేనికి భయపడతారు, మీ అబ్బాయి కెనడా నుంచి వస్తున్నారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ ఫోటో కానీ పోస్ట్ చేస్తారు. వెంటనే ఆ ఫోటో తీసుకొని మీ అబ్బాయి వస్తున్నప్పుడు ఫలానా ఎయిర్పోర్ట్ లో అతని బ్యాగ్ లో డ్రగ్స్ బయటపడ్డాయని చెప్పి ఒక ఫోటో పంపిస్తారు మీకు. అది అలా ఫోటో పంపించేయడం చాలా సులభం, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో మీ అబ్బాయి పోస్ట్ చేసిన ఫోటో చూసుంటారు. వాళ్ళకి ఎలా సైకలాజికల్ గా ఎలా ప్లే చేస్తారు, మీరు ఈ విషయం మీ అబ్బాయికి చెప్పినా, మీ ఈ విషయం మీరు మీ ఫోన్ అంతా మా ఆధీనంలో ఉంది, ఈ ఫోన్ నుంచి మీరు పోలీసులకు ఫోన్ చేసినా, ఈ ఫోన్ నుంచి మీరు ఎవరికి ఫోన్ చేసినా వెంటనే మీ అబ్బాయి అరెస్ట్ అయిపోతాడు అంటారు. కాబట్టి వాళ్ళలో ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా మాకు పెద్ద నష్టం జరుగుతుంది, మా అపురూపంగా పెంచుకున్న అబ్బాయి అమెరికాలో ఉన్న అబ్బాయి కూడా ఇబ్బంది పడతాడు అన్న పెద్ద భయంలోకి అలా నెట్టేస్తారనమాట. నెట్టేసి మీరు బయట ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయకూడదు అని చెప్పేసి మీ చుట్టూ ఒక వాల్ కట్టేస్తారు. ఆ వాల్ కట్టేసినప్పుడు ఏమవుతుందంటే పెద్ద ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కున్న వాళ్ళల్లో రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఆర్మీ జనరల్స్, అన్ఎడ్యుకేటెడ్ కాదు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇట్లాంటి సైకలాజికల్ ట్రిక్స్ కి పడిపోయారు వాళ్ళు. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ స్కామ్స్ లో కూడా ఏం చేస్తున్నారంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఇంటి ముందు వాడే ఒక 10 మందిని హైర్ చేసి నిలబెడతాడు సఫారీ సూట్లు వేసుకుని. అది బయట నుంచి ఫోన్ చేస్తాడు ఇతనికి, మీ బయట ఇంటి బయట ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఉన్నారు, మీరు ఇంటి నుంచి బయటకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటారు. ఇతను విండో నుంచి కానీ బయటకు చూస్తే ఆ 10 మంది అక్కడ కనపడతారు. ఆ 10 మందికి సైబర్ క్రైమ్ చేస్తున్నామనే అవగాహన ఉండకపోవచ్చు. ఇవాళ రేపు మీరు ఒక 10 మంది సెక్యూరిటీ గార్డ్ ని ఈజీగా హైర్ చేసుకోవచ్చు. ఏదైనా ఈవెంట్ ఉంటే వాళ్ళకి టాస్క్ ఎలా ఇస్తారు, మీరు ఫలానా అడ్రస్ దగ్గర ఫలానా ఇంటి దగ్గరకు పోయి మీరు ఈ 10 మంది సెక్యూరిటీ గార్డ్లు అక్కడ నిల్చుకోండి అని, అంత మాత్రమే తెలుసుంటుంది వాళ్ళకి, వాళ్ళకి డబ్బులు పడిపోతాయి. అట్లా రకరకాల నిజమైన టాక్టిక్స్ యూజ్ చేసి సైకలాజికల్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఆ సైకాలజీలో ఈ భయాన్ని బాగా వాడతారు. మీకు అతి దగ్గరగా ఉన్న వస్తువులు విషయాల మీద, మీ పిల్లల మీద, లేకపోతే మీరు ఏదైనా కంపెనీలో లేకపోతే గవర్నమెంట్ లో పనిచేసి ఉంటే మీలో ఉన్న ఏదైనా చిన్న లోపం పట్టుకుంటారు, లేదా మీ గురించి స్టడీ చేసినప్పుడు, మీ మీద ఒక స్కామ్ చేయాలనుకున్నప్పుడు మీ మీద కంప్లీట్ గా స్టడీ చేసి వాళ్ళు మీ మీద టార్గెట్ చేస్తారు. కాబట్టి మనకి ఆ టైంలో వీళ్ళేమనుకుంటారు, వీళ్ళు నిజమైన పోలీస్ కాకపోతే, వీళ్ళు నిజంగా ఈ నిజమైన పోలీస్ కాకపోతే వీళ్ళకి ఇన్ని విషయాలు తెలియవు కదా మన గురించి అని ఒక ఆపోహలు పడిపోతారు. కాకపోతే మనం యాక్చువల్ గా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి వ్యక్తి గురించి కూడా చాలా సమాచారం మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది. అతని డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు ఎవరు, ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మన గురించి ప్రతి విషయం కూడా బయట ప్రపంచంతో పంచుకోవడం చాలా సాధారణం అయిపోయింది ఇవాళ. సో ఎవరినైనా సోషల్ ఇంజనీర్ చేయగలుగుతారు. సో వాళ్ళ యొక్క విక్టిమ్స్ ని ఎప్పుడైతే వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో అనేది డేటా కలెక్ట్ చేసుకుని ప్రతి ఒక్కరి మీద ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ ప్రొఫైల్ ని ఈ కాంబోడియా, ఇక్కడ థాయిలాండ్, ఇట్లాంటి ఏరియాస్ లో మన యువతని ట్రాఫిక్ చేసి ఏ భాష ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆ భాష వాళ్ళని పెడతారు. సో దట్ వీళ్ళకి అనుమానం రాకుండా తెలుగులో నేలలో సైబర్ క్రైమ్ చేయాలంటే తెలుగు వారిని ఉపయోగిస్తారు, హిందీ వాళ్ళకి చేయాలంటే హిందీ వాళ్ళని ఉపయోగిస్తారు. ఈవెన్ మన దగ్గర నుంచి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళని మోసం చేసే గ్యాంగ్స్ కూడా ఇప్పుడు తయారై ఉన్నాయి. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ వాడి వాళ్ళకి స్పెసిఫిక్ డీటెయిల్స్ చెప్తారు. చాలా కరెక్ట్ డీటెయిల్స్ చెప్పడం తోటి వీళ్ళు కూడా భయాన్ని నిజంగా నమ్ముతారు. అలా నమ్మడం వల్లే ఎంతో అవగాహన ఉన్న రిటైర్డ్ లాయర్స్, జడ్జెస్, వాళ్ళు ఎంతో మందిని డీల్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ట్రాప్స్ లో పడుతున్నారు.
1: సార్, ఇంతవరకు మనమైతే కనుక ఆన్లైన్ మోసాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని విన్నాం కదా సార్, ఇప్పుడు మనం ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతూ ఉన్న ఒక పదం ఏంటి అంటే కనుక మ్యూల్ అకౌంట్. సార్, అసలు మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి, దీని గురించిన వివరాలు ఒకసారి మన ఆకాశవాణి శ్రోతల కోసం.
2: ఈ మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే, మ్యూల్ అనేది పదము బరువులు మోయడానికి కొండ ప్రాంతాల్లో మనిషి బరువు మనిషి మోయలేడు కాబట్టి వేరే వాళ్ళని డాంకీస్ మీద, హార్స్ బ్రీడ్స్ మీద మ్యూ అనే దాని మీద ఈ మ్యూల్ అని వచ్చింది. సో ఈ డబ్బులు ఏదైతే ఉందో సైబర్ క్రిమినల్ కొట్టేస్తారో ఆ డబ్బును నేరుగా వాడికి అకౌంట్ లోకి తీసుకుంటే వాడి నిందితుడు అవుతాడు కాబట్టి వేరే వాళ్ళ అకౌంట్స్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక సైబర్ క్రైమ్ చేసి ఆ డబ్బుని విక్టిమ్ నుంచి మనం ఎలా రాబట్టుకోవాలి చట్టానికి దొరకకుండా అన్న పద్ధతిలో ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి సృష్టించబడతాయి. ఈ మ్యూల్ అకౌంట్స్ ఎలా సృష్టించబడతాయంటే ఒక తాపీ పని చేసే వాళ్ళ దగ్గర, ఒక చిన్న కిరాణా కొట్టు వాళ్ళ దగ్గరికి ఈ ఏజెంట్స్ వెళ్ళి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ పాన్ కార్డు ఇవ్వండి, దీని మీద మేము ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేస్తే మీకు ఏటీఎం కార్డు వస్తుంది, డెబిట్ కార్డు వస్తుంది, ఆ వచ్చిన ఏటీఎం కార్డు డెబిట్ కార్డు మాకు అప్ప చెప్పండి, మీకు 10,000 ఇస్తాం, మీకు 5,000 ఇస్తాం అని చెప్పేసి ఈ గ్యాంగ్స్ ఫామ్ అయింది. ఈ అమాయక ప్రజలు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కావచ్చు, ఈవెన్ మన దగ్గర కావచ్చు, ఈ 5,000 10,000 ఊరికనే వస్తున్నాయి కదా, మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు కదా అన్న అవగాహన లేమితోటి వాళ్ళ అకౌంట్లు వాళ్ళకి అందజేస్తారు. అలా ఒక క్రైమ్ జరుగుతుంది మ్యూల్ అకౌంట్స్. ఇంకొకటి ఏంటంటే వాలంటీరీగా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక డిజిటల్ అరెస్ట్ విక్టిమ్ దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు పెద్ద మొత్తంలో అమౌంట్స్ కొట్టేస్తారు వాళ్ళు. ఆ అమౌంట్స్ కొట్టేసిన అమౌంట్స్ విక్టిమ్ ని కన్విన్స్ చేసి వాళ్ళు వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ వాడుకుంటారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కూడా మళ్ళీ గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంది, పోలీస్ బ్లాక్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ ని మళ్ళీ చిన్న చిన్న అమౌంట్స్ గా విడగొట్టి ఒక 100,000 అకౌంట్స్ కి పంపిస్తారు. ఆ 100,000 అకౌంట్స్ నుంచి మళ్ళీ ఇంకొక 100,000 అకౌంట్స్ కి పంపిస్తారు. అదంతా ఎందుకు చేస్తారంటే ఈ మనీ ట్రైల్ ని పోలీస్ కూడా పట్టుకోలేరు. ఒకవేళ పోలీస్ పట్టుకోవాలనుకున్నా పోలీస్ ఆ అకౌంట్ వెనకాల వెళ్లి అకౌంట్ డీటెయిల్స్ సంపాదించి మళ్ళీ ఏదైనా దూర ప్రాంతం రాజస్థాన్ వెస్ట్ బెంగాల్ ఇట్లా అకౌంట్స్ ఉంటాయన్నమాట. ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ ఏం చేస్తాయంటే ఈ మ్యూల్ అకౌంట్ గ్యాంగ్స్ దగ్గర కొనుక్కుంటాయి. నాకు SBI అకౌంట్స్ 100 కావాలి, ఆ 100కి ఇన్ని లక్షలో ఎంతో పే చేస్తారు. ఆ 100 అకౌంట్లు వీళ్ళ దగ్గర వీళ్ళ అందుబాటులోకి వచ్చేస్తాయి. వీళ్ళ దగ్గరే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, వీళ్ళ దగ్గరే ఏటీఎం కార్డు ఉంటుంది. సో ఆ బ్యాంక్స్ వేరే వ్యక్తికి అడ్రస్ తో వేరే వ్యక్తి ఐడి తోటి ఫామ్ అయి ఉంటాయి, కానీ సైబర్ క్రిమినల్స్ చేతిలో ఉంటాయి. సో పోలీస్ ఎప్పుడైతే విక్టిమ్ డబ్బులు ఆ అకౌంట్ కి వెళ్ళాయి కదా అని చెప్పి రాజస్థాన్ కి వెళ్ళినాక అక్కడ ఒక అమాయకపు తాపీ మేస్త్రి కనపడుతుంది. అతను అరెస్టు చేయలేరు, అతని దగ్గర ఎవరు కొన్నారో కూడా ఇప్పటికి మల్టిపుల్ చేతులు అకౌంట్ మారిపోయి ఉంటుంది. సో ఈ మ్యూల్ అకౌంట్స్ ఎక్కువ ఎందుకు వాడతారంటే ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ పట్టుబడకుండా ఈ డబ్బుని లాండర్ చేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి వాడతారు. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సామాన్య ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ అకౌంట్స్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మీ ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. మీకు డబ్బులు ఇస్తామంటే మీ బ్యాంక్ అకౌంట్స్ అమ్మారంటే మీరు ఖచ్చితంగా అరెస్ట్ కాబడతారు. వేరే వాళ్ళు నేరాల్లో మిమ్మల్ని పావులుగా వాడుకుంటారు. దీంట్లో ఇంకొక చిన్న ఆస్పెక్ట్ అంటే చాలా బ్యాంకర్స్ ఈ కరెంట్ అకౌంట్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా ఇవ్వాలి. ఒక బిజినెస్ ఉండాలి, ఆ బిజినెస్ కు ఒక వయబిలిటీ ఉండాలి, ఆ బిజినెస్ కి ఇంత ట్రాన్సాక్షన్ అవసరం అవ్వాలి. అలాంటి అకౌంట్స్ చాలా బాధ్యతాయుతంగా ఓపెన్ చేయాల్సిన కరెంట్ అకౌంట్స్ ని కూడా వాళ్ళు కొన్నిసార్లు డబ్బు కాసుపడో, కొన్నిసార్లు పని ఒత్తిడితోనో, కొన్నిసార్లు టార్గెట్ ఒత్తిడితోనో చాలా ఫ్రీగా లిబరల్ గా ఇచ్చేస్తారు. అదేమవుతుందంటే నార్మల్ అకౌంట్స్ సేవింగ్ అకౌంట్స్ లో RBI కొన్ని లిమిట్స్ విధిస్తుంది. ఇంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ వస్తే అది ఫైనాన్షియల్ గా ఒక ఫ్లాగ్ రేస్ చేస్తుంది, బ్యాంక్స్ లో కొన్ని అలార్మ్స్ వస్తాయి. కానీ ఈ కరెంట్ అకౌంట్స్ ఖాతాల్లో ఏమవుతుందంటే మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా అవి బిజినెస్ అకౌంట్స్ కాబట్టి జనరల్ గానే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండాలి కాబట్టి పెద్దగా అలారం రేజ్ చేయవు. కాబట్టి చాలా మంది సైబర్ క్రిమినల్స్ ఈ కరెంట్ మ్యూల్ ఖాతాలని వాడుతున్నారు. ఇది బ్యాంకర్స్ లోపం కూడా ఉంది దీంట్లో. సో బ్యాంకర్స్ కూడా స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తే ఇలాంటి మ్యూల్ ఖాతాలు అనేవి చాలా తగ్గిపోతాయి. ఇంకొకటి మనం చేయొచ్చు ఏంటంటే మన పాన్ కార్డు మీద, మన ఆధార్ కార్డు మీద ఏదైనా మనకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని మనవి కాని అకౌంట్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేయించుకోవడం ఉత్తమం.
1: సార్, ఏదైతే మీరు చెప్పడం జరిగింది అంటే కొంతమంది అమాయక ప్రజలకు ఆ చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి వారి బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు మనం ఇందాకే మాట్లాడుకున్నా మీరు కూడా ప్రస్తావించడం జరిగింది. సార్, ఇది ఎంత వరకు ప్రమాదకరం అంటారు? అండ్ ఇక్కడ ఏంటి అంటే తెలియకపోయినా తన బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఆ ఇవ్వడం వల్ల వారు చట్టపరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటారు సార్?
2: ఖచ్చితంగా. ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా ఇగ్నోరెన్స్ అనేది మన చట్టం పట్టించుకోదు. ఒక వ్యక్తి దగ్గర సైబర్ క్రైమ్ జరిగిన అమౌంట్ ఆయన అకౌంట్ నుంచి మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ వ్యక్తి జవాబుదారి అవుతాడు. ఎందుకంటే 5,000 10,000 తీసుకుని ఆశ కొద్దీ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అకౌంట్ ని వేరే వాళ్ళకి అప్పగించడం. ఇంకొక వ్యక్తులకు ఎలా చేస్తున్నారంటే ఆ అమౌంట్ ఎంత వస్తుందో దాంట్లో ఒక పర్సెంటేజ్ కమిషన్ గా తీసుకుని వాళ్ళ బ్యాంక్స్ ఖాతాలు అప్పగిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్ గా ఆ సైబర్ క్రిమినల్ గ్యాంగ్ సహకరించిన వ్యక్తిగా అతను చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించబడతాడు. అతనికి 3 ఏళ్ల నుంచి పైబడి శిక్ష పడే అవకాశం ఉంటుంది.
1: సార్, డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో మనకి తరచుగా ఎక్కువగా వినిపిస్తున్న పదం కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మనం వింటూ ఉన్నాం. సార్, అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా జరుగుతుంది? నిజానికి డిజిటల్ అరెస్ట్ ఉందంటారా?
2: డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఈ సైబర్ క్రిమినల్స్ చేసే ఒక స్కామ్. డిజిటల్ అరెస్ట్ ఎలా జరుగుతుంది అంటే, ఈ రిటైర్డ్ అయిపోతున్న ఉద్యోగుల దగ్గర, పెన్షన్ ఉన్న డబ్బులు ఉన్న దగ్గర, బాగా డబ్బున్న వ్యాపారస్తులకి, లేకపోతే ఎన్ఆర్ఐస్ కి, వీళ్ళందరికీ బాగా డబ్బులున్న వాళ్ళ డేటా పోగు చేసుకుని ఒక వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ లో ఒక పోలీస్ వస్త్రధారణ ధరించి ఉంటారన్నమాట. ఆ పోలీస్ యూనిఫామ్ తోటి మిమ్మల్ని మీద ఈ డ్రగ్స్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద కరప్షన్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద ఫలానా టెర్రరిస్ట్ అకౌంట్ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి, ఇట్లా రకరకాల స్టోరీలు అల్లుతారు అనమాట. అల్లేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చాలా ఫేక్ నోటీసెస్ పంపిస్తారు. ఫలానా పోలీస్ స్టేషన్, ఫలానా ఆఫీసర్ అని చెప్పి, ఐపీఎస్ ఆఫీసర్ అని రకరకాల. చూడడానికి ఆ వీడియో కాల్ లో పోలీస్ సెట్టింగ్ కూడా ఉంటుంది, వాళ్ళ చుట్టూ పోలీసులు అన్నట్లు కనపడతారు, పోలీస్ యూనిఫామ్ కనపడుతుంది, జనానికి చాలా నమ్మదగినట్లుగా ఉంటుంది. కానీ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఏ పోలీస్ వ్యక్తి మీకు వీడియో కాల్ చెయ్యరు. చేస్తున్నారంటే ఖచ్చితంగా అది సైబర్ క్రిమినల్ యొక్క పని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యక్తుల కాల్స్ మీరు తీయద్దు, ఈసినా నమ్మద్దు. వాళ్ళు వీళ్ళని ఎలా భయపెడతారంటే, మీరు కాల్ కట్ చేస్తే మీరు అరెస్ట్ అయిపోతారు, మీ కాల్ కూడా, మీ ఫోన్ కూడా మా పర్యవేక్షణలో ఉంది, మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే మాకు వెంటనే తెలిసిపోతుంది, ఇట్లా రకరకాల సైకలాజికల్ ట్రాప్స్ వాడతారనమాట. ఇప్పుడు వాళ్ళని వశపరచుకోవడానికి ఇవన్నీ కట్ ఆఫ్ చేయడం బయట వ్యవస్థలు, ఎందుకంటే ఏదైనా భయం వచ్చినప్పుడు, ఏదైనా క్రైమ్ మీద అనుమానం వచ్చినప్పుడు సిటిజన్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి, పోలీస్ కి ఫోన్ చేస్తారు. కాబట్టి ఆ పోలీస్ కి ఫోన్ చేయకుండా మేమే పోలీసు, మా మీద కానీ కంప్లైంట్ చేస్తే మీకు ఇంకా ఇబ్బంది జరుగుతుంది అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు. బంధువులతో మాట్లాడనివ్వరు, ఇంటి నుంచి బయటకు రానివ్వరు, ఇంటి నుంచి బయటకు వెళ్తే మేము పోలీసు ఉన్నామని చెప్తారు, ఇంటి నుంచి బయటకు వస్తే మీరు అరెస్ట్ అవుతారని భయపెడతారు, మీరు ఎవరితోనైనా మాట్లాడితే మీ పిల్లల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు, ఇట్లా రకరకాల భయాందోళనను క్రియేట్ చేస్తారు. కానీ ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు వీడియో కాల్ చెయ్యరు. వీడియో కాల్ చేసే ప్రొవిజన్ గానీ, వీడియో కాల్ లో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రొసీజర్ గానీ మన చట్టంలో లేదు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఎందుకైనా ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే చెప్పి చెయ్యరు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ ఎప్పుడు చేస్తారు, మీరు ఎవిడెన్స్ ని అరెస్ట్ చేస్తారని, మీరు పారిపోయే అవకాశం ఉంటది కాబట్టి, లేకపోతే మీరు ఎవరినైనా భయపెడతారన్నప్పుడు మాత్రమే నిందితులను అరెస్ట్ చేస్తారు. మీరు ఫస్ట్ అసలు మాక్సిమం ఎవరు నేరం చేయరు కాబట్టి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నేరం చేశారని మీకు అనుమానం ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు కూడా వీడియో కాల్ మీకు చేయరు. వీడియో కాల్ చేస్తే ఆ నేరస్తుడు పారిపోతాడు. ఎందుకు ఎనీ జెన్యున్ పోలీస్ ఆఫీసర్ ఎందుకు వీడియో కాల్ చేస్తారు? చేయరు. కాబట్టి ప్రజలు ఈ అపోహను తొలగించుకోవాలి, పోలీస్ యూనిఫామ్ చూడగానే భయపడే మనస్తత్వం ఆపేయాలి. అలాంటి ఎవరైనా వ్యక్తులు ఉన్నారు అంటే ఇమీడియట్ గా మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడము, మా ఎస్ఐ గారిని అడిగి చెప్తామని ఒక్క మాట అంటే వాళ్ళు వెంటనే ఫోన్ కట్ చేసేస్తారు, మీకు రెండోసారి ఫోన్ చేయరు. డిజిటల్ అరెస్ట్ కాల్ మీ దగ్గర వచ్చింది అంటే ఎస్ఐ గారు మా ఇంటి పక్కనే ఉంటారు, మేము ఇప్పుడే ఫోన్ చేస్తాము, మా ఎస్పీ గారికి ఫోన్ చేస్తామని ఒక్క మాట గాని మీరు చెప్తే, మీరు చూడండి క్షణాల్లో వాళ్ళు ఫోన్ కట్ చేసేస్తారు. కాబట్టి ఈ జాగ్రత్త అనేది అందరూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఏవరైనా బెదిరిస్తే బెదిరిపోవద్దు. అలాంటి నెంబర్లు ఏదైనా వచ్చినప్పుడు చాలా మంది విద్యావంతులు ఉంటారు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళ బారిన పడకుండా కాల్ కట్ చేసేసి ఆపేస్తారు, అక్కడితో మన పని అయిపోదు. మనము మంచి సిటిజన్స్ ఎప్పుడైనా ఇలాంటి కాల్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, సార్ నాకు ఈ నెంబర్ నుంచి ఇలాంటి డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది అని చెప్పి, మీరు 112 కాల్ కో, 1930 టోల్ ఫ్రీ నెంబర్ కో మీరు ఫోన్ చేసి రిపోర్ట్ చేసిన ఎడల అలాంటి వ్యక్తి ఇంకా 10 మందిని మోసం చేయకుండా మనం ఆపగలుగుతాం. ఈ బ్యాంకర్స్ కూడా, వాళ్ళ దగ్గర ఇంకొక రోల్ ఉంది. మీ దగ్గరికి ఈ డిజిటల్ అరెస్ట్ గురి కాబడి భయంతో ఎవరైనా వచ్చి సడన్ గా ఎక్కడికో పెద్ద మొత్తంలో అమౌంట్స్ ఆర్టీజీఎస్ ఇప్పటి వరకు తెలియని అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే, ఒక్క క్షణం ఆగి, ఎందుకమ్మా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మీరు ఏమైనా డిజిటల్ అరెస్ట్ కాబడ్డారా, మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా, డ్రగ్స్ గానీ ఇంకో పేరు గానీ పెట్టి మిమ్మల్ని భయపెట్టారా అని 2-3 క్వశ్చన్లు అడిగితే, ఆ వృద్ధులు కానీ అవగాహన లేకుండా భయంలో ఉన్న వాళ్ళు గానీ వెంటనే ఆ బారిన పడకుండా మనం కాపాడొచ్చు. ఒకటి రిపోర్ట్ చేయడము, ఇంకొకటి అవగాహన కల్పించడము, ఇంకొకటి బ్యాంకర్స్ కూడా ఈ అమౌంట్స్, పెద్ద పెద్ద అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక క్షణం ఆగి వెరిఫై చేసుకోవడం, దీని ద్వారా మనం కాపాడుకోవచ్చు మన సిటిజన్స్.
1: సార్, కార్యక్రమంలో చివరిగా, డిజిటల్ లావాదేవీలు మనకి రోజు రోజుకు పెరుగుతున్న ఈ సమయంలో సిటిజన్స్ కి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ ఏంటి సార్?
2: సిటిజన్స్ కి ఒక సింపుల్ మెసేజ్ చెప్తామండి, అనవసరంగా భయపడవద్దు. మీకు ఏదైనా భయం కలిగించేటట్లు డిజిటల్ అరెస్ట్ కానీ ఇంకొకటి ఇంకొకటి ఫోన్ వస్తే చాలా ఫ్రెండ్లీ పోలీసు ఉంటారు. మీరు 112 కాల్ కానీ ఫోన్ చేయొచ్చు, మీకు జరిగిన దాన్ని చెప్పొచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. భయం అనేది పెట్టుకోవద్దు. రెండు, ఆశ పడద్దు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఎవరైనా మీకు ఊరికే ఇస్తున్నారు, 1000 రూపాయలకి ఫాస్ట్ గా రిటర్న్ ఇస్తారు, ఏదైనా స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ లో చేర్పిస్తే మీకు డబ్బు ఇస్తున్నారన్న ప్రతిదాన్ని అనుమానించండి. మీకు బాధ్యతాయుతమైన బ్యాంకుల్లో వచ్చే వడ్డీ రేట్ గానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం గానీ, ఇట్లాంటి జెన్యున్ వాటిల్లో మనం డబ్బులు పెట్టాలి తప్ప, మీకు అధిక లాభాలు ఎవరైనా ఆశ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో మోసం ఉంటుంది. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు ఉన్నట్లు, మీకు బాగా నిఘనిగా కనపడుతున్న ఆఫర్ ఏదైనా వస్తుందంటే ఖచ్చితంగా దాంట్లో 99% మోసం ఉంటుంది. కాబట్టి ఆ ట్రాప్ లో పడద్దు. నెక్స్ట్, మీరు అవసరాలు, కొంతమంది ఈ ఆడవాళ్ళ ట్రాప్ లో పడడము, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కి గురవుతారు. కొంతమంది మీ పర్సనల్ ఫోటోస్ ని మార్ఫ్ చేసి మీకు 2 ఫోటోస్ పంపిస్తే బ్లాక్ మెయిలింగ్ గురైపోయి మన సమాజంలో మన పేరు ప్రఖ్యాతలు ఏమన్నా పోతాయని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ కి దాన్ని రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీ దగ్గర ఆ బ్లాక్ మెయిలింగ్ అనేది ఎప్పుడూ ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి బ్లాక్ మెయిల్ కి గురయ్యే వాటిల్లో మీరు ఇరుక్కోవద్దు. 4, మీ చుట్టుపక్కల ఉన్న వాటిల మీద అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా మీ పేరెంట్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ నైబర్స్ కి మీరు ఇవన్నీటి మీద అవగాహన కల్పించాలి. బ్యాంక్స్ లో మన ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి మన బ్యాంకు కి ఇంటర్నేషనల్ డెబిట్, క్రెడిట్ అలాంటి సదుపాయాలని బంద్ చేయించుకోవడం, అలాంటివి జరగకుండా మనం ఆఫ్ చేసుకోవచ్చు, మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. 2, మన ఏటీఎం కార్డు పోయినా, ఏదైనా హ్యాక్ అయినా కూడా వెను వెంటనే పెద్ద అమౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ కాకుండా మనం ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 3, ఇలాంటి ఓటీపీలు ఇట్లాంటివి షేర్ చేసేటట్లు మనం ఎప్పుడు కూడా మన పాస్వర్డ్ గానీ మన ఓటీపీ గానీ భగవంతుడు వచ్చి అడిగినా కూడా మన ఓటీపీ మనం షేర్ చేయకూడదు. 4, ప్రతిదానికి ఒకే పిన్ పెట్టుకోవడము, ప్రతిదానికి ఫోన్ అన్లాక్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ఏటీఎం కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ల్యాప్టాప్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ఇట్లాంటివి డిజిటల్ హైజీన్ అంటాం. మనము ఇంటిని ఎలా శుభ్రంగా పెట్టుకుంటామో మన డిజిటల్ స్పేస్ ని కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవాలి. వీలైనంత వరకు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వాడండి. అనవసరంగా సేమ్ పాస్వర్డ్ ని మళ్ళీ మళ్ళీ పెట్టుకోవద్దు. రకరకాల పాస్వర్డ్లు పెట్టుకోండి. మీకు బాగా తెలిసిన పాస్వర్డ్ ని పెట్టుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ పెట్టేస్తారు, లేకపోతే పాస్వర్డ్ 123 అని పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ గెస్ చేయడం చాలా ఈజీ. సో అట్లాంటి పాస్వర్డ్లు పెట్టుకోవద్దు. తర్వాత 2-ఫాక్టర్ అథెంటికేషన్ అంటాం. ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలన్నా, ఏదైనా చేయాలన్నా మీకు ఓటీపీ వచ్చినట్లు మీ ఓటీపీ నుంచి ఫర్దర్ గా మీరు దాన్ని ట్రాన్సాక్షన్ వ్యాలిడేట్ చేసుకునే విధానం పెట్టుకోండి. తర్వాత అనవసరమైన అప్లికేషన్స్ ఏవి, వాట్సాప్ ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ, ఎవరైనా లింకులు పంపిస్తే లింకుల ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేయొద్దు. మీకు తెలియని వెబ్సైట్ లింక్స్ మీరు నొక్కొద్దు. మీ బ్రౌజింగ్ కూడా చాలా సేఫ్ గా ఉండాలి. అనవసరమైన వెబ్సైట్స్ గానీ, అనవసరమైన లింక్స్ గానీ మీరు నొక్కిన ఎడల మీరు ఇబ్బందులు పాలవుతారు. మీకు తెలియని వెబ్సైట్స్ లోకి మీరు వెళ్ళొద్దు. తర్వాత మీ ఆశని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎస్పెషలీ నిరుద్యోగ యువత. నిరుద్యోగ యువత ఏం చేస్తున్నారంటే, తెలుసో తెలియకో ఈ సైబర్ క్రైమ్ కి ఒక సాధనాల్లాగా మారుతున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక 10,000 త్వరగా సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేరే వాళ్ళకి అమ్మడం కావచ్చు, లేకపోతే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి వేరే వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయించడం కావచ్చు, లేకపోతే MLM ఫ్రాడ్స్, ఈ వస్తువు మీరు కొనండి, ఈ ప్రోడక్ట్స్ లో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి 10 మందిని జాయిన్ చేసి వాళ్ళు నష్టపోయి వేరే వాళ్ళని నష్టపడే స్కామ్స్ లో జాయిన్ అవ్వడం కావచ్చు. ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి సిటిజన్స్. ఇలా తీసుకుంటే ఈ ఆశని వదిలేయడము, భయానికి లోన్ కాకుండా ఉండడము, అవగాహన పెంచుకోవడం, ఈ 3 సూత్రాలు గాని పాటిస్తే సైబర్ క్రైమ్ అనేది జరగదు.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, అదేవిధంగా డిజిటల్ అరెస్ట్లు అన్న అంశంపై పూర్తి సమాచారం, పూర్తి అవగాహన మన ఆకాశవాణి శ్రోతలకు మీరు కల్పించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
2: థ్యాంక్ యూ. ఒక్క చిన్న మాట, అందరూ కూడా ఇలాంటి సైబర్ క్రైమ్ కి మీరు గురి అయితే వెంటనే 1930190 నెంబర్ కి కాల్ చేసి ఫలానా అకౌంట్, ఫలానా ట్రాన్సాక్షన్ ఇంత డబ్బు పోయింది అని మీరు గానీ నమోదు చేసినట్లయితే 24 గంటల లోపల మీరు ఆ కాల్ గానీ చేయగలిగితే 99% మీ డబ్బు మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సైబర్ క్రైమ్ కి గురైతే ఈ నెంబర్ కి కాల్ చేసి నమోదు చేయండి మీ ఫిర్యాదు.
1: ఇంతవరకు ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావులు సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అనుబంధం

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకవద్రా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా టెక్నాలజీ మారినా
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి,

0: పాటల్లో మానవత్వం, నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన. ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట, ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం. 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు. ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
1: కార్యక్రమంలో తర్వాత అమ్మ రాజీనామా, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం చక్రవర్తి. ఈ పాటని కోరుతున్న శ్రోత వేలూరి రాధాకృష్ణమ్మ.

కార్యక్రమంలో ఇప్పుడు గోదావరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గొబ్బూరు గ్రామం నుండి సుమశ్రీ, శుభమీనాక్షి, శరవణ భట్టు, స్నిగ్ధాంజలి, ప్రజ్ఞాంజలి, శ్రీవిద్య.

0: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలు పెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: శుభ సంకల్పం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం.

ఇద్దరు అమ్మాయిలతో ఈ చిత్రానికి డేవిడ్ సైమన్, అనిత పాడిన పాట, గీత రచన విశ్వ. ఈ పాటను కోరుతున్న శ్రోత అంజనీదేవి మార్కాపురం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత ఆనంద్ ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడిన పాట, సంగీతం కెఎం రాధాకృష్ణన్, గీతరచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భారతీ కిషోర్ అనంతపురం నుండి.

కార్యక్రమంలో చివరిగా ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన భువనచంద్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేదా ఆయిషా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 1964లో విశ్వనాథ సత్యనారాయణ, జాషువా తదితర ప్రఖ్యాత కవులు పాల్గొన్న కవి సమ్మేళనం ఇప్పుడు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: ఆరంభం అంటూ లేని సృష్టి ఆరంభానికి ఉగాది ఒక చిహ్నం, బ్రహ్మ దాని రూపం, ఆ మహాకవి గానమే ఈ బ్రహ్మాండం. ప్రతి దేశంలోనూ జాతిభేదం లేకుండా అందరూ

గుర్తు తెచ్చుకోవడానికే ఈ ఉగాది పండుగ చేసుకుంటున్నారు. మన తెలుగుదేశంలో ఎందరో మహాకవులు ఉన్నారు, వారందరినీ స్మరిస్తూ వారికి ప్రతినిధులుగా శ్రీ వెంపరాలు సూర్యనారాయణ శాస్త్రి గారు, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారు, శ్రీ గుర్రం జాషువా గారు, శ్రీ సంపద్ రాఘవాచారి గారు, శ్రీ సివి సుబ్బన్న గారు అను కవులు మనకి ఈ పండుగను చివర పండుగగా చేస్తున్నారు. నేలయు నీరు గాలియును నింగిండ ఎల్ల జీవాళుల కర్మ నింద నిఖిలాండము క్రమ్మరపోత పోయెనో కాలము తోడ లోకముల గ్రాసము సేయుచు

ప్రభులుగానక తెల్లయు తానయౌ మహాకారుడు రూపుగొన్న ఎరగందని ఎందురు నిన్ను ఉగాది నీ లీలల వెల్లవారల అడిందములందు వస

వెల్పుజ్జులు చేతి విల్ల చల్లలవారు వెదకి తెచ్చిన వెల్ల వేప పూలు ఆమనిత నందనారామమున ఏరి మరి తెచ్చి ఇడిన క్రొమ్మావి పింగెలు అలరతి మన్మధులగపడ్డ ఎంత క్రమ్మన దృంచి ఇడ్డ నామాల చెరకు గరుడి విన్వలనిలో కాపాడు శేషాహినటు నూకి తెచ్చిన అమృతరసము పంచీర్నింటిని గదంబంబునర్చి ఇచ్చుచున్నారు వాణియులచ్చి గౌరి ఆరగింపుళ్ళు పంచాంగమాలకింపుడు

గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు గ్రాంధికాంధ్ర భాషలో మహాపండితులు. గిడుగా పీడుగా అనే వ్యాసంలో చెల్లపిండ వెంకట శాస్త్రి గారు వ్రాస్తూ, అది ఎక్కడి పరిశీలనాజ్ఞానమో, ఒక్కొక్క శబ్దాన్ని ఎత్తుకుని వర్గత్రయాలు వ్రాయడం మొదలు పెడితే, వంశవృక్షాలు వ్రాయడం మొదలు పెడితే, అదేవి వ్రాయడం, ఆ వ్రాయడంలో ఒక అక్షరం కూడా సూటి తప్పినదంటూ ఉండదు. అదెక్కడి పాండిత్యమో. నిజంగా గ్రాంధిక కవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఆత్మవంచన లేని వాళ్ళైతే ఒక మహాసభ చేసి వారి వారి బిరుదాలన్నీ పంతుల వారికి సమర్పించి ఆయన అనుగ్రహించి మళ్ళా ఇచ్చేటట్టయితే అలంకారార్థం ధరించుకోవలసిందే కానీ లేకపోతే వదులుకోవలసిందే అని వ్రాశారు. అయినా గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యావహారిక భాషావాదులు, వ్యావహారిక భాషావాద ప్రవర్తకులను. రామమూర్తి పంతులు గారు గ్రాంధిక భాష అనేది కృతక భాష గాని వాస్తవమైనది కాదని స్పష్టపరిచినాను, గ్రాంధికాంధ్రం అనే దానిలో కొంత పూర్వులు వాడిన భాష, కొంత మనం వాడుకునే భాష కలిసి ఉంటుంది అని. కృతక భాష అంటే వాస్తవమైనది కాదన్నమాట. ప్రాచీనాంధ్ర గ్రంథములు

సంస్కృతంలో గాని నేడు మన వ్యవహారములో గాని ఉన్న భాష వాస్తవమైనది, అందులో గాని ఇందులో గాని లేనిది కృతక భాష అని తేల్చి చెప్పినవారు. గిడుగు రామమూర్తి పంతులు గారి వాడుక భాష ఉద్యమం ప్రవర్తిల్లకపోతే రాయప్రోలు సుబ్బారావు గారు నేను వచ్చానమ్మ నేను వచ్చానే ఆలసింపకరారే ఆడుకుందాము అని గాని, మూడు నాళ్ళాయర్రా మువ్వ గోపాలా అని గాని, శ్రీరంగం శ్రీనివాసరావు ఆకాశ పుట్టడారి అంతటా అకటా ఈ రేయి రేగింది ఇసక తుపాను అని గాని వ్రాయడానికి జంకేవారు అనుకుంటాను. దారిపక్క ముసిల్దొకటి ఆరిన కొంపటి విధాన కూర్చున్నది అని, బాటసారి కళీభరముతో సీతవాయువు ఆడుకుంటోంది పల్లెటూళ్ళో పాడుకలలో తల్లికేదో పేగు కదిలింది అని వ్రాయడానికి సంకోచించేవాడేమో అతను. ఎందుచేత అని, శ్రీ రాయప్రోలు సుబ్బారావు నేను వచ్చి తినమ్మ నేను వచ్చి తిని అని, శ్రీశ్రీ ఈ రేయి రేగినది అని, బాటసారి కళీభరముతో సీతవాయువు ఆడుకొనుతుండెన్ పల్లెటూరున బాడుకలందల్లికిందులకు బేగు కదిలెన్ అని గాని వ్రాసి ఉంటే అంత సజీవంగా ఉండేది కాదు, మన మనస్సులకు అంతగా హత్తుకోదు. అట్టాగే ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి 80 లక్షల వేరువులు, తిరిగి తిరిగి తిరిగి సముద్రాలు జలప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల కాగే చమురా, కాదిది ఉష్ణరక్త కాసారం, శివ సముద్రము నయాగరావలి ఉరకండి ధుమకండి ముందుకు మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి అంతా నిండింది అన్న పంక్తులు గ్రాంధికాంధ్రంలోకి అంటే సజీవంగాని కృతక భాషలోకి మార్చిన, కృతక భాషలో రచించిన ఈ ఎఫెక్ట్ వస్తుందని తోతదు. కారణం ఏమిటి? వచ్చింది పోయింది రేగింది లాంటి క్రియాపదాల దగ్గర కాదు ఆలోచన. అసలు ఈ కవితా మార్గానికి మూలమైన ఇతివృత్తం దగ్గర నుంచి ఆకారం దాకా ఉంటుంది ఆలోచనా పరిధి. ఏనాడైతే సజీవ భాష కావాలనుకున్నాము, అది సహజంగా స్పందించాలి అనుకున్నాము, ఆనాడు పిచ్చుక సాధువా పిచ్చీక సాధువా అనే తీరున ఆనాటి శాబ్దిక చర్చల ధూళిక్రీడకు స్వస్తి చెప్పాం. రాజుల్ని పాళీయగాండ్రను పురాణ పురుషులను వదిలివేశాం, లేదా వారి పాత్రల చాటున చెప్పదలిచినా వారిని మన అంతస్తులకు తెచ్చుకున్నాం, మన కష్టసుఖాలనే మన కవిత్వంలో చిత్రించుకున్నాం. పూజారి ఇంటి పూర్ణమ్మ క్షోభ, వైశ్యకన్య వాసవాంబ దుర్మరణం, పారిజాతపు పువ్వులు చీమపడే వేదన, విరహిణీ స్త్రీని గురించి చెత్తున్న సానలందింకే స్నానక షాయగంధం అవల, ఎవరికోసమిట్లు సగమయీ కృషింతువు అనే సానునయం మొదలైనవే మనం రాసుకున్నాం. సజీవ భాష మీది మమకారం వల్ల సజీవమైన కల్పనలు చేసుకున్నాం. రచనా మార్గంలో కూడా స్త్రీ సౌందర్యం చెప్పాలన్నప్పుడు చెక్కిట చిన్నీ మచ్చ చెపితే చాలదు లచ్చ, కన్నెత్తి తీసాలు కనకాభిషేకాలు అనుకున్నామే గాని సర్వోపమాద్రవ్య సముచ్చయం కురిపించి ఒక వికారసుందరిని సృష్టించుకోలేదు. దీనికి సజీవ భాష మూలకారణం. భాష మనోగత అభిప్రాయాలను తెలిపేది గనుక భాష కృతకం కాకపోవటంతో కృతకమైన కవితా వాతావరణం తొలగింది. కృతక వాతావరణానికి కృతక భాష నప్పినట్లు సజీవ భాష నప్పదు. సజీవ భాష ప్రయోగించేటప్పుడు సజీవ వాతావరణం వస్తుంది. సజీవమైన వాతావరణంలో సజీవమైన పాత్రలు ఉంటాయి, సజీవమైన ఇతివృత్తం వస్తుంది. అప్పుడు ఆ కవనం ఆ పద్యాలు చప్పు చప్పున భావశుద్ధికి రసశుద్ధికి ఉపకరిస్తాయి, కావ్యం చరితార్థమవుతుంది. ఈ ఉపకారం గిడుగు రామమూర్తి పంతులు గారి వల్ల జరిగింది. గిడుగు రామమూర్తి పంతులు గారు అప్పుడు రాజమండ్రిలో తమ కుమారుడి దగ్గర ఉండేవారు. ఇది 1936 జరిగిన ముచ్చట. ఆ మహనీయుడితో ఛందస్సులను గురించి చర్చిస్తున్నాను, కాదు కాదు అడిగి తెలుసుకుంటున్నాను. తెలుగుల ఛందస్సులను గురించి నాకో బాధ ఉంది. నన్నయ్య తిక్కనాథుడు భారతం సంస్కృతం నుంచి తెలిగించే ముందు సంస్కృత భాషలోనే బహుళ ప్రచారంలో లేని ఉత్పల చంపక మాలలను మత్తేహ శార్దూలలను సీసన్లాంటి లారీల వంటి వృత్తాలను ఎందుకు ఎన్నిక చేశారు అని, సంస్కృతంలోనే బహుళ ప్రచారంలో ఉన్న అనుష్టుప్ ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్ర వసంత తిలక పుష్పితాగ్ర వంశస్థల వంటి వాటిని ఎందుకు ఉపేక్షించారు అని, బహుశా కథాభారాన్ని లాగడానికి ఈ వాహనాలను వారు లాగారో ఏమో అని ఉండేది. సంస్కృత కవులకు చేతగాని సొగుసుల్ని వీరు ఈ వృత్తాల్లో చూపించారు నిజమే, కాని తెలుగు ఛందస్సులను లేదా ఆ సంస్కృతంలో ప్రచారంలో ఉన్న చిన్న చిన్న ఛందస్సులను వీరు స్వీకరించి ఉంటే ఎంత బాగుండేదో, గ్రంథాలు మరెంతగా శోభించేవో అని ఈ సంగతినే రామ్మూర్తి పంతులు గారికి వ్రాసి చూపించాను. మరొక మాట, ఈ శార్దూలాదులలో వాడుక భాష కుదరదని ఉండేది దుగ్ధ. రామ్మూర్తి పంతులు గారు రాసింది చూచి మీరు పద్యాలు వ్రాసి చూడండి అన్నారు. పద్యం వ్రాశాను, అంతా గుర్తులేదు గాని ఈ మెరాబాలోనే అవుతుంది శాస్తి భడవా, పంతాలు పోతే సరే అన్నాను. ఇది గుర్తుంది. రామ్మూర్తి పంతులు గారు విరివిగా వ్రాసి చూడండి కుదరవని మీకే తోస్తుంది అన్నారు. విరివిగా వ్రాసి వారు చెప్పిన హితోపదేశాన్ని అర్థం చేసుకున్నాను, ఆచరించాను. ఆ ఛందస్సులకు సజీవ భాష కుదరదు. అందుకనే నవ్యులు వృత్తాలను తగ్గించి గేయాలు చిన్న చిన్న ఛందస్సులు ఎక్కువగా స్వీకరించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు

0: లోకాలు తప్పుత్రోవల పోవునా ఏని సర్ది చెప్పగలైట్టి సామంతుడీ రాదు తానుగా దిగునా తప్పుదారులకు అనిన్ని. తగరువన్నెల చుక్కకన్నెలు తొంగి చూస్తారోయ్ అనిన్ని. ఇలాంటి చిన్న చిన్న మధురమైన ఛందస్సులను స్వీకరించారు. ఈ ఉపకారం గిడుగు రామమూర్తి పంతులు గారి వల్ల జరిగింది. రామమూర్తి పంతులు గారు చెప్పిన హితోపదేశం త్రికరణ శుద్ధిగా నాకు తోచినట్లు నిజం చెబుతున్నాను, నమ్మండి. సిగ్గు లజ్జా ఉన్నవాళ్ళైతే మన వంటి వాళ్ళు గ్రాంథిక భాషలో గ్రంథాలు రచించకూడదండి. అపరిచితమైన భాష వాడినప్పుడు ప్రమాదం సంభవించక మానదు. తప్పులు ఎప్పుడైనా బయటపడకపోవు. అపకీర్తి తప్పదు. నిత్యము వాడుకునే భాషలోనైనా చక్కగా అభ్యాసము చేసుకుంటేనే గాని వాక్య విన్యాసము కుదురుగా ఉండదు. ఔచిత్యము అనౌచిత్యము లోకమును బట్టి తెలుసుకోవాలను అన్నారు.
1: విలసత్తదీయ కటి భారస్ఫార సౌవర్ణ సారసనారావమో తచ్చలత్కరయుగీ రాజన్మణికంకణోల్లసిత క్వాణమునాగ శంకరు కళాలాపంబులే పారిడి అని శంకరుని యొక్క వాంగ్మాధుర్యం వర్ణించబడింది దీనిలో. ఈ కింది పద్యంలో మునిత్రేయ చరిత్ర మనందు వరుషుని యొక్క భార్యను గురించి ఉపవరుషుని భార్య అనుకునే మాటలు తోడుకోడండు. విజపురాలటు తినుడు వేళకు వచ్చుటే గాని ఇంత సహాయము చేయదు అడుదిగదా పసిపాప విలాపముందగా ఉయ్యలనోపరాదు. విజపురాలటు తినుడు వేళకు వచ్చుటే గాని ఇంత సహాయము చేయదు ఆడుదిగదా పసిపాప విలాపముందగా ఉయ్యలనోపరాదు. జల మొక్క పనంటెడు తేరరాదో లేదెయ్యడనిట్టిదం సుగణియించు గరాసయి తోడికోడలిన్.
2: తూటాలు పువ్వులు
3: మొదలు తుదలేని ఆకాశమునకు మొదలు తుదయు కలిగిన ఎట్లుగా తోచుచుండు. దిక్కుల నిలేని గగన వీధికను తూర్పు పడమరయునున్న ఎట్లుగా పరిఢవిల్లు ప్రసీదిశా మరుత్పతి మహానగర సానాధ్యరేఖ నిరంతరముగా.
2: మరుత్పతి అంటే ఇంద్రుడు.
3: ప్రసీదిశా మరుత్పతి మహానగర సానాధ్యరేఖ నిరంతరముగా.
2: సూర్యతనయుడు అంటే యముడు.
3: దక్షిణాశా సూర్యతనయ నిర్మిత జీవ పాపశిక్షా వినిర్భరముగా. సత్వరజస్తమచ్చవిభాక్ త్రిశూల సందీప్త ఉగ్రము ఉత్తర దిక్కుగా.
2: ఈ మూడు దిక్కులు ముగ్గురు దేవతల చేత ఆవరింపబడి ఉండగా నాలుగవ దిక్కు ఊరికే ఉందన్నమాట.
3: అయినయ ఆకాశమునందున పశ్చిమ సంధ్యా అరుణ అసృక్ ఆస్పదముగా.
2: అసృక్ అంటే నెత్తురు. ఆ నాలుగవ దిక్కున
3: పూలమాలలు తూటాలు ప్రోగు చేసికొని జనాలి రక్షించుటకునుగా నేను కూరుచుంటి నటన్సు ఉండు కూరుచుండే మేదినిన్ కన్నులును మిరుమిట్లు కొనగా. అతనిన్ లక్ష్యముగాగ పెట్టికొని లోకాయాత రక్షా సమాగత ధీశీలన నీతిమాత్రయనుల్ కంఠార్పిత ఉద్యద్వచస్తుతి సంధానిత పుష్పసంతతులుగా. తూటాలచే మృత్యు సంగతి వాంఛింతురు లోకరక్షణ కళాగ్రైవేయ రక్తాంశుల్.
2: ఇందులో మార్టిరిడం చెప్పబడ్డది. ఈ మార్టిరిడం లక్ష్యంగా కల జీవితం చెప్పబడ్డది. మార్టిరిడం అంటే ఏదో ఒక లోకరక్షణ కోసం పెట్టుకున్న లక్ష్యం కోసం చచ్చిపోవటం, అది వాంఛించటం. ఈ లక్ష్యానికి ఇద్దరు ఉదాహరణలు చెప్తున్నాను.
3: తన ఎదయల్ల మెత్తనగుదానికినై పెనవెట్టికోయుచుండిన రిపురాజి ఎందున కడిందిగా చేరలన్ ప్రేమ చూరయిచ్చినమతి పూలదండ.

0: ఆ మనస్సే పూలదండలు. చీలిన నెత్తురు గుండెగాగనాయను, ఇటుడా బదగిలి గుండె నెత్తురయింది, లేదా చీలిన నెత్తురే పూలదండలని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి? గాంధీ గారికి. తన ఎద ఎల్ల మెత్తనగుదానికి నై తెనవెట్టి కోయుచుండి నరిపురాజి ఎందున కడిందిగా చీరలన్ ప్రేమ చూర ఇచ్చిన మతి పూలదండలుగా. చీలిన నెత్తురు గుండెగాగనాయను మరి గాంధీ ఒక్కడై ఈ దృశ్య లక్ష్యపధానుగామి. మరి ఇంకొకడు, జాతి విభేదముల్ తొలచ సంగత పెట్టిన ఎట్టికెన్నడి అతడు ఫ్రాంక్లిన్ వలె మహాపురుషుండని మెంట అప్సరోవ్రాతము గుర్చుచుండగల తాంత చెయ్యమ్మును. ఈయన వస్తాడు వేద్దామని అప్సర స్త్రీలు పూలదండలు నేస్తుంటే ఇక్కడ క్రక్సు క్లాను తూటా తగిలిన్ హృదబ్జము కడన్, తగిలితే ఏమైంది, పెగిలెన్ హృదయము ధాత్రికి. ఇంతకు కారణం ఏంటంటే పులులుగా తోడేళ్లుగా మనుజులను రక సంతరించి మనుషుల ఎందు కామక్రోధాదులు ఊరికే వృద్ధి పొందేట్లు చేసి సొంపుగా ప్రేమోక్తుల నాడిన. మీరందరూ శాంతంగా ఉండాలి, మనందరం ఒకటి అంటూ అంటే ఫైదా ఏమిటి? గాండ్రింపులు వెలలించక ఎప్పుడో గొంతు విద్ధపరచడు. ఇప్పుడు ఆ పులులకి పెద్ద పులులకి గాండ్రించి మీద పడాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోండి తినేసి అని అర్థం. పులులుగా తోడేళ్లుగా మనుజుల నూరక సంతరించి సొంపుగా ప్రేమోక్తుల నాడిన గాండ్రింపులు వెలలించక ఎప్పుడో గొంతు విద్ధపరచడిన్. ఈ మనుష్యులలో వాళ్ళ ఎందు పులుల లక్షణం తోడేళ్ల లక్షణం పెంచకూడదు, వాళ్ళని సాధువులుగానే ఉంచాలి. ఉంచితే లోకం సుఖంగా సాగుతుంది. లక్ష్యముల చేత లోకం సుఖంగా సాగదు, లక్ష్యముల యొక్క ఆచరణ చేత సాగుతుంది. ఉన్నయ్యనుకున్నటువంటి ఒకనొక లక్ష్యం ఉంటే మానవుల యొక్క ప్రవర్తన శాంతంగా ఉంటుంది, అది ప్రధానం. మానవుల ప్రవర్తన శాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఇష్టం వచ్చిన చదువులు చెప్పకూడదు, వాళ్ళు శాంతంగా ప్రవర్తించే చదువు చెప్పాలి. సరి అయిన చదువు చెప్పుచు పరమున్నదటన్సు తెలిపి, పరం లేకపోయినా సరే ఉన్నదని చెప్పాలి, దాన్ని బట్టి మనుషుడు న్యాయంగా ప్రవర్తిస్తాడు గనక. బహుజన్మల దుర్భరతను చెప్పిన, అనేక జన్మలు ఉన్నాయిరా అంటే బాబు ఉన్నాయేమో అనుకున్నాడు, లేదురా ఈ ఒక్క జన్మ అంటే నష్టమే. అప్పుడు ఉండేటువంటి స్వేచ్ఛగా ప్రవర్తించే ప్రవర్తన యొక్క లక్షణం వేరుగా ఉంటుంది. సరి అయిన చదువు చెప్పుచు పరమున్నదటన్సు తెలిపి బహుజన్మల దుర్భరతను చెప్పిన, చెబితే నీతి స్ఫురణయు ఆధ్యాత్మికము జోడుగా నడసు. శాంతి కాదని అది పౌరుషము కాను. ఒక శాంతంగా ఉండకూడదు, దానికి ఎందుకు పౌరుషం లేదు, పౌరుషం చచ్చిన జాతీయాన్ని మన నిందిస్తూ ఉంటారు, అది పౌరుషం కాదు గనక ఈ శాంతమైనటువంటి లక్షణం జాతికి పనికి రాదు అని చెబుతున్నారు. ఆయన జరిగితే ఏం చెబుతోంది, పౌరుషము రెచ్చగొట్టుచు. జనుడు పౌరుషం ప్రధానంగా ప్రవర్తిస్తాడు, ప్రవర్తిస్తే లోకమునంద శాంతి వస్తోంది. స్వార్థపరతన్ రాజ్యములు సాగుచుండె ధరాతలాన, ఇలా జరుగుతున్నది. ఎట్లా ఉందంటే జరగడం, కడగి తూటాలు పువ్వులు కలిపినట్లు విరుద్ధ లక్షణములు కలిగిన వాటి సమ్మేళనం, ఫలితం ఇట్లా ఉంటుంది.
1: ఈనాడు విజ్ఞానము అనగా సైన్సు నానాముఖముల విస్తరించుతున్నది, కానీ ఇది హింస దిశకు పయనించుట శోచనీయం. విజ్ఞానము అహింస కరుణ ప్రేమ మున్నగు సుగుణములను ఆపాదించు ఆత్మజ్ఞానమును ఆశ్రయించిన నాడే అది నిర్మాణాత్మకమై జగత్ కళ్యాణకారి ఎగును. ఈ దృష్టితోనే ఈ పద్యములు సాగినవి. ఈ పద్యములకు ఆత్మజ్ఞానము అనునది శీర్షిక. ఎవడతడు ఎవడతడు అధున

మునగాడవు కావచ్చును, మునుకొని తిరుగంగవచ్చు ముల్లోకములన్. వినుమొక్కటి నీవెంతటి ఘనుడవైన వెనుక చూపు కావలె నీకున్. నీవెంతటి ఘనుడవైన వెనుక చూపు కావలె నీకున్. వ్రీలాడుచు మింటన్ గల గోళములే పరమ సౌఖ్య కోశములను చున్నీలో నెంచకు చిత్తవ్యాలోలతనన చికడగుమానిదమరయన్. నీ దురగ్రహము నీ దూకుడును జూడ విస్మయము భయము విస్తరిల్లు అక్కటకటా.

వినుము. ఆత్మజ్ఞానమపో మనుజునకున్ తెలుపగలదు మంచిని చెడుగున్ అణగునిది లేక లోకము పెను చీకటి జిక్కి వగల పెళ్ళునబడుచున్ అణగునిది లేక లోకము. నరుడీ రెండెరుకలతో బిరబిర ముందటికి సాగు విహగము తన రెండెరకలతోడనభస్సంచరణము సాగించునట్టి చందము వెలయన్ తిరముగా ప్రకృతి శాస్త్రము జగమున దీపించుకొరకు పరిహరింపనవలె హింసను ఈ రెంటి పాయక నిలుపు తెరువున చనిన ఈయవి సమూలము త్రెళ్ళుటే కాక అరిమురి మానవజాతి సర్వము అణగారిపోవు.

కనుము వికలాత్ముడా ప్రేమమూర్తి బాపుజీ వినిచిన పలుకులొకసారి స్మరించుకొనుము భక్తి సంయుక్తిమై నెడద వికలాత్ముడా ప్రేమమూర్తి బాపుజీ వినిచిన పలుకులొకసారి స్మరించుకొనుము భక్తి సంయుక్తిమై నెడదన్ భూదాన యజ్ఞదీక్షితుడు పరమతపోనిధి వేదవేదాంగ విదుడు మనస్వి మౌళి.

అమృత సోదరము. ఇతని సాధువాదమును అమృత సోదరమున్ నిన్నీవు ప్రేమించుకొనెడి కైవడి నీ

భౌతికంబైన ఈనాటి మేటి వైభవముల నేనే నూతనమ్ముగ సృష్టి చేసినాడ గణ్యుడనను కొనకు నీ తెల్వి ఎంత నీవెంత వినయంబునేరిచి విశ్వనేతగా వెల్పొకడుండెనని గమనించి జీవింపు నీ

0: పరితృప్తి నందుము కర్మఫలముపై వదలుమాసక్తి.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 1964లో విశ్వనాథ, జాషువా తదితర ప్రఖ్యాత కవులు పాల్గొన్న కవి సమ్మేళనం మీరింతవరకు విన్నారు.

శ్రోతలకి గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్భగవద్గీత

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు వినవచ్చు. భగవద్గీత పారాయణం ఆకాశవాణి. వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రానికి చిత్ర జిక్కి బృందం పాడారు. రచన వేటూరి.

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు, హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం

కుబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని

0: ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ అవుట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది 2వ సారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ ఏడాదిలోపు తన నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
1: भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: సరిహద్దు కంచె నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యు మిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా WHO సిద్దంగా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో WHO బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటి వరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా, ఆ తర్వాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్టపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాల అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్

0: మాట్లాడుతూ చరణ్ సింగ్ స్వాతంత్ర సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు పురుషుల అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకిత భావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో కురిసే నైరుతి ఋతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఋతుపవనాల సీజన్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్ ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాల, క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన అన్నమయ్య కీర్తనలు వింటారు.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆరాధన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతిల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్. 1923 మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23 స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
3: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ, బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.

0: తొంభై ఏళ్ల ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: ఇప్పుడు సుందరాకాండ చిత్రానికి చిత్ర బృందం పాడిన పాట వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వార్తల వివరాలు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వేడను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లలో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కాటన్ క్యూకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై, హమ్నే ఏక ధర్మావరణ్ మే అప్రూవ్ కియా హై క్లస్టర్, ఏక ఔర్ క్లస్టర్ హమ్ హ్యాండ్లూమ్ భీ ఆంధ్రప్రదేశ్ కా ఏక బహుత్ బడా సెక్టర్ ఔర్ సెక్టర్ కో డెవలప్ కర్నా ఉద్దేశ్ హై కి టెక్స్టైల్ కా హబ్ అభి తక్ తో హ్యాండ్లూమ్ కే నామ్ సే ఆంధ్రప్రదేశ్ లేకిన్ టెక్స్టైల్ కే నామ్ సే.
0: అనంతరం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంశంపై ఆయన మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సూత్రాల ఆధారంగా ప్రజల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి అనేక ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితులు, వర్షాల నేపథ్యంలో తలెత్తిన సమస్యలు, విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం సైబర్ నేరాల కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. అలాగే పోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర రవాణా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమావేశమై పురోగతిని తెలుసుకోనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఈరోజు పర్యటించిన మంత్రి అక్కడ నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా ప్రతిరోజు 5385 టన్నుల చెత్తను బయోగ్యాస్గా మారుస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: 103 మున్సిపాలిటీస్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ చేసి వేస్ట్ బయటకు పంపించాలని ప్రాసెసింగ్ ప్లాంట్స్ని 107 శాంక్షన్ చేశాం. ఈ 107 ప్లాంట్లు పూర్తయితే 5350 టన్నులు ప్రాసెస్ అయ్యి ఏ రోజు కారో చెత్త బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా డ్రై అంతా సపరేట్ చేస్తారు, వెట్ అంతా సపరేట్ చేస్తారు. ఈ విధంగా చేసే కార్యక్రమే ఈ ప్రాసెసింగ్ది. ఇవన్నీ కూడా జూన్ ఎండ్ లేదా జూలై మిడిల్కి పూర్తి అయ్యేటట్టుగా ఏజెన్సీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవన్నీ చేస్తారు.
0: రాష్ట్రంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సమస్యలపై మంత్రి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణ, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణ పనులు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. అలాగే ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తత సందేశాలు పంపాలని అధికారులకు తెలిపారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు పలు అంశాలపై మాట్లాడారు. జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అలాగే జులై నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ప్రత్యేకంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక ఇతివృత్తాలను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం

0: ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళానికి చెందిన వై భుజంగరావు తెలిపారు.
1: ఎన్డీఏ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టింది. అందులో ముఖ్యంగా అంటే రైతులకు ఉపయోగపడినటువంటి పీఎం కిసాన్ అనేది చాలా చేయూతనిచ్చే పథకం. ఈ పథకం 6,000 ప్రతి 4 నెలలకి 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అలాగే పీఎం క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. దీనిలో భాగంగా తక్కువ వడ్డీకి రుణాలను తీసుకొని రైతులు విత్తనాలు ఎరువులు కొనుక్కోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఫసల్ బీమా యోజన, దీనికి పంట నష్టం జరిగినప్పుడు ఆ బీమా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి భారతదేశాన్ని చాలా ముందడుగుకి తీసుకెళ్లడం జరిగింది.
0: మేక్ ఇన్ ఇండియా, ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పిజి గుప్తా తెలిపారు.
2: ఎన్డీఏ కూటమి అనేక భారతదేశ ప్రతిష్టని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అనే మన భారతదేశంలోనే మనం వస్తువులు తయారు చేసి మనమే వాడుకునేటట్టు, తర్వాత విదేశ వ్యవహారాలు కూడా చక్కగా పెట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర అనేది సక్సెస్ఫుల్ గా చేసి ప్రపంచ పటంకే మన భారత సత్తా చూపించారు. అదేవిధంగా నేషనల్ హైవేస్ అయితే విరివిగా చేశారు.
0: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఓబులు సూచించారు. అనంతపురంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో నిల్వ నీరు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని తెలిపారు. దోమల నివారణ కోసం ప్రభుత్వం ఫ్రైడే డ్రైడే వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. నీటి నిల్వ లేకుండా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మే 29వ తేదీన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంగా పాటిస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
5: దీనికి ఇంత అందరొచ్చింది.
4: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
6: కానీ నాయనమ్మా, మీ కోసం
7: అంట తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు

ఆలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు, ఆడవారిపై అమానుష ప్రవర్తన, మోసం చేసి జనం డబ్బుతో పరారైన వ్యక్తి, ఇలా అన్ని బాధ కలిగించే విషయాలే ఉంటున్నాయి. ఎటుపోతుందో ఈ దేశం అంటూ చిరాగ్గా విసుగ్గా వార్తాపత్రికను అవతల పడేసి లేచి వెళ్లిపోయాడు గురునాథం. వేడివేడిగా కాఫీ కప్పుతో పతిసేవకై వచ్చిన లీలమ్మగారు ఆయన వాలకం చూసి, ఆ ఇదంతా రోజూ ఉండే భాగవతమేగా అంటూ సరిపెట్టుకుని వంటింటి దారి పట్టింది. నిజానికి గురునాథం గారి విసుగులో చిరాకులో మన బాధ్యతలను గుర్తు చేసే ఎన్నో విషయాలు దాగున్నాయి. బాగా ఆలోచిస్తే పెద్దవారికన్నా నేటి పిల్లలు వారి భవిష్యత్తు యొక్క ఊహ చాలా బాధాకరంగా ఉన్నాయి. వారి వ్యవహార శైలి చెప్పకనే భయాన్ని పురుకొల్పేదిగా ఉంటోంది. ఇందుకు కారణం చిన్నప్పటి నుండి పిల్లలు పెరిగిన వాతావరణం, పెద్దలు వారికి నేర్పే నడవడి అలవాట్లు, ఇలాంటివన్నీ పరిగణనలోకి వస్తాయి. వీటికి తోడు నేటి విద్యా విధానం, కలుషితమైన పాశ్చాత్య సాంప్రదాయ ప్రభావం, భారతీయ విలువల పట్ల అవగాహన లోపం, ఇలాంటివి ఎన్నో ఈ దుస్థితికి కారణమవుతున్నాయి. చిన్నతనంలో పిల్లలకు అలవడే మంచి అలవాట్లు లక్షణాల వల్ల పెద్దయ్యాక వారి ప్రవర్తన నీతివంతంగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉంటుందనడంలో సందేహం లేదు. పిల్లలకు ముఖ్యంగా పసివయసు నుండే పెద్దలు, విద్యార్థి దశలో ఉపాధ్యాయులు కొన్ని అలవాట్లను క్రమంగా చొప్పించడం వలన స్వామీ వివేకానందుడు కోరుకున్నటువంటి ఉత్తమమైన జాతీయ జీవన విధానాన్ని రూపొందించే అంకిత భావం కలిగిన యువత నిర్మితమవుతుంది. దీనికోసం చిన్నతనం నుండి పిల్లలకు స్వావలంబన, సత్ప్రవర్తన, శ్రమపడుట, ప్రకృతి పట్ల ప్రేమ, సామాజిక బాధ్యత, అనుశాసనం వంటి విషయాలను అలవరచవలసిన అవసరం పెద్దలకు, ఉపాధ్యాయులకు ఎంతైనా ఉంది. ప్రప్రథమంగా పిల్లలకు స్వావలంబన అలవడాలి. స్వావలంబన అంటే ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోవడం. పుట్టినప్పుడు పసిపాప తనకు తానుగా ఏడ్చి తన ఆకలిని తెలియచేస్తుంది. పెద్దయ్యే పిల్లలు తమ తల్లిదండ్రులను, చుట్టుపక్కల వారిని అనుకరిస్తూ అన్ని విషయాలు నేర్చుకుంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమకున్నది ఒక్కరో ఇద్దరో సంతానం కావున వారికి కష్టం తెలియకుండా ఉండాలంటూ వాళ్లను ఏ పని చేయనివ్వకపోవడం విచారకరం. అందువల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. వారిని వారు రక్షించుకోవలసిన సందర్భాల్లో కూడా ఇతరుల సహాయానికై పరుగులు తీస్తున్నారు. అందుకని పిల్లలకు వారు చేయగలిగిన పనులు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. ఇక తర్వాత చెప్పుకోదగిన విషయం పిల్లల్లో సత్ప్రవర్తన. సత్ప్రవర్తన కూడా ఇంటి నుండే మొదలవుతుంది. పెద్దలు వారి తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, ఇంటికి వచ్చిన అతిథుల పట్ల మంచిగా మర్యాదగా నడుచుకుంటే దానిని పిల్లలు ఇట్టే అలవరుచుకుంటారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో మెలగడం, వారి వల్ల పొరపాట్లు జరిగితే క్షమించడం, నిజం చెప్పడం, ఇటువంటి లక్షణాలన్నీ అలవాటు చేసుకుంటారు. అందరితో మంచిగా వ్యవహరించడం, చిన్నవాళ్లపై ఆదరాభిమానాలు, ప్రేమ చూపడం, పెద్దలతో వినయంగా మర్యాదపూర్వకంగా ఉండడం అలవడాలి. వచనేకా దరిద్రత అన్న సూక్తి చందంగా నోరుందిగదా అని దుర్భాషలాడడం కూడదు. ఇతరుల మనసు బాధపడేలా మాట్లాడడం వలన శత్రువులను పెంచుకుని మిత్రులను కోల్పోయే ప్రమాదం ఎక్కువని పిల్లలకు తెలియజేయడం ఎంతైనా అవసరం. కావున ఇతరులతో తీయగా మనసుకు ప్రియముగొలిపే మాట్లాడడం అనే లక్షణం చిన్నతనం నుండే అలవర్చాలి. మూడవ విషయంగా పిల్లలకు పసివయసు నుండే ప్రకృతి పట్ల ప్రేమను, ఆరాధ్య భావనను పెంపొందింపచేయాలి. మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తాడనే విషయాన్ని పిల్లలకు అవగాహన కలిగించాలి. మనమందరము ప్రకృతి ఒడిలో బతుకుతున్నవాళ్లమే. ప్రకృతి అంటే చెట్లు, పర్వతాలు, నదులు, సముద్రాలు, పక్షులు, జంతువులు మొదలగునవని పిల్లలు స్పష్టంగా గ్రహించగలగాలి. ఒకసారి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తాము ప్రధాని అయిన తర్వాత దేశంలోని ప్రజలను కలవడానికి వారి వద్దకు వెళ్లి మాట్లాడుతూ, భారతదేశమంటే నీ దృష్టిలో ఏమిటి
అని అడిగేవారు.

0: దానికి సమాధానంగా గ్రామాల్లో రైతులు తాము దున్నే భూమి అని చెప్పారట. పట్టణాల్లో ప్రజలు తాము ఉండే జిల్లా రాష్ట్రం అని బదులు పలికారట. కాని నెహ్రూ గారు తమ దృష్టిని అనుసరించి భారతదేశమనగా ఇక్కడ నివసించే ప్రజలు ప్రకృతి అని సమాధానం ఇచ్చారట. దీని బట్టి నెహ్రూ గారికి ప్రకృతి పట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ గౌరవం వెల్లడి అవుతున్నాయి. భగవంతునిచే నిర్మితమైన ఈ అనంత సృష్టి సమస్తము ప్రకృతి అని పిల్లలకు ఉగ్గుపాలతో నరనరాల్లో జీర్ణింపచేయాలి. ప్రకృతిని ప్రేమించడం ద్వారా దేవుడు సర్వవ్యాపిగా ఉన్న విషయం పిల్లలకు అర్థమవుతుంది. ప్రముఖంగా చెట్లను పిల్లలకు పరిచయం చేసి వాటిని సంరక్షిస్తే మానవ మనుగడ సాధ్యమనే విషయాన్ని బోధించాలి. వృక్షో రక్షతి రక్షితః అన్న ఉవాచను నిజం చేస్తూ పిల్లలకు వన్యరక్షణను అలవాటు చేయాలి. జంతువులలో గోవును పూజించడం మన ముఖ్య సంస్కృతిగా అలవరచాలి. మానవుడు ఎప్పుడు ఏకాకి లేక ఒంటరివాడు కాదు. ఎవరూ ఒంటరిగా జీవనం సాగించలేరు. మనిషి సంఘజీవి అనే విషయాన్ని పిల్లలకు మనసుకు హత్తుకునేలా అవగాహన కలిగించాలి. మన చుట్టుపక్కల వాళ్లు సుఖంగా ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉండగలుగుతాం. మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో తోటి మానవుల నుండి సహాయాన్ని పొందుతామనే నిజాన్ని పిల్లల కళ్ల ముందుంచవలసిన నిజం. అందుకే ప్రజలకు తోటివారిని ప్రేమించడం ఎంత అవసరమో అదే విషయాన్ని పిల్లలకు తోటివారిని ప్రేమించడం అవసరమని, గౌరవించడం వంటి లక్షణాలను అలవర్చుకోవాలని తెలపాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల సమాజంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తమకెందుకులే అని ఆలోచించే విపరీత ధోరణి కాకుండా జాలి, దయా చూపి సమాజానికి చేయూత, ఆర్థిక సహాయం అందించే ఆలోచనలకు పునాది పసివయసులోనే పడాలి. ఇందుకుగాను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గొప్పవారైనటువంటి సోదరి నివేదిత, డొక్కా సీతమ్మ గారు, మదర్ తెరిస్సా, అంతెందుకండి నిన్నగాక మొన్న నోబెల్ పురస్కారం అందుకున్న సత్యార్థి, మలాలా వంటి వారి జీవిత కథలను ఉదహరిస్తూ వారికి మానవత్వం, సమాజం పట్ల అవగాహన కలిగించాలి. దీని వలన వారిలో సమాజం పట్ల సేవానిరతి అలవడుతుంది. మానవ సేవే మాధవ సేవ అనే ఉక్తిని నిజం చేయగల ప్రోత్సాహం, స్ఫూర్తి వారికి లభిస్తాయి. ఇక పిల్లల్లో అలవడవలసిన అతి ముఖ్యమైన అలవాటు శ్రమించడం. శ్రమించడం అనగా అది శారీరక శ్రమైనా మానసిక శ్రమైనా అయి ఉంటుంది. పిల్లలు ఆటలు ఆడి అలసట పొందుతారు, అదే వారికి శారీరక శ్రమ. పిల్లలు పసితనంలో శారీరక శ్రమ చేయడం చాలా అవసరం. ఆటలు ఆడడం వల్ల వారికి మానసిక ఉత్తేజం కలిగి మెదడు వికసిస్తుంది. బద్ధకం, సోమరితనం దరిచేరవు. తోటి వారితో ఎలా సఖ్యంగా మెలగాలో, క్రీడలు ఆటల పోటీల్లో స్ఫూర్తి లభించి గెలుపు ఓటములను గూర్చిన సరియైన అవగాహన కలుగుతాయి. కలిసిగట్టుతనం, నలుగురితో కలిసి పనిచేయడం, చొరవ వంటి ఎన్నో విషయాలు ఆటల ద్వారా పిల్లలు వారంతటి వారే గ్రహిస్తారు. ఇక మానసిక శ్రమ మనం చెప్పుకోదగిన విషయం. ఏకాగ్రత, చిత్తశుద్ధి, తమకు అప్పగించిన పనిని అది ఎంతటి పనినైనా శ్రద్ధగా చేయడం శ్రమనిష్ట అని పిలువబడుతుంది. పిల్లల్లో ఈ శ్రమనిష్టను అలవర్చడం ఎంతో ముఖ్యం. ఏదో చెయ్యాలి కదా అని మొక్కుబడిగా కాక ఇచ్చిన పనిని శ్రద్ధగా సకాలంలో పూర్తి చేయడం పిల్లల్లో అలవడాల్సిన ముఖ్యమైన విషయం. ఇది వారి జీవితంలో ఉపకరించే అంకిత భావాన్ని పెంపొందింపచేస్తుంది. మన పెద్దలు చెప్పినట్లుగా పనిచేసేవారు మూడు రకాలుగా ఉంటారు. పనిచేస్తే అలిసిపోతామో, కష్టపడవలసి వస్తుందని అసలు పనిని మొదలుపెట్టరు. వారు అల్పులుగా పిలువబడతారు, అధములని అనిపించుకుంటారు. పనిని ప్రారంభించి మధ్యలో కష్టాలు ఎదురైతే భయపడి పనిని మధ్యలోనే విడిచిపెట్టి పారిపోతారు. వారు మధ్యములుగా పిలువబడతారు. ఇక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తలపెట్టిన పనిని భయపడకుండా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొంటూ సకాలంలో పూర్తి చేస్తారు. వీరే ఉత్తములుగా గుర్తింపబడతారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ఉత్తములుగా చూడాలని కోరుకుంటారు కనుక వారిలో అంకిత భావాన్ని పెంపొందింపచేసి శ్రమనిష్టను అలవర్చాలి. పిల్లలకు శ్రమకు తోడుగా ఇంకొక లక్షణం కూడా అలవడవలసిన అవసరం ఉంది. అదే అనుశాసనం లేక క్రమశిక్షణ. మన పూర్వీకులు ఏర్పరిచిన స్థిరమైన నియమావళిని పద్ధతులను సక్రమంగా పాటించడం పిల్లలకు చిన్నతనం నుండే పెద్దలు ఉపాధ్యాయులు అలవరచవలసిన అవసరం. పెద్దల మాట పాటించడం అని సూచించే ఈ విషయానికి ఉదాహరణగా శ్రీరాముని, మహాత్మా గాంధీని, దుర్గాబాయి దేశ్ముఖ్ గారి చరిత్రను పిల్లలకు తెలియచేయాలి. ఎక్కువ శాతం ఈ పనికి సంబంధించిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంది. పాఠశాలలో అడుగిడిన పిల్లలకు క్రమశిక్షణ గురించిన అవగాహన కల్పించడం, వారికి గొప్పవారి చరిత్రలు కథలుగా వారి మనసుకు హత్తుకునేలా చెప్పి వారి జీవితం ఆదర్శవంతంగా పూలబాటలా మార్చాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే కదా. మరి ఎవరికి వారుగా అంతఃప్రేరణతో స్వయం స్ఫూర్తితో పాటించేదే అనుశాసనం. ఇది పూర్తిగా ప్రేరేపింపబడడం వలననే సాధ్యమవుతుంది. అందుకే ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలకు మన తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు పురాణ కథలు వివరిస్తూ అనునయంగా అభిమానంతో పురాణ ఘట్టాలను తెలియచేస్తూ పిల్లల్లో తెలియకుండానే అనుశాసనం పట్ల అవగాహన పెంపొందింపచేసేవారు, క్రమశిక్షణను అలవరిచేవారు. ఇప్పటి వరకు అనుకున్న లక్షణాలన్నీ అలవడుట వలన పిల్లలు పెద్దవారైన తర్వాత వారు సమాజం, జాతి, దేశం గర్వించతగ్గ యువకులుగా రూపొందుతారు. వారి వలన మాత్రమే సమాజం మరియు దేశం యొక్క పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మన దేశం ప్రపంచ దేశాలలో తలమానికంగా ఉండడానికి కారణం మన భారతదేశంలోని సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనకున్న గౌరవం, విలువ. స్వామి వివేకానంద ఒక సందర్భంలో మంచి నైతిక విలువలు, లక్షణాలు గల నవ యువకులను 20 మందిని నాకు అప్పచెప్పండి, నేను నవభారతాన్ని నిర్మిస్తాను అని అన్నారు. స్వామి వివేకానందుని కల సాకారం కావాలంటే ఈనాడు మన జాతికి అతి ఉత్తమ పౌరులు ఎంతో అవసరం. అటువంటి యువకులను తయారు చేయడంలో, మన జాతికి అంకితం చేయడంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పాత్ర ఎంతైనా ఉంది. వారిరువురు ఒకరికొకరు అవగాహన కలిగి కలిసి కృషి చేయడం వలన ఆణిముత్యాల వంటి విలువైన యువకులను జాతికి అర్పించగలరు. తల్లిదండ్రులు ఈనాడు తమ పిల్లలకు కావలసిన వస్తువులు, అవసరాలు, కోరికలు తీర్చగలుగుతున్నామా లేదా అని ఆలోచిస్తూ దీనితో తమ బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నారు. వారి ఆలోచన ధోరణి మారాల్సి ఉంది. మార్కులు ఎక్కువ వచ్చినంత మాత్రాన పిల్లవాడి భవిష్యత్తు తీర్చిదిద్దబడదు. కేవలం డబ్బు సంపాదించడం వలన సుఖ సంతోషాలు, తృప్తి సమకూరవు. ఈ విషయాన్ని ఒక ఉపాధ్యాయునిగా విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్న నేను గ్రహించాను. పిల్లలకు పసివయసు నుండి అలవడవలసిన విషయాలపై అవగాహన, శ్రద్ధ తల్లిదండ్రులకు కలిగించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. అందుకు నా వంతు శ్రమ నేను చేస్తున్నాను. తల్లిదండ్రులు, పిల్లలు విషయంగా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను కలిసి వారి ప్రవర్తనను గూర్చి విచారిస్తూ సంప్రదింపులు జరుపుతూ బాధ్యతగా వారి అలవాట్లను గమనిస్తూ చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. అందువలన వారికి బంగారు భవిష్యత్తు ఏర్పడగలదని నా ఆకాంక్ష. ఒక మంచి కుటుంబం వల్ల ఒక మంచి సమాజం, తద్వారా ఒక మంచి దేశం ఏర్పడుతుంది. ఇదే లోకోక్తి కూడా. మన దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న అరాచకాలలో మార్పు కోసం, ఒక నవ సమాజ నిర్మాణం కోసం నేను సైతం అంటూ, రండి పిల్లల్లో మంచి అలవాట్లు అనే బీజం వేద్దాం. వారి ఉజ్వల భవితను, మన దేశ పురోభివృద్ధిని కాంక్షిద్దాం. అదే ఒక భారతీయునిగా మన ప్రథమ కర్తవ్యం. మీరు నాతో ఏకీభవిస్తారు కదూ. సర్వే జన సుఖినో భవంతు.
1: మీరింతవరకు పిల్లల్లో అలవడవలసిన విషయాలు, పెద్దలు ఉపాధ్యాయుల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి కిరణ్మయ్య గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
6: దీనికి ఇంత అందరొచ్చింది.
5: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
7: కానీ నాయనమ్మా, మీ కోసం
8: అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
5: శుభం పలకండి. ఏంటిది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం విందాం.

0: వింత గొలుపు ఈవనం ఎంత ఎంత.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రోటీన్లు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇవి మన కణాలకు కణజాలాలకు సమస్యలు వచ్చినప్పుడు వాటిని తిరిగి ఆరోగ్యవంతంగా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే అన్ని ఆహార పదార్థాల్లోనూ ప్రోటీన్లు ఒకే విధంగా ఉండవు. కొన్ని ఆహార పదార్థాలలో ప్రోటీన్లతో పాటు కొవ్వు కూడా ఉంటుంది. వీటిని తినడం వలన ప్రోటీన్లతో పాటు కొవ్వు కూడా చేరుతుంది. అందువలన ప్రోటీన్లు అధికంగా కావలసిన వారు కొన్ని ముఖ్యమైన ఆహారాలను తీసుకోవాలి. ముందుగా గుడ్లు. ప్రోటీన్లు అదనంగా కావలసిన వారు గుడ్లను తప్పనిసరిగా తినాలి. వీటి ద్వారా లభించే ప్రోటీన్లను మన శరీరం 100% వినియోగించుకుంటుంది. అంతేకాకుండా వీటిలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొక ఫుడ్ టోఫు. సోయాబీన్లను బాగా నానబెట్టి వాటి నుంచి టోఫును తయారు చేస్తారు. టోఫులో మన శరీరానికి తప్పనిసరిగా కావలసిన 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా దీనిలో ఐరన్ కాల్షియం కూడా ఎక్కువే. గుండె జబ్బులు ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారం ఇది. ఇంకొక ఆహారం పిస్తా. పిస్తాలో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం క్రమం తప్పకుండా కొన్ని పిస్తా పప్పులను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొకటి పప్పు ధాన్యాలు. పెసర్లు బొబ్బర్లు రాజ్మా వంటి పప్పు ధాన్యాలలో ప్రోటీన్ చాలా ఉంటుంది. ఒక కప్పు పప్పు ధాన్యాల్లో 18 గ్రాముల ప్రోటీన్, 15 గ్రాముల ఫైబర్ ఉంటుందని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటూ ఉంటారు. రోజు క్రమం తప్పకుండా పప్పు ధాన్యాలు తినేవారికి ఎటువంటి హృద్రోగ సమస్యలు రావు. ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ మన దైనందిన జీవితంలో రోజూ భాగం చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్గీత.

బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి. వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి. మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం మన ఆకాశవాణి. సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా చల్తే చల్తే, ఈ చిత్రానికి అభిజిత్ భట్టాచార్య పాడిన పాట వింటారు. రచన జావేద్ అఖ్తర్. సంగీతం జతిన్ లలిత్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట గజనీ చిత్రానికి జావేద్ అలీ, సోను నిగం పాడారు. రచన ప్రసూన్ జోషి, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట దిల్తో పాగల్ హై. ఈ చిత్రానికి ఆశా భోన్స్లే, ఉదిత్ నారాయణ్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఉత్తమ్ సింగ్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట గురు చిత్రానికి మరియం టోలర్, చిన్మయ్యి, కీర్తి సగతియా పాడారు. రచన గుల్జార్, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట తాళ్ చిత్రానికి సుఖ్వీందర్ సింగ్ అల్కా యాగ్నిక్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఏఆర్ రెహమాన్.

为何

తర్వాత మీరు వినబోయే పాట అశోక చిత్రానికి అల్కా యాగ్నిక్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం అను మాలిక్.

టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట రబ్నే బనాది జోడీ. ఈ చిత్రానికి సునిధి చౌహాన్, లాబ్ జాంజువా పాడారు. రచన జైదీప్ సహాని, సంగీతం సలీం సులేమాన్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట దిల్ సే చిత్రానికి లతా మంగేష్కర్, ఎంజి శ్రీకుమార్ పాడారు. రచన గుల్జార్, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0866248812. సో నంబర్ మీ అందరికీ తెలుసు కదా. ఫస్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం పేరేంటి? ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం పేరు ఏంటి?

సో మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ టకటక పంపించేశారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఏది అని అడిగాను. సో శేషాద్రి నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా వారితో పాటు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు, మరి వీరిద్దరూ ఫస్ట్ పంపించారు. ఫాలోడ్ బై ఇంకా తర్వాత ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మని గుర్తి నుంచి, ఇంకా దొంతి రమేష్ అనంతపురం నుంచి, విజయ్ కైలాస్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతినగర్ అనంతపురం నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు, శ్రీ విష్ణు కైలాస్ మనోజ్ తనోజ్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎన్ విఎన్ మూర్తి శ్రీదేవి సత్యనారాయణ లక్ష్మి సౌమ్య లీల మహాలక్ష్మి గీతిక సిరి ఇంకా వారి కుటుంబ సభ్యులు, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి, అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి, ఇంకా తుర్కపల్లి గ్రామం నుంచి వీరమ్మ వినయ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి నుంచి, యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకామేశ్వరి శ్రీనివాస్, గుండుగొల్ల నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్, శ్రీనివాస్ బాబు సతీష్, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, సంగా శివకుమార్ నంద్యాల నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్, వీర కనకారావు పార్వతి వీరభద్రపురం నుంచి, పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి నీలేంద్ర హరిణి సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, చెన్నకేశవరావు అత్తిల్ నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, అనంతపురం నుంచి అనురాధ, పోతరాజు ఝాన్సీ వంశీ కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. రిపీట్ ద క్వశ్చన్ అంటున్నారు. ఎస్, ఆల్రెడీ రిపీటెడ్ అండి, క్వశ్చన్ రిపీట్ చేసి ఆన్సర్స్ చదువుతూ ఉన్నాను. ఇంకా మొహమ్మద్ ఇనాయతుల్లా ఇషతుల్లా ఇబాదతుల్లా.

భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి. చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి. జయకుమార్ తిరువన్నామలై నుంచి. నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి దయదాస్ త్రివేణి చిన్మయి ప్రీతం. నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. రాధా ఖమ్మం నుంచి. పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి రామకృష్ణయ్య. ఇంకా గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న. రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య వారి మిత్రబృందం. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ. లతా సుహాస్ హోసకట్ట నుంచి. రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్నా ఏలూరు నుంచి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. బట్టా రామకృష్ణ దేవాంగ్ సౌత్ మోపూర్ నెల్లూరు జిల్లా నుంచి. పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి. విజయశేఖర్ టీచర్స్ కాలనీ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనీష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మి అనూష ఆద్యశ్రీ శ్రీగాయత్రి రామ్ మనోహర్ తెనాల నుంచి. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగా. ఇంకా పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి. ఎస్ఆర్కే ప్రభాకర్రావు స్వరూప రెబ్బెన నుంచి. భానుప్రకాష్ వావిళ్ళ నుంచి. వైష్ణవి వావిళ్ళ. కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి మహబూబ్ సుబాని. గణపవరపు నాగేశ్వరరావు కనక సులోచన సురేష్ హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్. ఇస్మాయిల్ భాయ్ జాకీర్ భాయ్ ఇంకా సుధాకర్ మంగళంపూరి ప్రకాష్ నెల్లూరు జిల్లా నుంచి. మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ వారి కుటుంబ సభ్యులు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి. ఎస్, మరి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఈ శిఖరాలకి సంబంధించిందే, అయితే ప్రపంచంలో కాదు భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేంటి. ఇంకా ఒక ఎస్ఎంఎస్ మిగిలిపోయింది. వనం వెంకటేశ్వర్లు చెన్నూరు దగదర్తి మండలం నుంచి మౌంట్ ఎవరెస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి. సో సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరు.

సో మన సెకండ్ క్వశ్చన్, భారతదేశంలోనే ఎత్తైన శిఖరం మరి? దీని కూడా ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో అయితే ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే దొంతి రమేష్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వారితో పాటు ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కే రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో వీరి ముగ్గురి మెసేజెస్ ఒకసారి వచ్చాయన్నమాట. సో తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి సౌమ్య, లీలా, మహాలక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మార్తినగర్ అనంతపురం నుంచి, బి శివకుమార్ ముదిరాజ్, విసి కాలనీ నంద్యాల నుంచి, ఇంకా భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష, సుజాత నగర్ ఒంగోలు నుంచి, బట్టా రామకృష్ణ దేవంగ, సౌత్ మోపూర్ నెల్లూరు జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, శ్రీవిద్య అనంతపూర్ నుంచి, వినీల అశోక్ మణికొండ హైదరాబాద్ నుంచి, నేదునూరి కళ్యాణచారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, శ్రీరామదాస్ అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రచారి, తిప్పత్తి, నల్గొండ డిస్టిక్ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పోతరాజ్ ఝాన్సీ వంశీ, కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి, ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, ఎం రావు ఒంగోలు నుంచి, పుట్టపాక శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి పుట్టపాక నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రాధా ఖమ్మం నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, హిమాలయాలు అనేస్తే ఎలా అండి? హిమాలయాల్లో చాలా చాలా శిఖరాలు ఉన్నాయి, అందులో ఏది అనేది దానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరేంటి అనేది నా క్వశ్చన్ అనమాట. సో నంద్యాల ఉమాపతినావు నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, సూరసింగ్ రుక్మిణిబాయ్ నెల్లూరు చిన్నబజార్ నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బత్తిని రవికుమార్, వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకామేశ్వరి శ్రీనివాస్, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, ఇంకా విజయశేఖర్ టీచర్స్ కాలనీ నుంచి నంద్యాల. మౌంట్ ఎవరెస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి, మరి మళ్ళీ ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అని పంపించారు. మౌంట్ ఎవరెస్ట్ రాంగ్ ఆన్సర్. మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం. నేను అడిగింది భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటి అనేది. నాగేంద్రప్ప ఊడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ రైట్ ఆన్సర్. శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ నుంచి నల్గొండ డిస్టిక్ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ. పండ లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత. నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ పెనమలూరు నుంచి. జైబాలన్ తిరువన్నమలై నుంచి. తెనాలి నుంచి సో ఆన్సర్ లేదు, చక్కగా వివరం అంతా క్వశ్చన్ అంతా రిపీటెడ్గా రాశారు. సో ఆన్సర్ కూడా పంపిస్తే బాగుండేదండి. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బెన నుంచి రైట్ ఆన్సర్. దైద భిక్షం
వెంకటి. గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. పాలెం పొలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి. ఇంకా నరేందర్ రెడ్డి ముంత పెద్దన్న రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య ఇంకా వారి మిత్రబృందం. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి నాగప్రసాద్ వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత. గణపవరపు నాగేశ్వరరావు కనకసులోచన సురేష్ హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి. రఘువీర్ సింగ్ సుగుణబాయి ఏలూరు నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివశరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న రాజన్నపేట సిరిసిల్ల డిస్టిక్ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత. ఆల్రెడీ పంపించారు కదండి, మళ్ళీ పంపించారు. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలీస్ శివదాసరెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. పూజారి ధనంజయ సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి నుంచి. మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ వారి కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి. చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. భానుమక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్. ముండ్రాయి గ్రామం నుంచి అనుమల మోహన్ సుభద్ర రాజ్కుమార్ రచన మహిరా. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. మరి భారతదేశంలోనే ఎత్తైన శిఖరం కాంచన గంగా. సో మరి ప్రపంచం అయిపోయింది, భారతదేశం అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంటి? దక్షిణ భారతదేశం. సో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేంటి, అది ఎక్కడుంది? సో ఆన్సర్ పంపించేసేయండి. మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది.

0: శ్రోతలకి ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: మరి ఈరోజు యువలయలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అన్నమాట, భారతదేశంలోని ఎత్తైన శిఖరం ఏది అని అడిగాను. సో ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, నాగేంద్రప్ప, ఉడేవు, మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి. ఓల్డ్ ఆన్సర్ అండి, సో సారీ, కాదు. సూరజ్ సింగ్ రుక్మిణిబాయ్ చైనా బజార్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, బట్టా రామకృష్ణ దేవంగ సౌత్ మోపూర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్, వీరందరూ ఒక టైంకి పంపించారనమాట రైట్ ఆన్సర్. సో ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే అనంతపురం నుంచి అనురాధ, రాధా ఖమ్మం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వినీల అశోక్ మణికొండ హైదరాబాద్ నుంచి, గణపవరపు నాగేశ్వరరావు, కనకసులోచన, సురేష్, హరేకృష్ణ, హరికృష్ణ

బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి, పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, పోతరాజ్ ఝాన్సీ వంశీ, కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, దొంతి రమేష్ అనంతపురం నుంచి, సంగ జయంతి నంద్యాల నుంచి, వీర కనకారావు పార్వతి వీరభద్రపురం నుంచి, చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెరమలూరు నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న, ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీ గాయత్రి రామ్ మనోహర్ తెనాల నుంచి, కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, బ్రహ్మయ్య శారద కర్నూలు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, చిలుక నారాయణ అనసూయ యమున జన్కంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి, నరేందర్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ మస్తాన్ భాష, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న ఇంకా వారి మిత్రబృందం, జైబాలన్ తిరువన్నామలై నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి నాగప్రసాద్ వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, ముండ్రాయి గ్రామం నుంచి అనుమల మోహన్ సుభద్ర రాజ్కుమార్ రచన మిహిర, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత, హ్యాపీ హోమ్స్ నుంచి నల్గొండ నుంచి దైద త్రివేణి చిన్మయి ప్రీతం, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి, కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి, శ్యామలా ప్రకాష్ చిన్న తిరుపతి నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్, నంద్యాల జిల్లా భానుముక్కల్ నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ పూజారి ధనంజయ సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి నుంచి, దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి, ఎస్బి చరిష్మా రెబ్బెన నుంచి, ఇంకా కాంచనగంగ దగ్గరే ఉండిపోయారు కొంతమంది, కాంచనగంగ క్వశ్చన్ అయిపోయిందండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, శిఖరం అని అడిగితే రామేశ్వరం అని పంపించారు. సో అసలు రామేశ్వరం ఎలా అనుకున్నారనేది నాకు అర్థం కాలేదు. సో శిఖరం అంటే ఒక ఎత్తైన పర్వతం అని క్వశ్చన్ అన్నమాట. సో దక్షిణ భారత్

దేశంలో ఎత్తైన శిఖరం గురించి అడిగాను. పోతరాజు ఝాన్సీ వంశీ కార్తీక్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాల నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, వనం వెంకటేశ్వర్లు చెన్నూరు దగదర్తి మండలం నుంచి, ఇంకా తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్స్ పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ, నెల్లూరు జిల్లా నుంచి సుధాకర్. ఎస్, మరి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. సో దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం అనైముడి కేరళలో ఉంది. ఇది ఇడుక్కి ఎర్నాకులం డిస్ట్రిక్ట్ల బార్డర్లో ఉందన్నమాట. సో ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో ఈ శిఖరం అనేది ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తూ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి కాంచనగంగ గురించి అయితే చెప్పారు. సో కాంచనగంగ ఫస్ట్ ఎవరు అధిరోహించారు, కాంచనగంగ శిఖరాన్ని ఫస్ట్ ఎవరు అధిరోహించారు అన్నది లాస్ట్ క్వశ్చన్.

సో మరి లాస్ట్ క్వశ్చన్, మరి ఈరోజు యువలయలో కాంచనగంగని ఫస్ట్ ఎవరు ఎక్కారు అని అడిగాను. సో ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో కొన్ని రైట్ కొన్ని రాంగ్, ఇంకా కాంచనగంగ దగ్గరే అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకా అరైముడి దగ్గరే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎనీవే మళ్ళీ ఒకసారి కాంచనగంగ దగ్గరికి వెళ్ళిపోదాం. సో కాంచనగంగ ఫస్ట్ ఎవరు ఎక్కారు అన్నదానికి హాఫ్ ఆన్సర్ పంపించారు, అంటే ఒక పేరే పంపించారు. సో రెండు పేర్లు పంపిస్తే బాగుండేదండి. సో ఎవరు అని అంటే విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి. సో ఒక పేరు పంపించారు, బట్ ఎనీవే రైట్ ఆన్సరే కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో మరి ఇంకా నెక్స్ట్, ఇంకా వీరితో పాటు రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే రెండు పేర్లు పంపించారు, శేషాద్రి నెల్లూరు నుంచి. సో ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి వీరు కూడా ఒకటే పేరు పంపించారు. సో రెండు పేర్లు పంపిస్తే బాగుండేది. ఎస్, రెండు పేర్లు పంపించిన వాళ్ళు ఎవరంటే ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ సాయి, లక్ష్మి అనుస, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్, తెనాల నుంచి. సో వీరు రెండు పేర్లు పంపించారు అనమాట. సో ఇంకా డీటెయిల్గా ఆన్సర్ పంపించారు ఎవరు అంటే మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి. సో వీళ్ళు అందరూ ఒక టైంకి పంపించారండి ఆన్సర్. సో రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే వినీల, అశోక్, మణికొండ హైదరాబాద్ నుంచి, రాధా ఖమ్మం నుంచి, ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుంచి, పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, శ్యామ్ నెల్లూరు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ వారణాసి నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, దొడిపట్ల కోటేశ్వరరావు అత్తిలే నుంచి, పండా లలితాదేవి శ్రీధరబాబు సునీతానగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి. సో అయితే వీరు పంపించింది ఏంటి అని అంటే ఇండియన్స్ ఎవరు ఎక్కారు అనేది పంపించారు. నేను అడిగింది ఇండియన్స్ కాదండి, నేను ఫస్ట్ ఎవరు ఎక్కారు అని అడిగాను అనమాట. సో ఫస్ట్ ఎక్కిన వాళ్ళు వేరు, ఫస్ట్ ఎక్కిన ఇండియన్స్ వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. ఇంకా గణపవరపు నాగేశ్వరరావు, కనకసులోచన, సురేష్, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం నుంచి రైట్ ఆన్సర్. శ్రీరామారావు, అపరాజిత, పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప, ఉడేవు, మొలకల్మూరు తాలూకా, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి. పోతరాజు, ఝాన్సీ, వంశీ, కార్తీక్, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, శ్రీవత్స, హైదరాబాద్, సైనిక్పూర్ నుంచి. వీరు డేట్ ఇయర్ కూడా ఇచ్చారు, నైస్ అండి. ఇంకా కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి. కె రవీందర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి. వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి. మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోల్లంక, అవనిగడ్డ నుంచి. ఫణిరాజ్, నెల్లూరు నుంచి. ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్టిక్ నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి. హ్యాపీ హోమ్స్, నల్గొండ నుంచి దైద త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం. ఇంకా బతిని రవికుమార్, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. వీర కనకారావు, పార్వతి, వీరభద్రపురం నుంచి. జయబాలన్, తిరువన్నామలై నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగర్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. ఇంకా అహోబులం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేందర్ రెడ్డి, పెంచలయ్య, సూర్యపల్లె నుంచి, శశిరెడ్డి, డోకుపతి, శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండార్ శంకరయ్య, ఇంకా వారి మిత్రబృందం, సుబ్రహ్మణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి. కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, పూజారి ధనంజయ, సిండికేట్ నగర్, పెద్దమ్మ గుడి దగ్గర నుంచి. ఇంకా వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వీనగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని.
హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, శ్యామల ప్రకాష్ అశ్విని ఆనంద్ మన్విత్ చిన్న తిరుపతి కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి అఖిల్ రమ్య, తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్, ఒంగోలు నుంచి దింటికుర్తి సుబ్బారావు, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాషిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు, పి విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల డిస్టిక్ట్ నుంచి, దొంతి రమేష్ అనంతపూర్ నుంచి, ఇంకా ఎస్ఆర్కే ప్రభాకర్ స్వరూప రెబ్బెన విలేజ్ నుంచి, ఎస్ వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో కాంచనగంగా ఫస్ట్ ఎక్కిన వాళ్ళు ఎవరంటే జో బ్రౌన్ జార్జ్ బ్యాండ్, వీరు ఇద్దరు ఏంటంటే బ్రిటిషర్స్ అనమాట, యూకే నుంచి. 25th May 1955 ఈ శిఖరం వారు అధిరోహించడం జరిగింది. అయితే మన ఇండియన్స్లో ఎవరు ఫస్ట్ ఎక్కారు అంటే 1977 మన ఇండియన్ ఆర్మీ టీం ఎక్కారు. వీరు కల్నల్ నరేంద్ర కుమార్ అనే వ్యక్తి లీడర్షిప్లో వీళ్ళు ఈ కాంచనగంగ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. మరి అదండి ఈరోజు యువలయ్య. మరి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేయండి.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు వింటారు ఈరోజు సాయంత్రం ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, అనంతరం రేపటి ప్రసారాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కాబోతున్న కార్యక్రమాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన రమ్ము దొరికింది రమ్మని పిలిచింది కథ వింటారు. సమర్పణ మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ఖరీఫ్లో మాగాణి మెట్ట పంటల్లో జీవన ఎరువులు వాడే విధానం, ఈ అంశం గురించి డాక్టర్ ఏజే సువర్ణలత గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు, ఈ అంశం గురించి విద్యాశాఖ ఉన్నత అధికారి డాక్టర్ సక్కిరి భాస్కర్, విశ్రాంత చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ పి మర్యాదాస్ గారులతో ప్రత్యేక పరిచయ కార్యక్రమం వింటారు. కర్నూలు కేంద్ర సమర్పణ 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేమ్ వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో షుగర్ ఫ్రీ రైస్, ప్లాస్టిక్ రైస్, అపోహలు, వాటి వాస్తవాలు ఈ అంశం గురించి డాక్టర్ సందీప్ రాజాగారితో పరిచయం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుంచి వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరింతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాల గురించి వింటారు. వినడానికి ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: వనితావాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం మహిళల ఆరోగ్యం చిట్కాలు. ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఎముకలు బలహీనంగా ఉంటున్నాయి, అంతేకాకుండా దీనికి కారణంగా అనారోగ్యానికి కూడా గురవుతున్నారు. కానీ మహిళలు సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు, ఇంకా ఎముకల బలాన్ని కూడా పొందుకోవచ్చు. ఆహారాలు వ్యాధులను నివారించడానికి అంతేకాకుండా చికిత్స చేయడానికి కూడా సహాయపడతాయి. ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహిళలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాలు మరియు కూరగాయలు వంటి కాల్షియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మన దేశంలో చాలామంది మహిళలు శరీరంలో ఐరన్ లేకపోవడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం, బ్రహ్మాస్త్రం ఈ చిత్రం నుంచి.

0: మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకునే ముందుగా ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా?
4: ఆర్బీఐ అంటోంది,
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: ప్రస్తుత కాలంలో ఐరన్ లేకపోవడం, ఇది మహిళలకు పెద్ద సమస్య. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ఐరన్ కలిగి ఉన్న బెల్లం, అంతేకాకుండా ఇంకా గింజలు అంటే సీడ్స్ వంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా తగినంత కాల్షియం ఉండేలా కూడా చూసుకోవాలి. ఈ ఐరన్ కాల్షియం సమృద్ధిగా ఉండడం వల్ల అనారోగ్య బారిన పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇంకా పచ్చి కూరగాయలు మరియు బీన్స్ ఎక్కువగా తినడం మహిళల్లో వారి ఫోలెట్ స్థాయిలను పెంచుతుంది. ఇంకా ఆరోగ్యంగా ఉండటానికి, అనారోగ్యానికి గురి కాకుండా ఉండటానికి విటమిన్ డి మరియు కూరగాయలు ఇటువంటి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం పూట సూర్యరశ్మిలో ఉంటే విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మరొక పాటను విందాం, ఖుషీ చిత్రం నుంచి.

0: మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి ఐరన్, విటమిన్ డి వీటితో పాటుగా కాల్షియం, వీటితో పాటుగా జింక్ కూడా అవసరం. జింక్ ఎందుకంటే మహిళల రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. తగినంత జింక్ పొందడానికి పాలు, గింజలు మరియు కూరగాయలు, వీటిలో జింక్ సమృద్ధిగా లభిస్తుంది. ఇంకా మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు ముఖ్యమైన కొన్ని పోషకాలు కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయలు మరియు పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ అధికంగా ఉంటాయి. రంగురంగుల కూరగాయలు వాడడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు లభిస్తాయి. మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం. పుష్పాటు చిత్రం నుంచి.

0: ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం 2-3 లీటర్ల నీరు త్రాగాలి. నీటి లోపం వల్ల డిహైడ్రేషన్, తలనొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయి. అన్నం తిన్న వెంటనే నీరు త్రాగడం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. కాబట్టి తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు గడిచాక నీరు త్రాగడం మంచిది. ఇంకా బ్యాక్టీరియా, వైరస్లు వ్యాపించకుండా, ఆహారం మీద వ్యాపించకుండా చూసుకోవాలి. అధికంగా తినడం వల్ల అజీర్ణం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. ఆకలికి తగినంత మాత్రాన తినాలి. ఎక్కువ ఉప్పు తినడం వల్ల హై బీపీ కారణమవుతుంది. అంతేకాకుండా ఎక్కువ చక్కెరను వాడటం వల్ల డయాబెటీస్ సమస్య కూడా రావచ్చు. ఎక్కువ నూనెను వాడటం వలన కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయి. ఇంకా బ్రౌన్ రైస్, మిల్లెట్స్ అంటే సిరిధాన్యాలు, హోల్ గ్రైన్స్ వాడటం చాలా మంచిది. జంక్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ని తగ్గించాలి. ఇంకా ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా కొంచెం దూరంగా ఉండాలి. వనితవాణిలో చివరిగా ఒక పాటను విందాం. ఆది పురుష్ ఈ చిత్రం నుంచి.

మరింతవరకు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలతో పాటు సినీగీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో నేను అడిగే ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్లయితే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415 7901084415. ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న అడిగే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న ఏంటి అంటే, నైలు నది వరప్రసాదం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ప్రశ్న మరోసారి, నైలు నది వరప్రసాదం అని ఏ దేశాన్ని పిలుస్తారు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం, మిరాయి చిత్రం నుంచి.

0: ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు వరగంటి బదరి విశాల వేదాయపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్ రెడ్డమ్మ, కృష్ణ తులసి, అపర్ణారెడ్డి, వీరు కూడా రైట్ ఆన్సర్స్. సావిత్రి ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, వీరు కూడా రైట్ ఆన్సర్స్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకిర్ బాయ్, మహమ్మద్ రఫీబాయ్, వీరు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, వీరు కూడా రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధ, మున్నా, ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట్ నుంచి సంతోష్, సుప్రియ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప, మధుసూదన్ రెడ్డి, పాపిన్నిపాలెం నుంచి, కడప నుంచి మహేష్, రవి, దస్తగిరి, సంధ్య, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. అడిగిన ప్రశ్న ఏంటి అంటే, నైలు నది వరప్రసాదం అని ఏ దేశాన్ని పిలుస్తారు అని అడిగాను. దీనికి ఆన్సర్ ఈజిప్ట్. ఈజిప్ట్ దేశాన్ని నైలు నది వరప్రసాదం అంటే గిఫ్ట్ ఆఫ్ నైల్ అని పిలుస్తారు. ఈజిప్ట్ దేశం పూర్తిగా ఎడారి ప్రాంతం. అయితే ప్రపంచంలోనే అతి పొడవైన నైలు నది ప్రతి సంవత్సరం వరదలను తీసుకురావడం ద్వారా అత్యంత సారవంతమైన నల్లమట్టిని ఆ ప్రాంతంలో నింపుతుంది. ఈ సారవంతమైన నేలలు, నీటి వనరుల వల్లే పురాతన ఈజిప్ట్ నాగరికత అభివృద్ధి చెందింది. అందుకే ఈ దేశాన్ని నైలు నది వరప్రసాదంగా అభివర్ణిస్తారు. యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న అడిగి ముందుగా ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వ

0: చేపట్టండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: యువతరంగం జీకేలో రెండవ ప్రశ్న. ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని పిలుస్తారు? ప్రశ్న మరోసారి, ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని పిలుస్తారు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నంబర్ 7901-08445, 7901-08445. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం సార్ ఈ చిత్రం నుంచి.

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా సావిత్రి ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ వేదాయపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.

0: అనంతపురం నుంచి అనురాధ, కరెక్టన్ సార్. కడప నుంచి వినయ్, శ్రీదేవి, రెడ్డమ్మ, కృష్ణ, తులసి, అపర్ణారెడ్డి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మయ్య. కర్నూలు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అదేవిధంగా జాకీర్బాయి సయ్యద్, జాకీర్బాయి మహమ్మద్ రఫీ, మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. అహోబిలం వెంకటేశ్వర్లు వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరు రైట్ ఆన్సర్ పంపించారు. వరగంటి, బదరి, విశాల, నెల్లూరు జిల్లా వేదాయపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చివరిగా తురకపల్లి విలేజ్ నుంచి మహేష్ రవి వీరు కూడా రైట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని పిలుస్తారు అని అడిగాను. దీనికి ఆన్సర్ మిల్కా సింగ్. ఫ్లయింగ్ సిక్ అని భారతదేశానికి చెందిన ప్రముఖ స్ప్రింటర్ మరియు అథ్లెట్ మిల్కా సింగ్ను పిలుస్తారు. 1960వ సంవత్సరంలో లాహోర్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో పాకిస్తాన్ అథ్లెట్ ను ఓడించిన తర్వాత పాకిస్తాన్ నాటి అధ్యక్షుడు జనరల్ అయ్యూబ్ ఖాన్ ఆయనకు మిల్కా సింగ్కు ఈ బిరుదును ప్రదానం చేశారు. యువత రంగం జీకేలో 3వ ప్రశ్న అడిగే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: యువత రంగం జీకేలో 3వ ప్రశ్న, ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది? ప్రశ్న మరోసారి, ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నంబర్ 7901-0844-15, 7901-08-4415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం, బ్యాండ్ మేళం ఈ చిత్రం నుంచి.

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన 3వ ప్రశ్నకు సమాధానాలు పంపించారు, ముందుగా పంపించారు. సావిత్రి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు జిల్లా హర్నాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ శ్రీదేవి, రెడ్డమ్మ, కృష్ణ తులసి, అపర్ణారెడ్డి. రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ. కరెక్ట్ ఆన్సర్. భరణి, బాలాజీనగర్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. అహోబిలం వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్, సయ్యద్ జాకీర్, మస్తాన్ బాషా, కార్పెంటర్, బుచ్చిరెడ్డి పాలెం నుంచి. వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య, కర్నూలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. వరగంటి బదిరి, విశాల, వేదాయపాళెం, నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్, అన్విత. వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల. రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, ఏలూరు నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడు శ్రీనివాసరావు, గంగా భవాని. ఇంకా మేరీ, సుచిత, మేఘన, కావ్య, పర్వీన్, నెల్లూరు నుంచి. వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నాగనాథ్ గుప్తా, నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ వీరందరి. ఇంకా చివరిగా నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏది అని అడిగాను. దీనికి ఆన్సర్ ఏంజల్ జలపాతం. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం. ఇది దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశంలో ఉంది. దీని ఎత్తు సుమారు 979 మీటర్లు, అంటే 3212 అడుగుల ఎత్తు కలిగి ఉంది ఈ జలపాతం. ఇంకా నీరు ఎక్కడా కూడా ఆటంకం లేకుండా నేరుగా క్రిందకు పడే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిరంతర జలపాతం ఇది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ దేశమైన కనైమా నేషనల్ పార్క్లోని ఔయాన్ టెపుయ్ పర్వతంపై ఉంది. 1933 సంవత్సరంలో ఈ ప్రాంతం మీదుగా విమానంలో ప్రయాణించిన అమెరికన్ ఏవియేటర్ జిమ్మీ ఏంజల్ పేరు మీదుగా దీనికి ఏంజల్ జలపాతం అనే పేరు వచ్చింది. యువతరంగం జీకే స్పెషల్లో చివరి ప్రశ్న అడిగే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: యువతరంగం జీకే స్పెషల్లో చివరి ప్రశ్న. ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం కదా సిబిల్ స్కోర్, సిబిల్ స్కోర్ అని. ఈ సిబిల్ని విస్తరించాలి. ఈ సిబిల్ సిఐబిఐఎల్, దీని అబ్రివేషన్ తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048 7901084145. ప్రశ్న మరోసారి, సిబిల్ సిఐబిఐఎల్ ఫుల్ ఫామ్ ఏంటి? సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం.

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన చివరి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. భరణి బాలాజీనగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కడప నుంచి వినయ్ శ్రీదేవి. ఇంకా సావిత్రి ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా అన్నదాపురం నుంచి, ఫణిరాజ్ వేదాయపాలెం నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. దస్తగిరి సంజ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. బి విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రాంగ్ ఆన్సర్ పంపించారండి. వీరందరికీ కూడా ధన్యవాదాలు. అడిగిన ప్రశ్న ఏంటి అంటే సిబిల్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. దీనికి ఆన్సర్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. ఇది భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క క్రెడిట్, అప్పులు చెల్లించే యోగ్యతను అంచనా వేసే ఒక సంస్థ. మీరు ఇంతవరకు యువతరంగం జీకే స్పెషల్లో సరికొత్త జీకే ప్రశ్నలు సమాధానాలతో పాటు సినీ గీతాలు కూడా విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది మరికొద్దిసేపట్లో. హిందీలో వార్తలు 6:05, ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: their two match in New Chandigarh this evening. The match will start at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి విద్యుత్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రి విద్యుత్ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీఐఈసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెట్క్యాబ్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తికి లక్ష్యం నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా నెట్వర్క్ ను కూడా అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే రాష్టంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు పెరిగితే ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని సూచించారు. అలాగే పీఎం సూర్యఘర్ అమలులో వేగం పెంచాలని, ఈ పథకం అమల్లో ఏపీ 4వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డాక్టర్లు సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్ హాజరును ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. మందుల కొరత లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పేద రోగికి కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందాలన్నారు. అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: 2024 చెప్పాను నేను, 115 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. చేయాల్సిన స్థాయిలో జరగలేదు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉండడంతో రావాల్సిన 200 కోట్లు వస్తే వాటిలో కొద్ది భాగం మాత్రం ఖర్చు పెట్టారు. ఇవాళ మిగతాదంతా రాష్ట్ర బడ్జెట్ లో పెట్టి వీటిని పూర్తి చేయాలా. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి లాస్ట్ ఈ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్న నేపథ్యంలో, ఈ ఇన్ఫ్రా గ్యాప్స్ ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా ఫ్యాకల్టీ డెఫిషియెంట్ ఉన్న నేపథ్యంలో కూడా 50 సీట్లు మాత్రమే ఎన్ఎంసీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంకో 50 సీట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 100 సీట్లు ఇవ్వడానికి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో ఉన్న స్పిన్టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ఆయనకు రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ వల్లభనేని సుధాకర్ చౌదరి సాదర స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి స్పిన్టెక్స్ ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి పట్టు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలిగే సామర్థ్యమున్న రాష్టమని, అలాగే చేనేత రంగంలో ఎంతో ప్రసిద్ది చెందిందని అన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరంగా జౌళి రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. కాగా రేపు విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గ్లాస్ ఫైబర్ యూనిట్ ను కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రుల కమిటీ సభ్యులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, పప్పులు, బియ్యం, వంట నూనెలు, టొమాటో, ఉల్లిపాయల వంటి నిత్యావసర వస్తువుల డిమాండ్, రిటైల్, హోల్సేల్ మార్కెట్ ధరల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ద వాతావరణ ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉందన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్టంలో ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం, మన్యం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమ జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని తమ అనుభవాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని, ఈ పథకాలు తమ కుటుంబాల అభివృద్దికి ఎంతగానో తోడ్పడుతున్నాయని లబ్దిదారుడు జి వెంకట్రావు ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: మేము ఎరువులు కానీ పురుగు మందులు కానీ పెంచుకోవటం అంటే అవకాశమైన రైతులకి మోడీ గారు చాలా మంచి పని చేస్తారు. రైతులకి చాలా అనుభవం ఉన్నారు.
0: రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, నైరుతి, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వివరించారు. విశాఖ రైల్వే జోన్ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహానాడు వేదికగా స్త్రీశక్తి నినాదంతో అనేక తీర్మానాలు చేయడం, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం తెలుగుదేశం పార్టీలో మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన సర్వేభ్యః ఉచ్చ న్యాయాలయేభ్యః త్రిషు మాసేషు ఏవ రక్షితాః ఆదేశాః ఘోషయితుం నిర్దిష్టం. शिक्षामन्त्रिणा धर्मेन्द्र प्रधानेन परीक्षापराध विरुद्धं कठोर कार्याचरणाय योग्य छात्राणां रक्षणाय च आश्वासितम् पीएम सूर्या घर योजनया प्रमुखं लक्ष्यं प्राप्तम् अस्मिन् प्रायः 40 लक्ष्याणि गृहाणि रूफ टॉप सोलर इत्येतम् अंगीकृतवन्तः भारत ऋतु विभागेन देशे जून मासे सामान्यात् न्यूनं प्रावृत्त वृष्टेः अनेकेषु राज्येषु सामान्यात् अधिकं यावत् उष्णतरंगस्य स्थितेः च संभावना प्रकटिता अपि च आईपीएल क्रिकेट क्रीडायां अद्य सायंकाले महाराजा यादवेन्द्र सिंह अंतरराष्ट्रीय क्रिकेट क्रीडांगणे न्यू चंडीगढ़ नगरे महत्वपूर्णे क्वालिफायर द्वितीय स्पर्धायां गुजरात टाइटंस दलम राजस्थान रॉयल्स दलम सम्मुखी करिष्यति अथ वार्ताः विस्तरेण अद्य सर्वोच्च न्यायालयेन संपूर्णे देशे सर्वेषां उच्च न्यायालयानां कृते निर्देशः प्रदत्तः यत् आरक्षित निर्णयाः त्रिमासाभ्यन्तरे एव प्रदातव्यम् सर्वोच्च न्यायालयेन उक्तं यत् निर्णय घोषणायां विलम्बः वादिनां कृते अपरिवर्तनीयां हानिं जनयितुं शक्नुवन्ति व्यक्तिगत स्वातन्त्र्य सम्बद्धेषु प्रकरणेषु शीघ्र निर्णयस्य आवश्यकतायाः उपरि बलं प्रदत्तम् मुख्य न्यायाधीशः सूर्यकान्तः तथा न्यायाधीशः जाय माल्या बागची इत्येतयोः पीठेन उक्तं यत् प्रतिभूत्याः आवेदन विषये निर्णयः तस्मिन्नेव दिने घोषणीयः यदि निर्णयम् आरक्षितं भवति तर्हि तत् अग्रिमदिने एव प्रकाशितं भवेत् सर्वोच्च न्यायालयेन अन्येपि अनेकाः निर्देशाः प्रदत्ताः न्यायालयेन उक्तं यत् बन्धनमुक्तेः अथवा दण्डस्थगनस्य आदेशः निर्णय घोषणानन्तरं त्वरितं कारागृह प्राधिकारिभ्यः प्रेषणीयः केन्द्रीय शिक्षामन्त्री धर्मेन्द्र प्रधानः अद्य उक्तवान् यत् प्रश्नपत्र लीक प्रकरणम् अतीव दुर्भाग्यपूर्णमासीत् डीडी न्यूज इत्यनेन सह विशेष संवादे श्रीप्रधानः आश्वासितवान् यत् पुनः परीक्षायाः प्रक्रिया सम्यक् व्यवस्थितरूपेण विना कस्यापि दोषेन च सम्पन्ना भविष्यति
4: जो घटना हुई है ये अत्यंत दुर्भाग्यजनक है नहीं होनी चाहिए था अभी दोबारा जब हम लोगों ने री नीट की घोषणा किया है और री नीट सुव्यवस्थित हो जाए इसमें निर्भुलता के साथ हो ये अभी हमारा दायित्व है इस काम पे सभी का सहयोग हम अपेक्षा रखते हैं
3: अस्मिन् विषये सः सर्वेषां सहयोगम् अपि याचितवान् छात्रान् सम्बोधयन् प्रधानः तान् आश्वासितवान् यत् प्रशासनं तेषां चिन्ताम् अवगच्छति तथा च तेषां विश्वासः आहतः अभवत् इति स्वीकरोति सः अवदत् यत् अधिकारिणः तदर्थं कठोरः निर्णयः स्वीकृतवन्तः यत् ते न इच्छन्ति यत् एकस्यापि योग्यस्य छात्रस्य भविष्यं परीक्षापराधीनां हस्ते अथवा कस्यापि प्रकारस्य दुराचारस्य कारणेन पीडितं न भवेत्
4: छात्रों को आश्वस्त करना चाहते हैं कि जो गलती हुई है हमारी ट्रस्ट को ब्रिज किया गया है जो रक्षक था वही भक्षक हुआ जो शिक्षक को हमने जिम्मेवारी दिया था क्वेश्चन बनाने के लिए उन्होंने ही कॉम्प्रोमाइज हुआ है उन्हीं के कारण ये अव्यवस्था शुरू हुई है हमने एक कठोर निर्णय किया कि हमने एक भी सही विद्यार्थी के हक को परीक्षा माफियाओं के हाथ में सौंपना नहीं चाहते थे उनके षड्यंत्र के शिकार नहीं होना चाहते थे हम बच्चों की मानसिक स्थिति को सम्मान करते हैं उनको संभालना चाहते हैं और हमको एक एरर
3: गुणवत्तायाः पारदर्शितायाश्च विषये सबलं प्रतिपादयन् सः अवदत् यत् परीक्षा व्यवस्थायां निष्पक्षतां स्थापयितुं निर्णयः कृतः मन्त्रिणा पुनरपि आश्वासितं यत् परीक्षा प्रक्रियायाः विषये वर्धमानचिन्तायाः मध्ये त्रुटिमुक्तां परीक्षां कारयितुं सर्वविधप्रयत्नः क्रियते केन्द्रीय माध्यमिक शिक्षा परिषदः पुनर्मूल्यांकन पोर्टल इत्यत्र विद्यमानानां तांत्रिक समाह्वानानां विषये उद्भूतानां चिन्तायाः प्रतिक्रियारूपेण शिक्षामन्त्रिणा उक्तं यत् CBSE सर्वासां तांत्रिक समाह्वानानां समाधानार्थं सक्रियतया कार्यं करोति तथा च छात्राणां कृते पारदर्शिकां त्रुटिमुक्तां च डिजिटल मूल्यांकन प्रक्रियां सुनिश्चेतुं करिष्यति प्रियाः श्रोतारः संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति दिल्ली सर्वकारः नीट 26,000+ वर्षस्य परीक्षायाम् उपस्थितेभ्यः अभ्यर्थिभ्यः सर्वेषु दिल्ली परिवहन निगमस्य डीटीसी बस यानेषु निःशुल्क यात्रा यः सुविधां प्रदास्यति परीक्षा अग्रिम मासस्य 21तमे दिनांके भविष्यति सामाजिक अंतर्जालीय पटले दिल्ली राज्यस्य मुख्यमंत्री रेखा गुप्ता अवदत् यत् अभ्यर्थिनः स्वस्य प्रवेशपत्रं प्रदर्शयित्वा डीटीसी बस यानेषु निःशुल्कं यात्रां कर्तुं शक्नुवन्ति भारतेन स्वच्छ ऊर्जा यात्रायाम् ऐतिहासिकं सोपानम् आरोहितम् केन्द्रीय नवीन पुनर्नवीकरणीय ऊर्जा मंत्री प्रह्लाद जोशी अवदत् यत् पीएम सूर्या घर योजनायाः अंतर्गतम् अधुना 40 लक्षाणि यावत् गृहाणि रूफटॉप सोलर इत्यनेन माध्यमेन शक्तिकृतानि सन्ति सः अग्रे अवदत् यत् अक्षय ऊर्जा उपक्रमात् अधिकतया एषा परिवर्तनात्मक योजना नागरिकान् विद्युत उपभोक्तृत्वात् विद्युत उत्पादकत्वेन परिवर्तयति एषा योजना परिवारान् विद्युत व्ययं न्यूनीकर्तुं प्रशासकीय अनुदानात् लाभं प्राप्तुं विद्युत बिल इति शून्यं कर्तुं च समर्थयति प्रत्येकस्मिन् सौरशक्तियुक्त गृहेण देशः ऊर्जा सुरक्षां प्रति पर्यावरण सुस्थिरतां प्रति स्वावलंबनस्य विकसित भारतस्य दृष्टिकोणं प्रति गच्छति इति मन्त्रिणा अवधानं प्रदत्तम् भारत ऋतु विभागेन देशे जून मासे सामान्यात् न्यूनं प्रावृत वृष्टेः अनेकेषु राज्येषु सामान्यात् अधिकं यावत् उष्णतरंगस्य स्थितेः च संभावना प्रकटिता प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् आईएमडी इत्यस्य महानिर्देशकः डॉ मृत्युंजय महापात्रा अवदत् यत् देशे जून मासे सामान्य वृष्टिः सामान्यात् न्यूनं यावत् भवितुमर्हति सः अवदत् यत् अस्मिन् काले केवलं देशस्य केषुचित् भागेषु यथा उत्तरपश्चिमे उत्तरपूर्वे दक्षिणद्वीपीये च सामान्यात् अधिकं वा वर्षा भवितुमर्हति सः इतोपि सूचितवान् यत् जून मासे देशस्य अधिकांशेषु भागेषु अधिकतमं तापमानं सामान्यात् अधिकं प्रति भवितुमर्हति श्री महापात्रा अवदत् यत् जून मासे उत्तरप्रदेशस्य हरियाणा राज्यस्य पंजाब राज्यस्य बिहारस्य ओडिशा राज्यस्य छत्तीसगढ़स्य गुजरातस्य च अनेकेषु भागेषु सामान्यात् अधिकं उष्णतरंगस्य स्थितिः भवितुमर्हति केन्द्रीय वस्त्रोद्योग मंत्री गिरिराज सिंह अद्य अवदत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः नेतृत्वे भारतं सुदृढ़ अर्थव्यवस्था रूपेण उद्भूतमस्ति तथा च वस्त्रोद्योग क्षेत्रे परिष्कारैः नीति समर्थनेन च द्रुतगत्या वृद्धिः साधिता अस्ति आंध्र प्रदेशस्य द्विदिवसीय यात्रायां मन्त्रिणा कृष्णामण्डलस्य मल्लवल्ली औद्योगिक उद्याने मोहन स्पिनटेक समवायस्य भ्रमणं कृतम् सः अवदत् यत् भारतस्य वस्त्र आपण मूल्यं सम्प्रति 15 लक्ष कोटि रूप्यकाणि अस्ति तथा च 30-2000 वर्ष पर्यन्तं 25 लक्ष कोटि रूप्यतोप्यधिकं कर्तुं सर्वकारः कार्यं कुर्वन् अस्ति कर्नाटकस्य राज्यपालः थावरचन्द गहलोतः अद्य बेंगलुरुनगरे मुख्यमन्त्रिणः सिद्धारमैया वर्यस्य त्यागपत्रं स्वीकृत्य तत्कालीनेन प्रभावेण मन्त्रिमण्डलं विघटयत् परञ्च यावत् कार्यवाहक मुख्यमन्त्रिरूपेण वैकल्पिक व्यवस्था न भवति तावत् पर्यन्तम् अस्मिन् काले किमपि निर्णयं न स्वीकर्तुं सहैव अस्मिन् पदे यथावदेव भवितुम् आदिष्टम् सिद्धारमैया वर्यः ह्यः लोकभवने स्वस्य त्यागपत्रं समर्पितवान् आसीत् अन्त्यक्रीडा वार्तायां आईपीएल क्रिकेट क्रीडायां अद्य सायंकाले महाराजा यादवेन्द्र सिंह अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडांगणे न्यू चंडीगढ़ नगरे महत्वपूर्णे क्वालिफायर द्वितीय स्पर्धायां गुजरात टाइटन्स दलं राजस्थान रॉयल्स दलं सम्मुखीकरिष्यति क्रीडायाः आरम्भः सायं 7:30 भविष्यति विजेतृदलं रविवासरे अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे अन्तिमस्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु इत्यनेन दलेन सह स्पर्धिष्यति

0: इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సముద్ర తీర కథలు శీర్షికన రమ్ము దొరికింది రమ్మని పిలిచింది కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ऐतार टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన రమ్ము దొరికింది, రమ్మని పిలిచింది కథ.
5: ఆకాశవాణి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
6: కథ పేరు రమ్ము దొరికింది, రమ్మని పిలిచింది.

ఆ రోజు సాయంత్రం 4 గంటలప్పుడు రొయ్యలపాలెం ఆడవాళ్లు తీరం వెంబడి బుట్టలు పట్టుకుని నిలబడి ఉన్నారు. సముద్రం అలల మీదుగా దూరంగా చూసినా వారికి ఒక్క పడవ కూడా కనిపించటం లేదు. ఆలస్యమైందంటే దానికి 2 అర్థాలు. చేపలు బాగా పడక ఇంకా వేటాడుతూ ఉండొచ్చు, లేదా చేపలు ఎక్కువగా పడి పడవలు ఆ బరువుకు భారంగా నిదా

జారిపోకుండా వాటి మీద వలలను నిండుగా కప్పి వాటి అంచుల్ని పడవలోపలి వైపుకు దోపారు. అందరి ముఖాల్లోనూ ఆనందం తొణికిసలాడుతూ ఉంది. ఆంజనేయులు పడవలో చుక్కల చేపలు, నారాయణ పడవలో తాటాకు చేపలు, పర్వతాలు పడవలో కరవాడు చేపలు, చెంచయ్య పడవలో రొయ్యలు, గోవిందయ్య పడవలో వంజరం చేపలు ఎక్కువగా పడి ఉన్నాయి. ఆ రోజు రెండు పాళాల వారికి పండగే పండగ. చేపల్ని ఇండ్లలో కుప్పల తెప్పలుగా పోసుకున్నారు. పడవల్లో నుంచి చేపల్ని ఇళ్లకు చేరుస్తూ పిల్ల పెద్దకు చీకటి పడేంత వరకు ఇదే పని. వేటాడలేని ముసలివాళ్లు చిన్న చిన్న గిన్నెలు తీసుకురాగా వాళ్లకు కూరకు వండుకోను ఉచితంగా వాటి నిండుగా చేపలు పెట్టారు. ఈ ముసలివాళ్లు అంతా 80 ఏళ్లు దాటిన వారే. పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరుపోగా వాళ్ల పిల్లలకు కూడా పెళ్లిళ్లయి ప్రత్యేక గుడిసెల్లో జీవిస్తున్నారు. ముసలివాళ్లైన ఈ స్త్రీ పురుషులు యువకులైన బెస్తవాళ్లు పట్టిన చేపలు ఉప్పులో ఊరవేసి ఇసుకలో ఎండబెట్టినప్పుడు కాపలాగా ఉంటారు. ఈ ముసలివాళ్లు ఒకరికొకరు అయిన వాళ్లే. వాళ్లకు ఆహారానికి కొదవలేదు. ఎవరు ఎవర్నీ కాదనరు. వాళ్లకు ఆహారానికి చింతలేదు. తమ యవ్వనపు రోజుల్లో చేసిన సాహసోపేతమైన కార్యాలను తలుచుకుంటూ గుడిసెలో ఆనందంగా ఉంటారు ముసలిది ముసలివాడు. మత్స్యకారులను వెతుక్కుంటూ వచ్చినట్లు తమ వలల్లో పడ్డ ఈ చేపలు దొరికే ఉధృతి 4 రోజులపాటు సాగింది. అందరికీ ఆనందం. ఎవడి కొంప చూసినా చేపలతో నిండిపోయి ఉంది. వాటిని ఇసుకతో తోమడం, ఉప్పులో ఊరవేయటం, తరువాత వాటిని ఇసుకలో ఎండపెట్టడం, బయట నుంచి కుక్కలు నక్కలు రాకుండా, ఆకాశంలోని పక్షులు ఎత్తుకుపోకుండా ఇళ్లలోని పిల్లల్ని కాపలా పెట్టడం, ఇలా అందరికీ ఈ పనులతో తీరిక లేకుండా పోయింది.

0: తరువాత సీజను మారిపోయింది. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చేసింది పరిస్థితి. అలసిపోయిన అందరికీ కొంత విశ్రాంతిగా ఉంది. ఈ ఒడిదుడుకులు చేపలు పట్టేవారికి ఎప్పుడూ ఉండేవే. ఆ రోజు పల్లెలో చివరి గుడిసెలో పడుకొని నిద్రపోతున్న సీనయ్యను ఆ రాత్రి చుక్క పడవగానే లేపారు కొడుకులు. నిద్రలో ఉన్న సీనయ్య,
1: ఒరే ఇయాళ నాకేందో పాలు మాలిగ్గా ఉండాదిరా, రాలేనా? మీరెళ్ళండే, నేను బాగా నిద్రపోవాలి ఇయాళ
0: అన్నాడు సీనయ్య. ఎప్పుడు అనని తండ్రి ఇలా అనేసరికి కొంత సానుభూతితో,
1: ఫోన్లే ఇయాళంతా నిద్రపోనిద్దాం, ఈ మధ్యనే కదా అయ్యా ఇంట్లో పుట్టెడు చేపలు తెచ్చా పోశాడు
0: అనుకుని ముగ్గురు కొడుకులు తమ పడవ దగ్గరకు చేరుకున్నారు.
1: నా పిల్లోళ్ళ సొరసేపల్లంటోళ్ళ, దేనికి వెనక్కి దగ్గర
0: గర్వంగా అనుకున్నాడు సీనయ్య.
1: ఏమయ్యా నువ్వు ఏటకి ఎందుకు ఎగనాం పెట్టినావో నాకు తెలుసు, రంగమ్మ కాడ టెంకాయ కళ్ళు తాగి ఊరేగడానికే కదా
0: అంది మంగమ్మ.
1: కాదే నీ మీదొట్ట ఒళ్ళంతా సలపరంగా ఉంటే పాలు మాలి ఉండిపోయానే, దానింటికెళ్ళి తాగడానికే నాకేం కర్మ చెప్ప. మన టెంకాయ చెట్లకు కట్టిన కుండల నిండా కళ్ళు ఊరే ఉండాయి కదా
0: అన్నాడు సీనయ్య.
1: ఒట్లకేంగానే ఇంకా మనమా టెంకాయ చెట్ల కళ్ళు ఉంచామా ఏందే, ఎప్పుడో తాగేసుండవు. నేనా ఇప్పుడే చెప్తుండా, నేనా రూపాయి ఇయ్యను బయటోళ్ళెళ్ళకెళ్ళే తాగడానికే
0: అంది మంగమ్మ.
1: నువ్వా డబ్బులిస్తేనే తాగుతానే, నువ్వే చెబుతుంటావు కదా బెస్తవాళ్లకో టెంకాయ కళ్ళు ఒంటికి శానా మంచిదనే, ఏడి తగ్గిస్తుందనే. అందుకే మన కాడ లేకపోతే రంగమ్మకు రూపాయి ఇచ్చే ఒక ముంతకల్లు తాగుతానే, బాగా నిద్రపోతే మాపటేళ్లకు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయే, రాత్రికే బాగా విశ్రాంతి తీసుకునే రేపు ఏకమునే చేపలాటికెళ్తానే
0: అన్నాడు సీనయ్య.
1: నువ్వా ఇయ్యాల తాగడానికే ఈలేదు, చేతికి రూపాయి కూడా ఇయ్యను, మాటంటే మాటే నేను. నీ మాటినే నీకు లొంగే, ఈరోజు రూపాయి ఇస్తే రేపు 2 రూపాయలు అడుగుతావు. పెళ్లికెదిగిన పెళ్ళుండాది, పెళ్లి చేయాల్సిన కొడుకులుండారు, డబ్బుల వృధాగా ఖర్చు పెట్టడం నాకిష్టంలే
0: అంటూ మంగమ్మ ఎండుసేపల బుట్ట నెత్తిన పెట్టుకుని ఆ వేకువున బయలుదేరి వెళ్ళిపోయింది.
1: ఏ ఆటాడినా నువ్వు డబ్బులిస్తేనే కదే
0: అని మౌనంగా ఉండిపోయాడు సీనయ్య. తాటాకు చూరుల్లో పెళ్ళాం దాచిన డబ్బులు వెతకాలనుకున్నాడు.

0: కానీ అంతలోనే భయపడిపోయాడు.
1: దానికే లెక్క తగ్గిందంటే, నా గొంతు కొరిక రకతం తాగద్ది, ఎండబడే రంగం ఇంటికెళ్ళా దాని కాళ్ళు పట్టుకునైనా సరే ముందకళ్ళు తాగాల అనుకున్నాడు సీనయ్య.
0: బెస్తవాళ్లు తమ ఇంటి చుట్టూ ఉన్న టెంకాయ చెట్లలో తమ కోసం ఆకుల మొదట్లో మోములకు కత్తితో కోసి సున్నం పెట్టి కళ్ళుకుండలు కడతారు. అవి తమ కుటుంబ సభ్యుల కోసమే. చేపలు వేటాడి వచ్చి అలసి సొలసిన వాళ్లు ఆ సాయంత్రం కళ్ళు తాగి తేరుకుంటారు. కొందరు ఓపికున్న యువకులు అశేషంగా తమ పల్లె చుట్టూ పెరిగిన ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన టెంకాయ చెట్లకు కూడా కళ్ళు గీసి తాగినంత తాగి మిగతాది రంగమ్మకు అమ్ముకుంటారు. రంగమ్మ ముంత అర్ధరూపాయి లెక్కన వాళ్ల దగ్గర కొంటుంది, రూపాయి లెక్కన బయట వాళ్లకు అమ్ముకుంటుంది. సాధారణంగా బెస్తల కుటుంబాలలో సముద్రంలో వేటాడి చేపలు తేవటం మగవాళ్ల పని. ఆ చేపల్ని ఉప్పులో ఊరేసి ఎండబెట్టి ఆ ఎండు చేపల్ని అమ్మి వచ్చిన డబ్బును జాగ్రత్త పరిచి కుటుంబాన్ని నడపడం ఆడవాళ్ల పని. పెళ్ళాం మంగమ్మ కాళ్ళు పట్టుకునైనా ఒక ముంత కళ్ళుకు రూపాయి డబ్బు తీసుకుందామనుకున్న సీనయ్య పెళ్ళాం తిట్లకు పిచ్చి పట్టినట్లు దుప్పటి గిరాటేసి లేచి కూర్చున్నాడు.
1: ఓసే, నీ నస భరించే కంటే ఆ సముద్రం మీదనే సావడం మేలు, నేను కూడా ఆ పిల్లలతో ఏటకెళ్తా
0: అంటూ లేచి కూర్చొని గొణుక్కుంటూ దుప్పటిని తలమీదకు లాగి చుట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు సీనయ్య. సీనయ్య వచ్చేసరికి పడవలన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఇక లాభం లేదని కొంత వెనక్కి నడిచి ఇసుక తడి తగలని చోట వెళ్ళకిలా పడుకొని నిద్రపోయాడు.

అలా నిద్రపోయిన సీనయ్యకు మెలకువ వచ్చేసరికి తెలతెలవారుతూ ఉంది. లేచి దుప్పటి కప్పుకొని తీరం వెంట నడవసాగాడు. పరధ్యానంగా అలా నడుస్తున్న సీనయ్యకు కాలికి ఏదో తగిలేసరికి ఆగిపోయాడు. క్రిందికి చూసిన అతనికి కళ్ళు మెరిశాయి. మూరెడు పొడుకున తెల్లగా ఉన్న స్టీలు సీసా ఒకటి అలల ఒరవడికి గట్టుకు కొట్టుకురావడం, మళ్లీ అలలు లోపలికి పోయినప్పుడు వాటితో పాటు నీటిలోకి పోవడం జరుగుతూ ఉంది. మళ్లీ అది అలల వెంట ఒడ్డుకు రాగానే టక్కున సీసాను పట్టుకున్నాడు సీనయ్య. అది మూరెడు పొడుకున్న సీలు వేసిన స్టీలు సీసా. దాన్ని పట్టుకొని రెండు వైపులా తిప్పిచూశాడు. ఎక్కడా మూతి లేదు. రెండు వైపులా సీలు వేయబడి ఉంది. తీయటానికి వీలు కాలేదు. చివరకు పళ్ళు కూడా ఉపయోగించాడు. పళ్ళ నొప్పులు పుట్టాయి కానీ సీలు ఊడిరాలేదు. సీనయ్య ఆనందం అంతా ఇంత కాదు. స్టీమర్లో వెళ్లే తెల్లదొరలు తమ చలి కాచుకోవడానికి రమ్ము వాడతారని విని ఉన్నాడు. ఇది అదే అయ్యుంటుందని అతని ఆనందం. ఈరోజు తన పంట పండింది అనుకున్నాడు సీనయ్య. తీరంలోకి ఏది కొట్టుకొచ్చినా ఎవరు చూసినా ఆ వస్తువును పెదకాపుకు చేర్చాలా, చేర్చలేని వస్తువైతే వెంటనే పెదకాపుకు తెలియచేయాలా. అయితే ఈ మందు సీసా సంగతి పెదకాపుకు చెప్పకూడదనుకున్నాడు సీనయ్య. తనలో తనే, నేనొక్కటే కడుపు నిండా తాగాల, మిగిలితే రేపు కూడా తాగుతా, అంతేగానే ఇంకో మడిసికే తెలియనిచ్చేదిలే అనుకున్నాడు సీనయ్య. తీరం వెంట తిరిగి వస్తున్న సీనయ్య కొద్ది దూరంలో పెదకాపు, అతని వెంట మరో ఇద్దరు మనుషులు రావడం కనిపించింది. ఇదే పెదకాపు కంటపడితే ఇంకేమైనా ఉందా, ఒక్క సుక్క కూడా నాకు దక్కదు అనుకుంటూ సీసాను సంకలో దుప్పటి క్రింద దాచాడు. సీనయ్య నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. ఇంతలో అతన్ని సమీపించిన పెదకాపు, ఏందిరా అట దిగులుగా ఉండావా, ఇయాల సేపలేటకి పోలేదే, ఏం జరుగుండదురా అని పరామర్శించాడు. ఎందుకో నిన్నట్నుంచే ఎడం భుజం నొప్పిగా ఉండాది పెదకాపు అన్నాడు. ముందు ఇక్కడి నుంచి తప్పించుకుంటే చాలు అనుకుంటూ, మా ఇంట్లో యాపనూనుండాది, తీసుకెళ్ళా రాయి తగ్గుతాది అన్నాడు పెదకాపు. మా ఇంట్లో కూడా ఉండాది పెదకాపు, ఇంటికెళ్ళి రాస్తానులే అన్నాడు సీనయ్య ముందుకు నడుస్తూ. మహాసముద్రంలో పయనించే ప్రయాణికుల ఓడలు చాలా విలాసవంతమైనవి. అన్ని సౌకర్యాలు గల మేలైన ఓడలు. ఒక పెద్ద హోటలులాగా ఉంటుంది. లోపల రెస్టారెంట్లు, లాన్లు, ఆడుకునే కోర్టులు, క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్

సినిమా హాళ్లు, బాల్ రూమ్ స్టేజ్లు, బీరు, బ్రాందీ, రమ్ము లాంటి ద్రవాల నిండిన సీసాలు కలిగిన బార్లు ఉంటాయి. డెక్కు మీద కూర్చొని త్రాగుతూ ఉల్లాసంగా ఉన్న సమయంలో మత్తు పానీయాలు నిండిన సీసాలను ప్రయాణికులు సముద్రంలో వేస్తుంటారు. లోపల నీటితో తెరులుతున్న సముద్రం తనలో ఏదీ ఉంచుకోదు, కాబట్టి వీటిని ఏదో ఒక తీరానికి నెట్టివేయడం కద్దు. ఇవన్నీ రామరెడ్డి ఏవో సందర్భంలో చెప్పిన మాటలు సీనయ్యకు గుర్తొచ్చాయి. అంతేగాక సీనయ్యకు రామరెడ్డి చెప్పిన సముద్రంలో మునిగిన టైటానిక్ గురించి కూడా గుర్తొచ్చింది. అది చాలా పెద్ద ఓడని, అందులో సకల సదుపాయాలు ఉన్నాయని, అది సముద్రంలో నీట మునిగి ఉన్న కొండ శిఖరానికి ఢీకొని రెండుగా విరిగిపోయిందని, అది మునిగి అందరూ చనిపోయారని కూడా చెప్పాడు. గాలి కొట్టిన రబ్బరు ట్యూబు పట్టుకొని ఒక్క ఆడమనిషి మాత్రమే బ్రతికి బయటపడిందని, జరిగిన విషయాన్ని అందరికీ చెప్పిందని, దాన్ని ఇంగ్లీషులో టైటానిక్ అనే పేరుతో సినిమా తీశారని, ఆ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయి విజయం సాధించిందని, ఈ షిప్పులో ప్రయాణికులు తమకు కేటాయించబడిన రూముల్లో ఉంటూ మంచి ఆహారం, బ్రాందీ, బీరులు తాగుతూ విలాసవంతంగా జీవించారని, చివరకు కళాకారులు కూడా తమ వాయిద్యాలు వాయిస్తూ విషాద గీతాలు పాడుతూనే సముద్రం పాలయ్యారని కూడా చెప్పాడు. మడుసులా ఎట్టన్నా పోనే, దాంట్లో ఉన్న ఇస్కే, బాందీ, రమ్ము సీసాలో ఇయ్యాళ్ళ దొరికినట్టు నాకు గనక దొరికింటేనా ఎంతకాలం తాగేటోన్నో అనుకుంటూ తెగ బాధపడిపోయాడు సీనయ్య. ఇంటికొచ్చిన సీనయ్య నేరుగా ఎండు చేపలు నిల్వ చేసే తమ చుట్టుగుడిస దగ్గరకు వెళ్ళాడు. దీని సంగతి మధ్యాహ్నం చూద్దాంలే, అప్పుడైతే బయట ఎవ్వరూ తిరగరు అనుకుని గుడిసె తడిక తీసి లోపలికి వెళ్ళి సంకలో ఉన్న సీసాను జాగ్రత్తగా చేపల గుట్టలో దాచాడు. తరువాత బయటకు వచ్చి ఎప్పట్లా గుడిసె తడిక మూశాడు. ఇంటికొచ్చి పళ్ళు తోముకొని కూతురు తాబేలు చిప్ప నిండా గంజికూడిపోయిగా కాల్చిన ఎండు చేపను నంచుకుంటూ కడుపు నిండా తిన్నాడు సీనయ్య. తరువాత నట్టింట్లో చేప పరుచుకుని నిద్రపోయాడు. నిద్రలో ఒకటే కలలు, తనకు దొరికిన రమ్ము సీసా రా రమ్మని పిలుస్తున్నట్లు, తను వెళ్ళి దాని మూత తీసి నోట్లో పోసుకున్నట్లు, దాని రుచికి తను స్వర్గంలోకి వెళ్ళినట్లు, తన చుట్టూ బెస్తవాళ్లంతా చేరి ఒరే ఒరే ఒక్క బొట్టు మా నోట్లో వేయరా, ఒక్కటంటే ఒక్క బొట్టురా అని బ్రతిమాలినట్లు, తను తిరస్కరించినట్టు ఒరే సీనయ్య బయటికి రారా అని పిలుపు వినబడేసరికి మెలకువ వచ్చింది సీనయ్యకు. విసుక్కుంటూ బయటికి వచ్చాడు సీనయ్య. 80 ఏళ్ల సుబ్బరామయ్య తాత సీసా పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఓరే పెదకాపో సేపు సమురో, నీకిచ్చి రమ్మనే పంపుండాడురా అంటూ చేతిలోని సీసా ఇచ్చాడు. లోపలికి పిలిస్తే ఇంకా వదలడని సీసా తీసుకుపోయి ఖాళీ సీసాలో కొంత చమురు పోసుకొని తిరిగి సీసా తెచ్చిచ్చాడు. తాత ఎండలో వస్తుండావు కదా, ఇందా ఈ చేప తీసుకెళ్ళా కాల్చుకొని తినో అంటూ లోపల నుంచి తెచ్చిన ఎండు కరవాడు చేపను సీసాతో పాటు ఇచ్చాడు సీనయ్య. వస్తాంద్రా మనవడా అంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు తాత. అమ్మా మీ అమ్మ ఎండు చేపలు ఏరా బుట్టకెత్తమంది, నేను ఆ పని మీద పోతుండా అంటూ సంగటి చేస్తున్న 10 ఏళ్ల కూతురికి చెప్పి ఎండు చేపల గుడిసెకేసి బయలుదేరాడు సీనయ్య. గుడిసె దగ్గరకు వచ్చి తాడు విప్పి తడిక తీశాడు. లోపల తడిక కూడా వేసుకున్నాడు. అది ఊరికి చివరి గుడిసె కనుక ఆ వైపు జనం తిరగటం లేదు. చేపల గుట్టలోకి చేయి పోనించి బాటిలు బయటకు తీశాడు సీనయ్య. మూలనున్న కత్తి తీసుకుని దాని మూతను కోయసాగాడు. ఎంత కోసినా గీత పడుతుందే తప్ప మూత ఊడి రావటం లేదు. ఇక లాభం లేదని ఇంటికొచ్చి ఇంటి ముందు పచ్చడి నూరుకునే బండను భుజం మీద పెట్టుకుని గుడిసెలోకి తెచ్చాడు. దాని కింద పెట్టి దానికెదురుగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. సీసాను ఒకవైపు రాయి మీద పెట్టి రెండు చేతులతో రుద్దసాగాడు. ఆ రాపిడికి బండ మీద నిప్పులు రేగుతున్నాయి తప్ప మూత ఊడిరాలేదు. దినమ్మ ఇదెక్కడ తప్పించుకుంటాదే, మూతోడగానే సప్పున సీసాను తిరగతిప్పాలా, రమ్ము సుక్క కూడా కింద పడకూడదు అనుకున్నాడు సీనయ్య. ఎంత రుద్దినా ప్రయోజనం కనిపించడం లేదు. రాత్రుళ్ళు భార్య ప్రేమ ఎక్కువైనప్పుడు తనను కవ్వించి అనే మాట గుర్తుకు వచ్చింది. వెంటనే బాటిల్ను ఇంకా గట్టిగా రుద్దుతూ ఎగతాళిగా తొందర పడకు సుందరవదన
అంటూ వెక్కిరించసాగాడు. అప్పుడు జరిగిందా సంఘటన. బ్రహ్మాండమైన శబ్దంతో ఢామ్ అంటూ పేలింది. అతని చేతిలోని సీసా మంటలు రేపుతూ అతని చేతులు రక్తసిక్తం చేసింది. చెవిని రాసుకుంటూ గుడిసె పైకప్పును చీల్చుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అది సృష్టించిన భయంకర శబ్దానికి రొయ్యలపాలెం ఉలిక్కిపడింది. దాంతోపాటు సీనయ్య గుడిసె పైనుంచి మంటలు రేగడంతో జనమంతా అటువైపు పరిగెత్తారు. రక్తసిక్తమైన దేహంతో భయంకరంగా అరుస్తున్న సీనయ్యను అంతా కలిసి గుడిసె బయటకు లాగారు. కేకలు పెట్టి అరుస్తున్న సీనయ్యను కొందరు గుడ్డటోలీలో వేసుకుని సీతమ్మ తోటవైపు పరుగులు పెడితే మరికొందరు గుడిసె మంటల్ని ఆర్పేందుకు ఇసుక చల్లే పనిలో పడ్డారు. రామిరెడ్డి సీనయ్యకు ప్రథమ చికిత్స చేసి తెగిపోయిన చెవిని, గాయాలైన చేతుల్ని డెటాల్ ముంచిన దుదితో శుభ్రంగా తుడిచి తరువాత టించరు వేసి కట్లు కట్టాడు. రెండు రకాలైన యాంటీసెప్టిక్ ఇంజెక్షన్లు కూడా ఇచ్చాడు. సీనయ్య మత్తులో మునిగిపోయాడు. ఇదే చుట్టా బీడీతో జరిగిన మామూలు అగ్ని ప్రమాదం కాదు, ఇదేదో పెద్ద పేలుడు, ఎలా జరిగుండదే? ప్రశ్నించాడు రామిరెడ్డి. ఎవ్వరూ కారణం చెప్పలేకపోయారు. సీనయ్యకు సాయంత్రానికే స్పృహ వస్తుందే, నేనడిగా తెలుసుకుంటాలే. ఇక మీరందరూ మీ ఇళ్ళకెళ్ళండి, మీ ఊరు చుట్టుపక్కల ఎతకండి. ఏదైనా బాంబుకు సంబంధించిన వస్తువు దొరికితే నాకు తెచ్చే చూపించండి అన్నాడు రామిరెడ్డి. సీనయ్య కూతుళ్లను, మరో పాలెం మనిషిని అక్కడ తోడు వదిలి వెళ్ళిపోయారు అందరూ. ఎండు చేపలమ్మి మంచి ఆదాయంతో తిరిగి వస్తున్న మంగమ్మ విషయం తెలిసి ఏడుస్తూ మొగుడు దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. మొగుడు చుట్టూ చేరి ఏడుస్తున్న కూతుర్లను చూసేసరికి ఆమెకు గుండె తరుక్కుపోయింది.

0: సాయంత్రం 4 గంటలకు కళ్ళు తెరిచాడు సీనయ్య. రామిరెడ్డి అడిగిన మీదట ఆయనకు అబద్ధం చెప్పలేకపోయాడు. జరిగిందంతా వివరంగా చెప్పాడు సీనయ్య. ఇంతలో గ్రామంలో నుంచి పెదకాపు వెంట మరో ఇద్దరు వచ్చి తమకు దొరికిన సీసాను చూపించారు. గొట్టంలా ఉన్న దాని లోపల ఖాళీగా ఉంది. పొగ చారికలు కట్టి ఉంది. దానిపైన ఇంగ్లీష్లో వ్రాసి ఉన్నది చదివాడు రామిరెడ్డి.
1: దీనే గనక తాగుంటేనా సీనయ్య మనక దక్కేవాడే కాదు, మాడే మసైపోయిండేవాడు. లేచినేలా శానా బాగుండది
0: అన్నాడు రామిరెడ్డి. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క తీవ్రమైన మండే స్వభావాన్ని గురించి చెబుతూ తరువాత సీనయ్యను అందరూ రొయ్యలపాళెం తీసుకెళ్లారు. ప్రక్కరోజు దురాయి వేసి కాపులందర్నీ సమావేశపరిచిన పెదకాపు, సీనయ్య తనకు దొరికిన వస్తువును పెదకాపుకు అందచేయలేదు కనుక 50 రూపాయలు తప్పు కట్టాలని ఆదేశించాడు.
1: అదేందయ్యా, 500 రూపాయల ఎండు సేపలు కాలిపోతే ఇంకా 50 రూపాయలు తప్పు కట్టాలనా? ఇదెక్కడ్నాయమా
0: అంటూ గోల చేసింది మంగమ్మ.
1: వాడి చేతులు కాలనాయి పెదకాపో, సెవు కూడా పోగొట్టుకుంటాడా, వదిలేయి పెదకాపో
0: అన్నారు పెద్దలంతా. అలా బయటపడ్డాడు సీనయ్య. పెళ్ళాం ఎప్పుడైనా సరసంలో తాను రాముడుపాళెంలో విన్న కొందరు చదువుకునే అమ్మాయిలు మాట్లాడే మాట తొందరపడకు సుందరవదన అని కొంతగా అంటే చెడ్డ కోపమొస్తుంది సీనయ్యకు. రా రమ్మని పిలిచి కవ్వించిన రమ్ము సీసా బాంబు గుర్తుకొచ్చి

0: Hailesu, Hailesu, Hailesu, Hailesa, Hailesu, Hailesu, Hailesu, Hailesa.
1: మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన రమ్ము దొరికింది రమ్మని పిలిచింది కథ విన్నారు. ఇప్పుడు ప్రకటనలు విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: స్టిక్కర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: కార్యక్రమంలో ఇప్పుడొక సినీ గీతం విన్నాం. శశి చిత్రం నుంచి, పాడినవారు సిద్ శ్రీరామ్, రచన చంద్రబోస్,

0: మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. లేత మనసులు ఈ చిత్రం నుంచి.

0: మీరు ఇంతవరకు అలనాటి మధురగీతం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: చదువుతున్నది దుర్గా ఉషారమణి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని తమాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ లో భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన G7 G13 బార్డర్ అవుట్ పోస్టులను ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జెడ్ సెక్యూరిటీ గ్రిడ్ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. రైతులకు విత్తనాల లభ్యత నిర్ధారించడానికి 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తనాల నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2 రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 రైతులు ఐడీలను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్ల బజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్ధారించాల్సిన అవసరంను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడిందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు అత్యున్నత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలియజేశారు.
1: LPG ka production, it also depends on the optimization activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also giving the part of the pool for C3, C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
0: దేశంలో ఇక్కడ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు, డ్రైఅవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ధి నమోదు కాగా మరో 156 జిల్లాలో 30% కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలపై వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యత రాహిత్యంపైన సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ

0: ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్తో పాటు ఈ అంశానికి సంబంధించి దాఖలైన పలు అభ్యర్థనలను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరథేల్తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి స్పందిస్తూ ప్రభుత్వం యువత భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనతో ఉందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారత్ను ఒక సూపర్ పవర్గా, ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవాశే సమృద్ధి ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం, దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ, గ్రామాల్లోని సిఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థల యాప్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో పొగాకు రహిత నిబంధనల అమలును, పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విద్యా సంస్థలు తమకు తాముగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి, నివేదికలు సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పొగాకు రహిత మార్గదర్శకాల అమలును పర్యవేక్షించడం, పొగాకు నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పుణ్యసలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, యువతను పొగాకు, నికోటిన్ వ్యసనాల హానికరమైన ప్రభావాల నుంచి రక్షించడంలో ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిబిఎస్ఈ తన పోస్ట్ రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ను ఇప్పుడు జూన్1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది. దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూసి ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈరోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా, ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరాలని లక్ష్యంగా పెట్టుకోగా, గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ఖరీఫ్ లో మాగాణి మరియు మెట్ట పంటల్లో జీవన ఎరువులు వాడే విధానం, ఈ అంశం గురించి డాక్టర్ ఏజే సువర్ణలత గారితో పరిచయం వింటారు. వినే ముందుగా ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సువర్ణలత గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: మీరు ఇక్కడ గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి?
4: అవునండి.
3: సాయిల్ సైన్స్ విభాగానికి.
4: అవును.
3: ఇక్కడ అమరావతి అనేసరికి మనకి ఇక్కడ జీవన ఎరువుల్ని తయారు చేసే కేంద్రంగా ప్రసిద్ధి చెందింది కదండి?
4: అవునండి.
3: అనేక రకాల జీవన ఎరువుల్ని ఇక్కడ పరిశోధనలు చేసి వాటిని విడుదల చేస్తూ ఉంటారు కదా? ఇప్పుడు మన వ్యవసాయ రంగంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రసాయన ఎరువులతో పాటుగా సేంద్రీయ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, అలాగే జీవన ఎరువులు కూడా వాడమని చెప్తూ ఉన్నారు కదండి? ఈ జీవన ఎరువుల యొక్క ప్రాముఖ్యత అనేది ఈ మధ్య కాలంలో చాలా బాగా పెరిగింది.
4: అవునండి.
3: అసలు మన వ్యవసాయ రంగంలో ఈ జీవన ఎరువుల యొక్క ప్రాధాన్యత ఏంటంటారు?
4: జీవన ఎరువులు ముఖ్యంగా భూమిలో ఉండే సూక్ష్మజీవులు అండి. ఇవి మొక్క యొక్క వేర్ల దగ్గర ఉండి పనిచేసి అవి మొక్కకు కావలసిన పోషకాలని అందించడంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఎంతో కాలం నుంచి భూమిలో ఉన్నప్పటికీ గత 30-40 సంవత్సరాల్లో జరిగిన వ్యవసాయంలో జరిగిన మార్పుల వలన, అనగా సేంద్రియ పద్ధతి నుంచి పూర్తిగా రసాయనిక పద్ధతుల్లోనికి వ్యవసాయం మారిపోవటం వల్ల ఈ సూక్ష్మజీవుల మీద ఈ రసాయనాల ప్రభావం అధికమవటం వల్ల వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ఈ సూక్ష్మజీవులు జరిపే చర్యలో మార్పులు రావటం వల్ల ఈ యొక్క మొక్కలు ఆరోగ్యాన్ని, భూమి ఆరోగ్యాన్ని కోల్పోవడం వల్ల ఈ మరలా ఎలా ఈ విధంగా భూమి ఆరోగ్యాన్ని పెంచడం కోసం లేకపోతే సేంద్రీయ పద్ధతుల్లోకి రసాయన ఎరువులను తగ్గించుకుంటూ ఏ విధంగా భూమి ఆరోగ్యాన్ని పెంచాలి అని ఇప్పుడు అందరికీ ఒక అవగాహన కలగటం వల్ల మరలా రైతులందరూ కూడా జీవన ఎరువులు వాడకానికి మొగ్గు చూపుతున్నారు.
3: అంటే ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు ఈ భూమి ఆరోగ్యం బాగు చేయడం కోసం.
4: అవునండి.
3: మరి ఈ జీవన ఎరువులు అంటే ఎన్ని రకాలు ఉన్నాయండి?
4: జీవన ఎరువుల్లో ముఖ్యంగా 3 రకాల జీవన ఎరువులు, నత్రజనికి సంబంధించినవి, భాస్వరం మరియు పొటాషి సంబంధించిన జీవన ఎరువులు అండి. ఈ నత్రజనికి సంబంధించినవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి అపరాలకి సపరేట్ గా పప్పు ధాన్యాల వరకు రైజోబియం కల్చర్ చాలా మంది రైతులకు అందరికీ తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అజోస్పైరిలం, అజిటోబాక్టర్, ఈ 2 వాడతాం.
3: అంటే మామూలు పంటలకైతే అజోస్పైరిలం గానీ
4: అజిటోబాక్టర్ గానీ. ఈ అజోస్పైరిలం, అజిటోబాక్టర్ లో మళ్ళా కూరగాయ పంటలకి ఎక్కడైతే ఎక్కువగా సేంద్రియ కార్బన్ భూమిలో ఉంటుందో అక్కడ అజోటోబాక్టర్ బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా సేంద్రీయ కర్బనం లేని చోట్ల కూడా అన్ని పంటలకు కూడా అజోస్పైరిలం వాడుకోవచ్చు.
3: అంటే సేంద్రీయ కర్బనాన్ని బట్టి నత్రజని ఎరువులను కూడా వాడుకోవాల్సిన
4: అవసరం ఉంది. 2వ రకానికి వచ్చేటప్పటికి బాసరానికి సంబంధించిన జీవన ఎరువులు అండి. ఇందులో బాసరాన్ని కరిగించే జీవన ఎరువుల్లో ఫాస్ఫో బ్యాక్టీరియా, 2వ రకం ఫాస్ఫో ఫంగై. ఈ ఫాస్ఫో ఫంగైలో ముఖ్యంగా చెప్పుకోదగింది వ్యామ్ అంటారు, మైకోరైజా. మైకోరైజానే వ్యామ్ అని పిలుస్తాం, అంటే వెసిక్యులర్ ఆర్బాస్కులర్ మైకోరైజా అనమాట. ఈ 2 బాసరానికి సంబంధించిన జీవన ఎరువులు. అదేవిధంగా 3వది పొటాష్ మొబిలైజర్స్, పొటాష్ని కదిలించి భూమిలో మొక్కకు అందించే జీవన ఎరువు. ఈ 3 రకాలండి.
3: అంటే ప్రధాన పోషకాలన్నీ కూడా ఈ జీవన ఎరువుల రూపంలో కూడా రైతులకు అందుబాటులోనే ఉన్నాయి.
4: ఉన్నాయండి. ఈ జీవన ఎరువులు 2 రకాలుగా ఉన్నాయి, పొడి రూపంలో ఉన్నాయి, ద్రవ రూపంలో ఉన్నాయండి. ఎక్కువగా రైతులు ఈ మధ్య కాలంలో పొడి రూపం నుంచి కాకుండా ద్రవ రూపంలో వాటిని వాడే విధానం కూడా సులభంగా ఉండటం, అదేవిధంగా వాటి యొక్క కాల పరిమితి సంవత్సరం కాలం నిల్వ ఉంచుకోగలిగిన సామర్థ్యం ఉండటం, వాటి యొక్క పని సామర్థ్యం కూడా ఎక్కువగా ఉండటం బట్టి ద్రవరూప జీవన ఎరువులు వాడటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ అజోస్పైర్లో మెజిటోబాక్టర్, పిఎస్బి, రైజోబియం అనేవి ద్రవ రూపంలో ఉన్నాయి. పొడి రూపంలో కూడా అమరావతి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి తయారు చేయబడుతున్నాయి,
3: రైతులకు అందుబాటులో
4: అందుబాటులో ఉన్నాయండి.
3: ఇప్పుడు ఒక్కొక్క జీవన ఎరువు గురించి చెప్తారు.
4: మొత్తంగా మనం రైజోబియం అంటే మెట్ట పంటలో కానీ మనం ఎక్కువగా అపరాల్లో మనం రైజోబియం వాడుకుంటాము. ఈ చిక్కుడు, శనగ, వేరుశనగ కంది, మినుము, పెసర ఇలాంటి అన్నిటికి కూడా మనం వేరుకి అంటే విత్తనానికే మనము రైజోబియం కల్చర్ని పట్టించినట్లయితే మొక్క మొలకెత్తేటప్పుడే వేరుకి అవి రైజోబియం వేరు బుడిపెల్లోకి వెళ్ళిపోవడం వల్ల మొక్క మొలకెత్తిన ఒక 20-21 రోజుల్లో అది బుడిపెలు తయారయ్యి మొక్క గాలిలో నుంచి నత్రజనిని తీసుకొని బాగా మొక్క ఆరోగ్యంగా బలంగా కావాల్సిన నత్రజని మొక్కకు అందిస్తుంది కాబట్టి అది బాగా పనిచేస్తుంది అండి. ఈ రైజోబియం కల్చర్ని ముఖ్యంగా విత్తనానికే పట్టించుకోవాలి. అదే మనం ఒకవేళ విత్తనానికి పట్టించడం మిస్ అయినట్లయితే, విత్తనాన్ని విత్తేసుకున్నట్లయితే భూమి మీద కూడా జల్లుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఇంకా ఒక విత్తనానికి పట్టించేదానికంటే 10 రెట్లు ఎక్కువగా మనము ఆ కల్చర్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మనకి ఎంతో ఖర్చు పెరుగుతుంది. అదేవిధంగా మనకి అపరాల్లో మనం రైజోబియం కల్చర్ని 1 కిలో విత్తనానికి 20 గ్రాములు పొడి రూపంలో ఉన్న రైజోబియం కల్చర్ని పట్టించినట్లయితే సరిపోతుంది. అదే లిక్విడ్ ద్రవ రూపంలో ఉన్న రైజోబియం కల్చర్ని అయితే 1 కిలో విత్తనానికి 10 ml వాడుకుంటే సరిపోతుంది అన్నమాట.
3: అన్ని పప్పు ధాన్యాల పంటలకి కూడా ఈ రైజోబియం ఒకే రకంగా ఉంటుందండి? దీనిలో కూడా రకాలు ఉంటాయా?
4: ఇదివరకు మనం వేరువేరుగా అంటే కందికి, మినుము, పెసర వేరువేరుగా రైజోబియం కల్చర్ తయారు చేసాం, కానీ ఇప్పుడు అన్నిటికీ కలిపే మనం సప్లై చేస్తున్నామండి వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి నుంచి. కాబట్టి మన దగ్గర ఉన్న రైజోబియం అన్ని కూడా అన్ని పప్పు ధాన్యాలు అన్నిటికీ కూడా ఉపయోగించుకోవచ్చు. 500 ml అంటే 500 ml రైజోబియం కల్చర్ తీసుకుంటే మనకి 1 క్వింటా విత్తనానికి మనకి 50 నుంచి 100 కిలోల విత్తనం వరకు వాడుకోవచ్చు. అంటే చిన్నగా ఉన్న విత్తనం మినుము, పెసర లాంటి విత్తనానికైతే 100 కిలోల విత్తనానికి సరిపోతుంది. వేరుశనగ, సోయాబీన్ అలాంటి లావుగా పెద్ద విత్తనానికి 50 కిలోల విత్తనం వరకు మనకి 500 ml బాటిల్ సరిపోతుంది అన్నమాట. రెండోది ఏంటంటే మెట్ట పంటల్లో ఇంకా ఏవేవి మనకి పత్తి, మిరప, కూరగాయ మొక్కలు వీటన్నిటిలో కూడా మనం అజోస్పైర్లు, మెజిటోబాక్టర్ రెండు ఏదైనా వాడుకోవచ్చు అని చెప్పాము. పత్తి, మిరప వీటిల్లో అజోస్పైర్లం ఎక్కువగా సేంద్రీయ కార్బన్ మట్టి సాయిల్లో ఉండదు, భూమిలో ఉండదు కాబట్టి అజోస్పైర్లం మనము 1 కిలోల చొప్పున లేకపోతే ద్రవ రూపంలో 500 ml ఎకరానికి వాడుకున్నట్లయితే దీన్ని కూడా మనం పశువుల ఎరువులో కలిపి 200 కిలోల పశువుల ఎరువులో కలిపి మనం కొంతమంది రైతులు ఇప్పుడు జీవామృతం అందులో కూడా ఎక్కువ రోజులు ఉంచి వృద్ధి చేస్తున్నాం అంటారు, కానీ దానివల్ల 1-2 రోజులు మాత్రమే ఉంచమని మేము చెప్తున్నామండి. అంతకంటే ఎక్కువ ఉంటే దాని పాపులేషన్ తగ్గిపోవటానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వెంటనే అది వేరు దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా వెంటనే మనం భూమిలో పడేటట్టు చూసుకున్నట్లయితే అది బాగా పనిచేస్తుంది. ఈ అజోస్పైర్లం కానీ అజిటోబాక్టర్ కానీ మనం భూమిలో వేసినప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. అదేవిధంగా 48 గంటలు అంటే 2 రోజుల పాటు ఏది రసాయనాలు అంటే ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, కలుపు మందులు కానీ ఏది ఉపయోగించుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా వేర్ల దగ్గరికి వెళ్ళి మంచిగా అది స్థిరపడటానికి కూడా అవకాశం లభిస్తుంది.
3: అంటే ఇవి వేసిన తర్వాత 2 రోజుల వరకు కూడా రసాయన మందులు ఏవి పిచికారీ
4: చేయాలి? అవునండి. రెండో రకం బాసరానికి సంబంధించిన జీవన ఎరువులు. బాసరానికి సంబంధించిన జీవన ఎరువులో పిఎస్బి, ఫాస్ఫో బ్యాక్టీరియా, ఇది ముఖ్యమైనదండి. ఏంటంటే భూమిలో బాస్వరం మనం వేసిన ఎరువుల్లో అది భూమి యొక్క క్షార గుణాన్ని లేదా ఆమ్ల గుణాన్ని బట్టి అది వివిధ రకాలుగా అది గడ్డగట్టుకొని పోయే పరిస్థితి కరగని రూపంలోకి, లభ్యం కాని రూపంలోకి మారిపోతుంది. ఈ లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా కరిగించటం వల్ల మొక్కకి తగినంత భాస్వరం అందుతుంది అన్నమాట. ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా కూడా అజోస్పైర్లో మెజిటోబాక్టర్ లాగానే 1 కిలోలు వాడుకోవాలి. ద్రవ రూపంలోది 500 ml ఎకరానికి వాడుకున్నట్లయితే 200 కిలోల పశువుల ఎరువులో కలిపి మనం వెదజల్లాలి. ఈ యొక్క ఫాస్ఫో బ్యాక్టీరియా మొక్కకి కావాల్సిన హార్మోన్లు అందించడం, భాస్వరాన్ని కరిగించడంతో పాటు మొక్కకు కావాల్సిన హార్మోన్లు విటమిన్లు అందిస్తుంది. అందువల్ల మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, దృఢంగా ఉండి చీడపీడలను తట్టుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుందండి. ఇంకా మూడో రకం భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువులో ముఖ్యమైనది వ్యామ్ అన్నమాట. ఇది పొడి రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వ్యామ్ అనేది ఏంటంటే ఒక బూజు శిలీంద్ర జాతికి చెందిన జీవన ఎరువు అన్నమాట. ఈ బూజు మొక్క వేర్లతో పాటు అదనపు వేర్లాగా ఉండి ఇంకా భూమిలో ఎక్కువగా చొచ్చుకొని పోయి ఆ ఎక్కువ ప్రదేశంలో నుంచి ఉన్న పోషకాలని కూడా మొక్కకి అందించటం వల్ల మొక్క చాలా బాగా బలంగా పెరుగుతుంది. ఇంకా ఇది వ్యామ్ అనేది మొక్కకి భాస్వరంతో పాటు జింకు, ఐరన్, మ్యాంగనీసు, మెగ్నీషియం ఇలాంటి పోషకాలను కూడా,
3: సూక్ష్మ
4: పోషకాలు కూడా అందులో అందుబాటులోకి తీసుకొస్తుంది. అదేవిధంగా ఒకవేళ పంట బెట్టకు వచ్చినప్పుడు ఒక 15 రోజులు వర్షం లేకపోతే తడి తేమ లేకపోతే బెట్ట కూడా తట్టుకునేటట్టు ఈ వ్యాము ఉపయోగపడుతుంది. భూమిలో ఉన్న నెమటోడ్ల బారి నులి పురుగుల నుంచి కూడా మొక్కకి రక్షణ కల్పిస్తుంది. ఇది వ్యామ్ గురించి అండి. ఈ మన మెట్ట పంటల్లో కానీ మాగాణి పంటల్లో కానీ మనం అజోస్పైర్లం, పిఎస్బి, వ్యామ్, పొటాష్ బ్యాక్టీరియాని మొత్తాన్ని కలుపుకొని మనం ఒకసారి మనం ఆఖరి దుక్కిలో వెదజల్లుకోవాలి. లేకపోతే మనం లిక్విడ్ రూపంలో ఉన్న, ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు అయితే మనం ఎకరానికి మోతాదు 500 ml అజోస్పైర్లం, 500 ml పిఎస్బి, 5 కిలోలు వ్యామ్, 2 కిలోలు పొటాష్ బ్యాక్టీరియాని మనం కలిపేసేసి మొత్తం పశువుల ఎరువులో ఒక ఎకరానికి ఎదజల్లుకోవాలన్నమాట. మూడో రకం పొటాష్ బ్యాక్టీరియా అండి. ఇది గత సంవత్సరం నుంచే అమరావతి వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులోకి తీసుకొని వచ్చి రావటం జరిగింది. ఈ పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఏదైతే ప్రోటరా ఆరెన్షియా అనే స్పీషీస్ ఉందో అది బాగా చక్కగా మొక్కలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, అదేవిధంగా భూమిలో ఉన్న పొటాషియంను కూడా మొక్కకి అందించడానికి ఉపయోగపడుతుంది. ఇది గత సంవత్సరమే మనం విడుదల చేయటం వల్ల ఇది ఇంకా పొడి రూపంలోనే లభ్యమవుతుందండి. ఇంకా ద్రవ రూపంగా రావడానికి ఇంకొద్దిగా 1-2 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ జీవన ఎరువులన్నీ కూడా పండ్ల తోటల్లో లేకపోతే కూరగాయ మొక్కల్లో అయితే మనం ఎక్కువగా వాటి యొక్క ప్రభావాన్ని మనం మంచిగా
3: తొందరగా
4: గమనించవచ్చు. ఒకసారి మనం జీవన ఎరువులు వాడినట్లయితే పండ్ల తోటల్లో ఎక్కడైతే వేరు వ్యవస్థ సజీవంగా ఉంటుందో, అంటే ఎండాకాలం మనం పంట మొత్తం తీసేయకుండా ఉన్న పరిస్థితులు ఉంటాయో, ఒక్కసారి వేసిన తర్వాత మనం 10-20 సంవత్సరాల వరకు మరలా రెండోసారి వేయవలసిన అవసరం లేదు. కానీ ఏ అయితే మరి 10 సంవత్సరం మనం పంటలు వేసుకుంటామో పొలాల్లో, అంటే మనం ఒకసారి ఖరీఫ్లో వేస్తే మనం ఆ సంవత్సరానికి ఖరీఫ్ రబీ రెండు సీజన్లకు కూడా ఈ జీవన ఎరువులు ఉపయోగపడతాయండి. అంటే ఒక సంవత్సరానికి ఒకసారి ఉపయోగిస్తే వాడుకుంటే సరిపోతుంది. అదే పండ్ల తోటలో అయితే ఒక్కసారి మనం వేసినట్లయితే జీవన ఎరువులు ఒక 10-20 సంవత్సరాలు ఆ కాల పరిమితి అంతా కూడా మళ్ళా వేయకుండా వాటంతటా అవి వృద్ధి చెందుతాయి కాబట్టి సరిపోతుంది.
3: తర్వాత ఇప్పుడు మనకి ప్రధానమైన ఆహార పంట వరి కదండి, ఈ వరిలో ఈ జీవన ఎరువులు ఎలా వాడుకుంటాం?
4: వరిలో ముఖ్యంగా మనం 3 రకాల జీవన ఎరువులు వాడతామండి. అజోస్పైరలం, పిఎస్బి, వ్యామ్, ఈ 3 కూడా వరిలో మనకి ముఖ్యమైన జీవన ఎరువులు అండి. ఈ అజోస్పైరలం వరిలో మనం ఆఖరి దుక్కిలో, లేకపోతే ఈ మధ్య వరిని డైరెక్ట్గా ఎద పద్ధతిలో కూడా వరి సాగు చేస్తున్నారు, దానిలో అయినా కానీ మనం, లేకపోతే వరి మొలిసిన తర్వాత అయినా 10-15 రోజుల లోపు మనం అజోస్పైర్లం, పిఎస్బి, వ్యామ్ అవి వేసుకోవచ్చు. అలా కాకుండా నారుమడిలో వరిని పెంచే రైతులైతే ఈ 3 రకం వ్యామ్ అనేది, మైకోరైజా అనేదాన్ని నారుమడిలోనే మనం వాడుకున్నట్లయితే, అంటే మనం ఎకరానికి వాడే నారుమడిలో మనం 1 కిలో వ్యామ్ అయితే సరిపోతుంది. అదే మనం పంట పొలంలో వాడుకోవాలంటే అధికంగా అంటే 5 కిలోల వరకు మనకి అవసరం అవుతుంది అన్నమాట. కాబట్టి మనం అజోస్పైర్లం, పిఎస్బి, వ్యామ్ అనే 3 రకాలను కూడా వరి పంటల్లో మనం ఉపయోగించుకున్నట్లయితే, వ్యామ్ని నారుమడిలోనే వేసుకొని ప్రధాన పొలంలో అజోస్పైర్లం, పిఎస్బి మనం ఉపయోగించుకున్నట్లయితే చాలా బాగా వరి దిగుబడి 10-15% పెరుగుతుంది. అదేవిధంగా మనం వాడే రసాయన ఎరువులు వాటిలో మనం 25% నుంచి 30% వరకు తగ్గించుకొని వాడినట్లయితే ఈ సూక్ష్మజీవులు ఈ జీవన ఎరువులు ఇంకా బాగా పనిచేయటం వల్ల మనం అదే అంతకంటే ఎక్కువ దిగుబడి మనం పొందుకోవచ్చు అండి దీనివల్ల. కాబట్టి మనం వాడే రసాయన ఎరువులు మోతాదు కూడా కొద్దిగా తగ్గించుకొని వాడుకోవాలి.
3: ఇప్పుడు వరిలో మీరు నారుమడిలో కనుక ఈ వ్యామ వేసుకున్నట్టయితే ప్రధాన పొలంలో వేసుకోకర్లేదండి?
4: ఇంకా వరి పొలంలో నారుమడిలో వ్యామ వేసుకున్నట్లయితే ప్రధాన పంటలో ఇంకా వ్యామ్ అవసరం ఉండదండి, ఎందుకంటే అది వేరులో నుంచి మొక్కలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకని మన ప్రధాన పొలంలో వ్యామ్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
3: ఇంకా మనకి ఇక్కడ ఈ జిల్లాలో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రధాన వాణిజ్య పంటలు పత్తి మిరప కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటాం కదండి, మరి ఈ పత్తిలో మిరపలో మనం ఈ జీవన ఎరువులు ఎలా వాడుకోవాలి?
4: పత్తి మిరపలో ఎక్కువగా మనం మొట్టమొదటి అనగా విత్తనం మొలకెత్తిన మొదటి 10-15 రోజుల్లోనే మనం ఈ జీవన ఎరువులు వాడుకోవాలండి. చాలా మంది రైతులు తెలియక లేకపోతే వివిధ కారణాల వల్ల వాటిని ఆలస్యం చేసి 2 నెలలు 3 నెలల తర్వాత ఉపయోగించటం వల్ల మన ప్రయాస శ్రమ అంతా వృధా అయిపోతుంది. దానివల్ల వచ్చే లాభం కూడా మనం 100% కూడా ఉపయోగించుకోలేము. కాబట్టి మొట్టమొదటి 1 ఎకరానికి అజోస్పైర్లం 2 కిలోలు, పిఎస్బి 2 కిలోలు, వ్యామ్ 5 కిలోలు, పొటాష్ బ్యాక్టీరియా 2 కిలోలు మొత్తాన్ని కలిపి ఈ పశువులేరు 200 కిలోలు పశువులేరు అందుబాటులో లేనట్లయితే వానపాముల ఎరువులు ఇలాంటివి మనకి అందుబాటులో ఏవైతే ఉంటాయో వాటిలో మనం కలుపుకొని మనం 1 ఎకరానికి ఉపయోగించుకోవాలి. ద్రవ రూపంలో ఉన్న ఎరువులైతే అజోస్పైర్లం 500 ml, పిఎస్బి 500 ml, వ్యామ్ 5 కిలోలు, పొటాష్ బ్యాక్టీరియా 2 కిలోలు మొత్తం కలుపుకొని మనం 1 ఎకరానికి పత్తి మిరప పంటల్లో వాడుకోవాలి.
3: అంటే ఈ 2 పంటలకి కూడా మోతాదు అనేది ఒకే రకంగా
4: ఉందండి.
3: ఆ తర్వాత మనకి ఇక్కడ చెరుకు పంట కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కదండి కృష్ణా జిల్లాలో,
4: అవునండి.
3: మరి ఈ చెరుకు పంటలో ఈ జీవన ఎరువులు ఎలా వాడుకోవాలి?
4: చెరుకు పంటలో ఏంటంటే మరి ముచ్చెలు ఆ చెరుకు నాటేటప్పుడు మనం అజోస్పైర్లం లిక్విడ్ లో మనం ఆ ముచ్చెల్ని 10 నిమిషాలు నానబెట్టి మనం డైరెక్ట్ గా పొలంలో ఇంకా అజోస్పైర్లం వాడకుండా వేసుకోవచ్చు అండి.
3: విత్తన శుద్ధిలాగా
4: మనం ముచ్చెల్ని అజోస్పైర్లం లిక్విడ్ లో ఉంచినట్లయితే అవి ఆ ముచ్చెలకు పట్టుకొని మనం చెరుకు మొలకెత్తినప్పుడు దాంతో పాటు మొక్కలోకి కూడా వేరు చుట్టూ కూడా అవి డెవలప్ అవుతాయి అన్నమాట. మిగిలిన 2 రకాలు అంటే పిఎస్బి వ్యామ్ ఆ 2 కూడా మనం ప్రధాన పొలంలో ఉపయోగించుకొని దానివల్ల మంచి దిగుబడి మనం పొందుకోవచ్చు.
3: అలాగే ఇప్పుడు కూరగాయ పంటలు అన్నారు కదండి, ఈ కూరగాయ పంటల్లో మనం ఈ జీవన ఎరువులు ఎలా వాడుకోవాలి? ఏమైనా పంటకి తేడా ఉంటుందా లేకపోతే అన్ని పంటలకి ఒకే రకంగా వాడుకోవచ్చు?
4: ప్రధాన పోషకాలు అన్ని పంటలకి ఒకటే కాబట్టి కూరగాయ పంటల్లో ఏంటంటే మనం రైజోబియం లాంటివి వాడము అన్నమాట. కొంతమంది రైతులు తెలియక రైజోబియం కూడా కూరగాయ పంటలో వాడేయటం వల్ల దానివల్ల ఏమి ప్రయోజనం ఉండదు
3: అన్నమాట.
4: నష్టమే ఉండదు కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. రైజోబియం స్థానంలో కూరగాయ పంటలో అజిటోబాక్టర్ బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎదురు తిరిగి కూరగాయ పంటలు పండించే రైతులు ఎక్కువగా సేంద్రీయ కార్బన్ ఉండేటట్టు చూసుకుంటారు కాబట్టి పొలంలో అజిటోబాక్టర్ 2 కిలోలు పొడి రూపంలో, పిఎస్బి 2 కిలోలు, వ్యామ్ 5 కిలోలు, పొటాష్ బ్యాక్టీరియా 2 కిలోలు. అదేవిధంగా అది కాకుండా లిక్విడ్ ద్రవ రూపంలో వాడుకోవాలంటే 500 ml అజిటో బ్యాక్టర్, 500 ml పిఎస్బి, వ్యామ్ 5 కిలోలు, పొటాష్ బ్యాక్టీరియా 2 కిలోలు. ఇవే 4 రకాల జీవన ఎరువులు మనం వాడుకుంటే మంచిగా దిగుబడులు వస్తాయండి.
3: ఇంకా పళ్ళ తోటల విషయానికి వస్తే పళ్ళ తోటల్లో కూడా ఏమైనా మోతాదుల్లో తేడా ఉంటుందంటారా?
4: పండ్ల తోటల్లో చెప్పాం కదండి వేరు వ్యవస్థ, ఎక్కడైతే సజీవంగా ఉంటుందో అక్కడ మన బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి కాబట్టి ఇదే మోతాదులో మనం అంటే ఒక మొక్క చొప్పున మనం లెక్కగట్టి వేయాలంటే 1 మొక్కకి 20 గ్రాముల చొప్పున అజోస్పైర్లం, లేకపోతే ద్రవ రూపంలో ఉన్నట్టయితే 5-10 ml అజోస్పైర్లం, పిఎస్బి కూడా 20 గ్రాములు పొడి రూపంలో, లేకపోతే ద్రవ రూపంలో 5-10 ml చొప్పున మనం 500 మొక్కలు ఉంటే దాన్ని బట్టి మనం లెక్కగట్టుకొని ఎకరానికి వాడుకోవచ్చు అండి. ఈ విధంగా మనం పండ్ల తోటల్లో వ్యామ్ అనేది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ వ్యామ్ అనేది పండ్ల తోటలకి ముఖ్యంగా మంచిగా భాస్వరం అందించడంతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా అందించడం వల్ల నులిపురుగుల బెడద కూడా తగ్గించడం వల్ల ఈ కొన్ని మొక్కలు చనిపోకుండా మంచిగా ఉండటానికి కూడా బాగా పనిచేస్తుంది.
3: మరి ఈ జీవన ఎరువుల్ని లేత తోటలకి ఒక రకంగా, ముదురు తోటలకి ఒక రకంగా వాడుకోవాలండి లేకపోతే అన్ని తోటలకి ఒకే రకంగా వాడుకోవచ్చు?
4: లేత తోటలు అప్పుడు మనం ఒకసారి వేసినట్లయితే అది మొక్క పెరిగినంత కాలం దానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ

0: మనం వాడుకోవచ్చు. కొబ్బరిలో కూడా ఇదే మోతాదు, అంటే ఎకరానికి 2 కిలోలు, లేకపోతే ఒక మొక్కకి మనం లెక్క కట్టినట్టయితే 20 గ్రాములు అజోస్పైర్లం, 20 గ్రాములు పిఎస్బి, 40 గ్రాములు వ్యాము, 20 గ్రాములు పొటాష్ బ్యాక్టీరియా వాడుకోవాలండి. అదే లిక్విడ్కి వచ్చేటప్పటికి 10 ml అజోస్పైర్లం, 10 ml పిఎస్బి, 40 గ్రాములు వ్యాము, 20 గ్రాములు పొటాష్ బ్యాక్టీరియా, ఇవన్నీ కలుపుకొని మనం మొక్క దగ్గర ఆ పాదులో పడేటట్టు మనం చూసుకున్నట్లయితే, తేమ ఉండేటట్టు అయితే అది బాగా పనిచేస్తుంది.
1: ఇప్పుడు ఒక పంటలు ఇంకొక పంట అంతర పంటలుగా వేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు దేనికి సిఫారసు చేసింది
0: దానికి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి పండ్ల తోటల మధ్యలో మనం ఏదన్నా కూరగాయలు లేకపోతే అపరాలు కూడా పెట్టుకుంటాము, అలాంటప్పుడు మనం అపరాలకు మటుకు రైజోబియం కల్చర్ పట్టించుకొని మిగిలిన పిఎస్బి ఈ అంతర పంటకి ప్రధాన పంటకి కూడా వచ్చేటట్టు మిగిలిన పోషకాలు, మిగిలిన జీవన ఎరువులు వాడుకుంటాం అండి.
1: ఇప్పుడు పూల తోటల్లో కూడా అదే విధంగా వాడుకోవచ్చు.
0: పూల తోటల్లో కూడా అంతే, మళ్ళీ కనకాంబరం, బంతి, వీటన్నిటిలో కూడా మనం జీవన ఎరువులు చాలా బాగా మంచి ఫలితాలు ఇస్తున్నాయండి.
1: ఏ పంటల్లోనైనా కానీ ఈ జీవన ఎరువు వాడకూడదు అన్నది ఏదన్నా ఉందంటారా?
0: జీవన ఎరువులు వాడకూడదు అన్న పంట ఏది లేదండి. అయితే మరి ఈ జీవన ఎరువులు అనేవి భూమిలో ఉండే సూక్ష్మజీవులే. ఎన్నో సంవత్సరాలు మనం రసాయన ఎరువులు వాడుకోవడం వల్ల అవి అంతరించిపోతున్నాయి, కాబట్టి ఆ అంతరించిపోయే సూక్ష్మజీవులు అంతరించిపోకుండా మళ్ళా మనం ఆర్టిఫిషియల్గా మనం వాటిని మళ్ళా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఈ జీవన ఎరువులు వాడకూడని పంట అంటూ ఏమీ లేదు, అన్ని పంటలకు కూడా ఎంతో ఉపయోగకరమైన మంచి ఫలితాలనిచ్చే ఎరువులు ఈ జీవన ఎరువులు అండి.
1: ఇప్పుడు ఈ జీవన ఎరువులు వాడేటప్పుడు కొన్ని రకాల మెళకువలు పాటించాలి రైతు సోదరులు అని చెప్తూ ఉంటారు కదండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా భూమిలో తేమ శాతం ఉండేటట్టు చూసుకోవాలి, అంటే వర్షం పడ్డప్పుడు మనం ఇంకా ఈ జీవన ఎరువులు ఉపయోగించుకోవచ్చు, తేమ సరిపోతుంది కాబట్టి. ఒకవేళ వర్షం లేకుండా ఉన్నట్లయితే ఈ జీవన ఎరువులు వేసిన తర్వాత మనం నీరు పెట్టుకోవాలి, లేకపోతే కనుక ముందు నీళ్లు పెట్టుకొని తర్వాత మనం జీవన ఎరువుల్ని వాడుకోవచ్చు. తర్వాత మనం జీవన ఎరువులు వాడిన తర్వాత మళ్ళా గొర్రె తోలాలా గుంటక తోలాలా అనే అవసరం ఉండదు, అలా మనం చల్లేసేసి ఒకవేళ కుదిరినట్లయితే మనం గుంటక కానీ గొర్రె కానీ తోలుకుంటే బాగుంటుందండి.
1: కలుపు సమస్య కూడా తగ్గుతుందండి మరి వాడినప్పుడు?
0: కలుపు సమస్యకి ఏమి ఇది పని చేయదండి, మళ్ళా మనం కలుపుకు కానీ తెగులుకు కానీ పురుగులకు కానీ మళ్ళా మనం చేపట్టాల్సిన పనులు సస్యరక్షణ పనులు అవి వాటికి అవి చేసుకోవాల్సిందే, అంతేగాని ఈ జీవన ఎరువులు వాడటం వల్ల
1: అంటే పోషకాలను అందించడానికి మాత్రం ఈ జీవన ఎరువులు ఉపయోగపడతాయి. ఇంకా రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటండి?
0: ఏంటంటే జీవన ఎరువులు వాడకం కొద్దిగా కష్టమైనప్పటికి కూడా ఇవి మనం వాడుకుంటున్నట్లయితే, ఇప్పుడు కాలంలో సేంద్రీయ ఎరువును మనం తగిన పరిమాణంలో మనం భూమికి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఈ జీవన ఎరువులు ప్రత్యామ్నాయంగా ఉంటున్నాయండి ఇప్పుడు. ఎందుకంటే ఈ జీవన ఎరువులు వాడినట్లయితే భూమిలో సేంద్రీయ కర్బనం కూడా బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు మన భూమి యొక్క ఆరోగ్యం కూడా, అంటే చౌడు బారిపోకుండా ఎక్కువ రసాయనాల వలన అలాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు. ఎక్కువగా మనం రైతులు ఈ యొక్క జీవన ఎరువులు వాడుకోలో కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది, కాబట్టి ఆ శ్రమను తీసుకున్నట్లయితే దానికి తగిన ఫలితం వాళ్ళు పొందుకోవచ్చు. ఈ జీవన ఎరువులు ముఖ్యంగా అమరావతిలో మనకి లభిస్తున్నాయండి. ఇవి మళ్ళా మా అమరావతి పరిశోధనా స్థానం నుంచి కూడా వివిధ జిల్లాలకి మనం వ్యవసాయ అధికారులకు కూడా వీటిని సరఫరా చేయటం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా రైతులు అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి కూడా వాళ్ళు పొందుకోవచ్చు. ఇంకా వీటికి సంబంధించిన ఏమన్నా సమస్యలు లేకపోతే ఏమన్నా వివరాలు కావాలంటే ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధనా స్థానం అమరావతి వారిని సంప్రదించవచ్చు. మా ఫోన్ నంబర్ 9491900881 సంప్రదించవచ్చు.
1: అంటే ఆ ఫోన్ నెంబర్లు కనుక ఎవరైనా ఫోన్ చేసినా కూడా వివరాలు అనేవి మీరు చెప్తారు కాబట్టి. సువర్ణలత గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ జీవన ఎరువులు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ రసాయన ఎరువుల మోతాదుని తగ్గించుకుంటూ రైతు సోదరులు ఖర్చును కూడా తగ్గించుకుంటూ ఈ జీవన ఎరువుల్ని, పచ్చిరొట్ట ఎరువుల్ని, సేంద్రియ ఎరువుల్ని వాళ్ళ వ్యవసాయంలో పోషకాలను అందించడంలో ఒక భాగంగా కనుక వాళ్ళు చేసుకున్నట్టయితే తక్కువ ధరతోనే వీళ్ళు ఎక్కువ ఫలితాన్ని పొందడానికి, అలాగే నాణ్యమైన అధిక దిగుబడులు పొందడానికి కూడా
0: అవకాశం ఉంటుందండి.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఖరీఫ్లో మాగాణి మరియు మెట్ట పంటల్లో జీవన ఎరువులు వాడే విధానం, ఈ అంశం గురించి డాక్టర్ ఏజే సువర్ణలత గారితో పరిచయం విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901-08445 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901-08445 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: సభలు, సమావేశాలు,
5: ప్రకటనలు, ప్రచారాలు,
4: వేడుకలు, ఉత్సవాలు,
5: పర్యటనలు, ప్రశంసలు,
4: ఇలా సమాచారం ఏదైనా
5: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
4: ఈ వారం మన నెల్లూరు.
5: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై.
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
7: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమాలు విన్నారు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
7: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జెన్నెక్స్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ ఈ పథకం గురించి, అలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం వింటారు.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనసిస్ పథకం గురించి తెలియజేయండి.
2: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి కాబట్టి. సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్, మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
2: సో ముఖ్యంగా ఈ జెనసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాల్లో, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మేటీ జెనసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
2: సో ఇందులో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి POC స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ 3 రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి. సబ్ స్కీమ్లు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్ వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్ అలాంటివి కూడా వాళ్ళు వాటిని అవి వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళకు జనరల్గా డబ్బులు ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటివి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది, ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది, ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
2: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
2: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ, ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనెసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం, అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనెసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
2: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్, అలానే ప్రైవేట్ లిమిటెడ్, అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, AML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక IoT డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కి వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
2: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్ళకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహీరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.
0: జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ పథకం గురించి అలీప్, వీ హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో డాక్టర్ సాంబశివరావు కన్రాతి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415, 7901084415. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మొదటిగా వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అవేద, ఐషా వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రశ్వంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, శ్రీ గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా ఎద్దు మైలారం నుంచి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు తర్వాత పాటను వినిపించమని కోరుతున్నారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిప్ప గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి రమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక వారందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ సాయిపురి కాలనీ నుంచి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్, బ్లెస్సీ శ్యామ్, వెంకటేష్ బాబు వారందరి కోసం ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్ రవళి, రామకృష్ణ, విహాన్స్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: హలో, అభిరుచి కార్యక్రమంలో చివరి వాట్సాప్ మెసేజెస్. పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. ఇంకా హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జేరుపోతుల బుచ్చయ్య, వీరు పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం పాటను విందాం. ముందుగా అయితే ఒక ప్రకటన విందాం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:15 కా వస్తుంది. మరికొద్దిసేపట్లో 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు. విద్యాశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సక్కిరి భాస్కర్, విశ్రాంత చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ పి మరియాదాస్ గారులతో ప్రత్యేక కార్యక్రమం.
4: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయత, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో మా అనుబంధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా, వాణిగా ప్రపంచంలో నలుమూలల మనం ఎక్కడున్నా మన రేడియో ప్రసారాలను ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఈ పరంపరలో మన ఆకాశవాణికి చెందిన విశేష శ్రోతలు ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని పంచుకునేందుకు మన కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేస్తున్నారు. వారిలో ముఖ్యమైన వారు డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు, మరొక శ్రోత వచ్చేసి శ్రీ మరియదాస్ గారు. వీరి గురించి ముందుగా తెలుసుకుందాము. డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు, వీరు చిన్నప్పటి నుంచి రేడియో ప్రసారాలు వింటూ ఉన్నారు. ఉదయం వందే మాతరం గీతంతో మొదలుకొని రాత్రి ప్రసారాలు పూర్తయ్యేపటి వరకు, జై హింద్ అని చెప్పేంత వరకు దాదాపు అన్ని కార్యక్రమాలు వింటూ ఉన్నారు. వీరికి రేడియో పట్ల ఎంత మక్కువ ఉందో, వీరు రేడియోలో ప్రసారమయ్యే ప్రసార వివరాలు మొదటి నుంచి చివరి వరకు రాసుకుంటారట. అలాగే 1993లో వీరు స్వదస్తూరితో రాసుకున్న ప్రసార వివరాలు జాబితా మన కేంద్రానికి తీసుకుని వచ్చారు. అది చూస్తే ఇంకా చాలా విస్మయం కలుగుతా ఉంది. వీరు ఆకాశవాణి పట్ల ఎంత అభిమానం ఉందో అవగతం అవుతుంది. విద్యార్థి దశ నుంచే సినిమా పాటలతో పాటు జానపద గీతాలు, లలిత గీతాలు, బాల గీతాలు, కోలాట పాటలు, రంగస్థలము, జానపదాలు, ఇలా రకరకాల పాటల్ని రేడియోలో వింటూ రాసుకునేవారట. ఈ రాసుకున్న పాటలు తిరిగి మరోసారి ప్రసారమైనప్పుడు వాటిని సరిచూసుకోవడం వీరికి ఒక నిత్య కృత్యంగా మారిందని తెలియజేస్తున్నారు. ఆ పాటలు రాసుకుంటూ దాదాపు 2000 పాటలు తయారు చేశారట. వాటిలో ఎక్కువ భాగం ఘంటసాలవే అని చెప్తా ఉన్నారు. అలా రాసుకున్న పాటలతోనే వీరు తెలుగులో PhD పరిశోధన చేసి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి 2020లో PhD పట్టాను అందుకున్నారు. ఇక వీరు ప్రస్తుతం ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నతమైన ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నారు. ముందుగా వారిని పలకరిద్దాం. నమస్కారం అండి, డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు.
6: నమస్కారం సార్.
5: రేడియోతో మీకున్న అనుబంధం గురించి చాలా గొప్పగా తెలుసుకున్నామండి. మన కర్నూలు ఆకాశవాణికి నిజంగా చెప్పాలంటే 15 లక్షలకు పైగా శ్రోతలు ఈ రోజుకు ఉన్నారండి. ఇక కర్నూలు ఆకాశవాణి కేంద్రము జడ్చర్ల అంటే మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు మొత్తం కవర్ చేస్తా ఉందండి. ఇక్కడ నుంచి జడ్చర్ల వరకు అంటే 120 కిలోమీటర్లు వస్తుంది. అలాగే రాయచూరు, మాన్వి, బళ్ళారి లో కూడా మన ప్రసారాలు వినిపిస్తా ఉన్నాయి. ఇటు చూస్తే ఒకవైపు నంద్యాల, చాగలమర్రి, ఆలగడ్డ ఇటువంటి అంటే కడప స్టేషన్ వరకు మన కార్యక్రమాలు వినపడతా ఉన్నాయి. ఇక ఇటు చూస్తే డోను, గుత్తి వరకు కూడా మన కార్యక్రమాలు వినవచ్చు. మీకున్న అనుభవం గురించి మా శ్రోతలు కాస్త తెలియజేస్తారా? పైగా మీరు జానపద రంగస్థల కళాకారులు కూడా, మరి వాటిని కూడా మాకు పరిచయం చేయండి.
6: రేడియోతో నా అనుబంధం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉందండి. మా ఇంట్లో ఎప్పుడు ఒక రేడియో ఆన్ లో ఉండేది. మా అన్నగారు మాకు ఒక రేడియోను ఇచ్చారు ఒకప్పుడు చిన్నప్పుడు. అది దాదాపు 1993 అనుకుంటాను. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను సార్. రేడియో పాటలంటే పాట అంటే రేడియో అని, రేడియో అంటే పాట అని అప్పటి నా నిర్వచనం. పాట అంటే రేడియో, రేడియో అంటే పాట. ఆ తర్వాత పాటల మీద ఎక్కువ అభిమానం కలిగి రేడియోలో వచ్చే పాటలే పాటలు, ఇంకే పాటలు అప్పటికే మేము వినలేదు. కాబట్టి రేడియోను మేము నిత్య కృత్యంగా చేసుకున్నాం. నిజానికి నా ఉద్దేశంలో నా వ్యక్తిగతంగా రేడియో నాకు ఒక ఆత్మీయ నేస్తం. ఎప్పుడు నా వెంట ఒక ట్రాన్సిస్టర్ ఉండేదండి. ఎప్పుడు ఆ పొలానికి వెళ్ళినా కూడా ఆ ట్రాన్సిస్టర్ తీసుకుని వెళ్లేవాడిని, దానికి ఒక బెల్ట్ వేసుకొని భుజానికి వేసుకొని తగిలించుకునేవాడిని. కాబట్టి రేడియోతో చాలా అనుబంధం ఉంది. ఉదయం 5:55 రేడియో ఆన్ చేస్తే వందే మాతరం అని మొదలుకొని ప్రసారాలు పూర్తయ్యేదాకా మళ్ళీ 11:40 రెండో ప్రసారాలు మొదలైతాయి. అప్పుడు ఆ తర్వాత ఇంక 1:10 పాడి పంట వినుకుంటూ పొలాల పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా మా అమ్మ, మా పిల్లలు, మా అన్న తమ్ముళ్ళందరూ కలిసి ఆ రేడియోను మేము బాగా వినేవాళ్ళం సార్.
5: ఇకండి, మీరు రేడియో వింటూ పెరిగారు, రేడియో వింటూ మీరు రేడియోలో పాటలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా కూడా పొందారని చెప్పారు. మరి ఉద్యోగంలో కూడా ఉన్నారు, తర్వాత మిమ్మల్ని రంగస్థలి, తర్వాత జానపద, తర్వాత నాటక రంగం వైపు కూడా మీరు అడుగులు వేశారని చెప్పారండి.
6: నిజం.
5: మచ్చుకు ఒక ఏదైనా ఒక సన్నివేశం మాకు వినిపించగలరా అండి?
6: సంతోషం సార్, రేడియోకు శ్రోతగా నన్ను ఇలా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. దుర్యోధనుని పాత్ర అందరూ విని ఉంటారు సార్, అయితే శకుని పాత్ర నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా సార్. శకుని పాత్ర ఒక ప్రత్యేకమైనది. లేదు, నీ ఊహ సరికాదు, పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు అంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి వగచి కృషించి కృషించి నశించవలే. లేదా నీ కాజన్మాంతము దాసాన దాసులై నడపింగులవలే మనుగడ సాగించవలే. వాడు పేరుకు ధర్మరాజే గాని పెను వేపవిత్తు, వ్యసనపరుడు, జూదరి, ఆమిషతోనే వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలువున కాకుమతి పాంచాలిని ఈడ్పించి వలువలుడ్పించి వివస్త్రను గావించి విగతమానవతిగా నిలిపి నీవు నీ శత సోదరులు నీ యశో రక్షకుడైన ఈ రాధేయుడు తక్కుంగల నీ స్వజన బంధుమిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరూ గెలిచేసి గొల్లు నన్నవ్వాలి, పాండవుల పంచ ప్రాణములు విల విల విల పోవాలి. అయ్యారే, నాటి మేనల్లోని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారం ఇదా? హా, హురే హురే అని సమస్త లోకము హర్షధ్వానములు సలుప నా చరిత్ర భారతీతిహాస పుటలపై సువర్ణాక్షరములతో లిఖించబడినట్ల పగ తీర్చనిచో. నేను నీ మేన మామ శకునినే కాను, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వాడనే కాను. ధన్యవాదాలు సార్.
5: చాలా సంతోషం అండి. నిజంగా మీరు నాటక రంగంలో ఇంత విశేషమైన పట్టు ఉందని మాకు తెలియదు. రేడియో శ్రోతగా మీరు ఎదిగారు, రేడియోనే మీకు భృతి కలిగించిందని చెప్పారు. అది చాలా సంతోషం అండి. ఎందుకంటే 2000 పాటలు రేడియోలో విని దానిపై పరిశోధన చేసి ఇక విద్యాశాఖలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ మరి రేడియో పట్ల మీకున్న అనుబంధాన్ని మా శ్రోతలతో పంచుకున్న తీరును బట్టి ఎంతో సంతోషంగా ఉందండి. ఇక మీలాంటి శ్రోతలు మరొకరు కూడా రేడియో కేంద్రంలో ఉన్నారు.
6: చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా సార్.
5: చెప్పండి.
6: ఇంత గ్లోబలైజేషన్ జరిగినా కూడా రేడియోకి సాటి రావు, ఎన్ని ఛానళ్లన్నా రానివ్వనిగాక. ఏ ప్రాంతంలో నెట్ ఉన్నా నెట్ లేకపోయినా రేడియోని ఖచ్చితంగా వింటారు, వినాలని నేను ఒక రెగ్యులర్ రేడియో శ్రోతగా శ్రోతలందరినీ కోరుతున్నాను సార్.
5: ధన్యవాదాలండి డాక్టర్ సకీర్ భాస్కర్ గారు.
6: ధన్యవాదాలు సార్.
5: ఇక మరొక శ్రోత అండి, శ్రీ మర్యాదాస్ గారు ఉన్నారు. వీరు వచ్చేసి రేడియోతో నా అనుబంధం అనే కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా వీరి గురించి మన రేడియో శ్రోతలకు పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఉందండి. చిన్నప్పటి నుంచి రేడియో వింటూ రేడియోకు ఉత్తరాలు రాస్తూ ఉన్న సీనియర్ శ్రోత వీరు. వీరి పేరు మర్యాదాస్ గారు. వీరు విద్యార్థి దశ నుంచే రేడియో వింటూ ఉన్నారట. ఇక రేడియోలో ప్రసారమయ్యే ఎన్నో రకాల విద్యా కార్యక్రమాలు వింటూ, రేడియోలో ప్రసారమయ్యే ఉద్యోగ వార్తలు వినడం ద్వారా బ్యాంకు ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉద్యోగంలో చేరారు అని చెప్తా ఉన్నారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేశారు. ఇక ఇప్పటికీ రేడియో వింటూ ఉన్నారు. ఇక వీరు ఉన్నత విద్యలకై శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టాను పుచ్చుకున్నారు. ఇక ఈ ఎంఏ పట్టాను పుచ్చుకునే సమయంలోనే మన ఆకాశవాణి గ్రేడ్ వన్ వ్యాఖ్యాత అయినటువంటి పుష్పరాజు గారు, ఈ మర్యాదాస్ గారు ఒకే రూమ్లో విద్యాభ్యాసాన్ని అభ్యసించారట. ఇక రాత్రి వేళల్లో వీరు ఘంటసాల గారి గానామృతం నుంచి వెలువడిన పాటలు వింటూ, ఆ పాటల్ని మననం చేసుకుంటూ, పాటల్ని పాడుకుంటూ ఉండేవారట. ఆకాశవాణి వ్యాఖ్యాతగా ఉద్యోగం చేయాలని ఎంతో ఆశగా ఉండగా ఈలోగు బ్యాంకు ఉద్యోగం రావడంతో అందులో స్థిరపడిపోయారు అని చెప్తా ఉన్నారు. ఇక ఈ పరంపరలో పుష్పరాజు గారిని వీరు ఎంతో మననం చేసుకుంటా ఉన్నారు. అనంతపురంలో పుష్పరాజు గారు వ్యాఖ్యాతగా పనిచేశారు, ఆ తర్వాత కడపలో వ్యాఖ్యాతగా పనిచేశారు. ఇక వీరి మాటల్లో రేడియోతో వీరి అనుబంధం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి మర్యాదాస్ గారు.
7: నమస్కారం.
5: మీ అనుబంధాన్ని మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారా?
7: తప్పకుండా సార్, నేను నా 5th క్లాస్ 6th క్లాస్ చదివేటప్పటి నుంచే రేడియో వినడము అలవాటుగా చేసుకున్నాను. అయితే ఆ రోజుల్లో రేడియో మనకు అందుబాటులో ఉండేది కాదు. కాకపోతే మా సర్పంచ్ వాళ్ళు మార్నింగ్ పెట్టేవాళ్ళు. యాక్చువల్గా పంచాయతీది అది, అందరూ ఊరు వాళ్ళంతా వినాలనే అప్పుడు గవర్నమెంట్ అది మనకు అది సౌలభ్యం కల్పించింది. రేడియో కొనడం అనేది అదొక నా జీవిత సాఫల్యం లాగా అనుకునేవాడిని. రేడియో ఎప్పుడు కొంటానో అని అనుకునేవాడిని. కానీ తర్వాత రోజులు గడిచిపోయాయి, రేడియో వచ్చింది, తర్వాత నాకు ఇష్టమైన పాటలు అవి ఇవి ఏవి వచ్చినా, ప్రోగ్రామ్స్ మన విద్యా సంబంధించిన ప్రోగ్రామ్స్ వచ్చినా, నాటికలు లేకపోతే సినిమాలు ఆడియో అవన్నీ వేస్తుంటే అవన్నీ మిస్ కాకుండా వినేవాళ్ళము రేడియో మన చేతికి వచ్చాక. తర్వాత మా చెల్లెలకు మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్లో గిఫ్ట్గా మా బావమరిదికి అంటే మా చెల్లెల భర్తకు రేడియో ప్రజెంట్ చేశాము. నాకు ఇంక వేరే గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనే అనిపించలే. రేడియో ఇస్తే అది చాలా గొప్ప గిఫ్ట్ అనుకున్నాను నేను. రేడియో ఇచ్చాము. ఆ రోజుల్లో రేడియో కూడా లైసెన్స్ ఉండేది, 17 రూపాయలు రేడియో లైసెన్స్ కట్టాను నేను. ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళు 17 రూపాయలు ఎందుకు రా లైసెన్స్ అనేవాళ్ళు. కానీ తప్పదు, 17 కాకుంటే 34 రూపాయలు పోయినా కానీ రేడియో ఉండాలి అనే వాదన. నేను రేడియోకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని అనమాట. ఇంకా తర్వాత రాను భగవద్గీత, తర్వాత అందరు మంచి మంచి గాయకులు పాడే పాటలు పద్యాలు నాటికలు అన్ని వినేవాడిని. విని ఈ మన టేప్ రికార్డర్స్ ఇవన్నీ వచ్చేసాయి. అప్పటికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మేము అశ్రద్ధ చేస్తే కూడా రేడియోకి మాత్రము ఉన్న ఇంపార్టెన్స్ పోలేదు.
5: తర్వాత అండి సార్, రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి చాలా బాగా తెలియజేశారు
7: సార్.
5: ఇక మీరు స్వయంగా జానపద కళాకారులు అని చెప్పారు, తర్వాత రంగస్థలి కళాకారులు, తర్వాత అల్నాటి మధుర గీతాలు అంటే మీకు ఎంతో ఇష్టము అని చెప్పారు.
7: ఆ ప్రోగ్రామ్ కోసం నైట్ 10:30-11 వరకు వెయిట్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా విని, అందులో వచ్చే పాటలన్నీ విని స్పాట్ లైట్ అంతా అయిపోయిన తర్వాత పడుకునేవారు.
5: ఇక మీరు పుష్పరాజు గారు ఒకే రూమ్మేట్స్ అయి ఉండడం, చదువుకునే రోజుల్లో ఘంటసాల గారి పాటలు ఖచ్చితంగా మీరు మీరే ప్రాక్టీస్ చేసుకునేవారని కూడా చెప్పారు. మరి మా శ్రోతల కోసము మీరు ఒక పాటను వినిపించండి.
7: ఇల్లాలి గొప్పతనాన్ని గురించి ఘంటసాల మాస్టర్ పాడిన పాట నేను ఒకసారి మీకు వినిపించాలనుకుంటున్నాను. ఇంటి

0: చాలా చక్కగా పాడారండి. ఈ వయసు లో కూడా మీరు ఈ కళారంగంలో లేకపోయినప్పటికీ జనరల్ మేనేజర్ హోదా స్థాయిలో మీరు బ్యాంకులో రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఇంకా ఈ కళ మీలో జీర్ణమయ్యి ఉందని చెప్పకనే చెప్పారండి. మరి ఈరోజు మా రేడియో స్టేషన్ కు వచ్చి డాక్టర్ సకీర్ భాస్కర్ గారు ఇక మర్యాదాస్ గారు మీరు రేడియోతో ఉన్న మీ అనుబంధాన్ని మాతో మా శ్రోతలతో పంచుకున్నందుకు మా ఆకాశవాణి తరపున మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: నమస్కారం సార్. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు విద్యాశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సక్కిరి భాస్కర్, విశ్రాంత చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ పి మరేదాస్ గారితో ప్రత్యేక పరిచయం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate.
1: సమయం 8:30 గా వస్తోంది. కొంచెం సేపటిలో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2 క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ లైన్ రేపటి నుంచి 3 వరకు భారత్లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మిన్ ఆంగ్ చర్చిస్తారని తెలిపారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై ఇటీవల జరిగిన వర్కింగ్ మెకానిజం సమావేశంపై జైస్వాల్ మాట్లాడుతూ చర్చలు నిర్మాణాత్మకంగా భవిష్యత్ దృష్టితో సాగాయని అన్నారు. సరిహద్దుల నిర్ధారణ నిర్వహణ యంత్రాంగ నిర్మాణం సరిహద్దు సహకారానికి సంబంధించిన అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయని ఆయన తెలిపారు. సరిహద్దు నదులపై తదుపరి నిపుణుల స్థాయి యంత్రాంగ సమావేశాన్ని కూడా త్వరితగతిన నిర్వహించేందుకు భారత్ సిద్దంగా ఉందని రణధీర్ జైస్వాల్ తెలియజేస్తూ
3: The President of Myanmar is visiting India on an official visit. He'll be meeting our Prime Minister where both leaders will discuss as to how the two countries can together strengthen their economic ties as well. All issues that form part of the gamut of relations between Myanmar and India will come up for discussion and our idea would be as to how we take our ties, civilizational ties, friendly ties with Myanmar forward.
2: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు పోడ్చలేని నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వును వెలువరించిన వెంటనే జైలు అధికారులకు తెలియచేయాలని, విచారణలో ఉన్న దోషిని వీలైతే అదే రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం రుతుపవనాల రాక వర్షపాతానికి సంబంధించిన వివరాలను ఈరోజు న్యూఢిల్లీలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య దక్షిణ ద్వీపకల్ప వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జూన్ నెలలో ఉత్తర్ప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే అధిక వడగాలుల పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరిస్తూ,
4: फास्ट जून से 30 सितंबर बीच में जो टोटल रेनफॉल होता है कंट्री एज ए होल वो सामान्य से नीचे रहने का संभावना है। और देश की विभिन्न प्रांत की बात करें तो साउथ इंडिया का कुछ हिस्से जैसे कि ईस्टर्न पार्ट्स और सम पार्ट्स ऑफ नॉर्थ ईस्टर्न स्टेट्स, सम पार्ट्स ऑफ नॉर्थ ईस्ट इंडिया जैसे कि जम्मू कश्मीर, लद्दाख एंड एडजेसेंट एरियाज, वहां नॉर्मल से एबव नॉर्मल रेनफॉल हो सकता है। ईस्टर्न पार्ट ऑफ साउथ इंडिया, सम पार्ट्स ऑफ नॉर्थ ईस्टर्न इंडिया, नॉर्थ ईस्टर्न स्टेट्स और वेस्ट सेंट्रल इंडिया के कुछ हिस्सा में वहां नॉर्मल से एबव नॉर्मल रेनफॉल हो सकता है।
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని, అన్ని రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు సుమారు 92,000 మెట్రిక్ టన్నులతో అత్యధిక స్థాయిలో ఉందని తెలిపారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత నమోదు కాలేదని ఆమె పేర్కొంటూ,
5: सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल

0: భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తోందని తెలిపారు. నిపోస్ కెరోజ్ అనే ముడి చమురు ట్యాంకర్ వాణిజ్య నౌక హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని, అది జూన్ 3వ తేదీన విశాఖపట్నం చేరుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ నౌక సుమారు 270,000 మెట్రిక్ టన్నుల ముడి చమురును తీసుకువెళ్తోందని ఆయన తెలియజేశారు. పరీక్షల మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హులైన విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు. ఈరోజు డీడీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పునః పరీక్షల ప్రక్రియను సరైన క్రమ పద్దతిలో నిర్వహిస్తామని తెలిపారు. దీనిని సజావుగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు పరీక్ష రద్దు చేశారని, నాణ్యత పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ పరీక్షల వ్యవస్థలో నిష్పక్షపాతాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షా ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఐపీఎల్లో భాగంగా న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 9 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1092.05 పాయింట్ల నష్టంతో 74,775 వద్ద, నిఫ్టీ 359.40 పాయింట్ల నష్టంతో 23,547 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 95.05గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $91.40 వద్ద కొనసాగుతూ ఉండగా, బంగారం ఔన్స్ $4,530 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్ 2047 నాటికి అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారేందుకు క్షేత్రస్థాయిలో వ్యక్తులను శక్తివంతం చేయడం ఎంతో అవసరమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. ఈరోజు గౌహతిలోని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సేవాసే సమృద్ది పేరుతో పంచాయతీల ద్వారా మెరుగైన సేవలు అందించడంపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రానికి దేశానికి సాధికారత కల్పించాలంటే గ్రామస్థాయిలో పౌరులకు సాధికారత కల్పించడం అవసరమని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2వ క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
3: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
2: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
3: సూక్తులతో సుధలు పంచుతూ,
2: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
3: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
2: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
3: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
2: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
3: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
2: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
4: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ.

ఆకాశవాణి శ్రోతలకు మహనీయమూర్తులై హరికథా ఆసక్తంతో విన్నటువంటి వినేటటువంటి మీ సహృదయ సంపత్తికి నా హృదయపూర్వక వందన మందారములు సమర్పిస్తూ, మహానుభావులారా, పూజంతన్ రామరామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం. రామ అంటేనే అనేకమైనటువంటి పాపములు హరిస్తాయని, రామచంద్రుడే సాక్షాత్తు ధర్మావతారమని, శ్రీరామచంద్ర అవతారమే మానవ మనుగడకు ఆదర్శనీయమని, సీతామహాసాధి స్త్రీలోకానికే తలమానికమని చెప్పబడే శ్రీమద్ రామాయణంలో బాలకాండలో ఈనాడు నేను చెప్పబోయే హరికథ, హరిని స్మరిస్తూ కథాగానం చేయడానికి మీ అందరికీ వందనమాచరిస్తూ సీతా కళ్యాణం అనే కథను చెప్పబోతున్నాను. వాల్మీకి మధురాతి మధురంగా ఆదికవి అయి అందరికీ అందించాడు ఈ మధుర భాషణము. మధురమైనటువంటి దాంపత్య మహోన్నతమైన శక్తి ఈ ప్రపంచానికే కాదు యుగ యుగముల వారు తరించాలని అట్టి సీతా కళ్యాణం కథ.

అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్నాడు ప్రజానురంజకంగా దశరథ మహారాజు. దశరథుడు అనగా ధర్మమూర్తిని కన్న ఆ అయోధ్యాధిపతి అయినటువంటి ఆ దశరథునకు కౌసల్య, సుమిత్ర, కైకేయిని ముగ్గురు భార్యలు ఉన్నారు. ప్రజల యొక్క కష్టములే తన కష్టముగా భావించి, ప్రజల సుఖమే తన సుఖముగా అనించి కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ దశరథునికి సకల సౌభాగ్యములు సకల సంపదలు కలిగిన సంతాన ప్రాప్తం లేక చాలా పరితపిస్తున్నారు ఆ చక్రవర్తి.

ఎన్నో యజ్ఞ యాగాది క్రతులు సంకల్పిస్తున్నాడు ఆ దశరథుడు. ఒక భార్య ఎందుకు కూడా సంతానం లేక చాలా బాధపడుతున్న ఆ దశరథుడు పుత్రుల కొరకై దశరథుడు బహుపుణ్యంబులు.

ఎన్నో నోములు ఎన్నో నోములు నోచరింపనియమించే భార్యలకు అనేక యజ్ఞ యాగాది క్రతులు చేసిన సంతాన సంప్రాప్తం లేకపోయేసరికి కులగురు అయిన వశిష్ఠుల వారిని అర్థించి ప్రార్థించాడు నాయన. రావణ కుంభకర్ణాదుల యొక్క మహాతపస్సు వల్ల నీకు సంతానం ఇంతవరకు జాప్యమైంది, కానీ నీవు ఒక బ్రాహ్మణ శాపగ్రస్తుడు అయి ఉన్నావు. ఆ బ్రాహ్మణుని శాపమే నీకు వరంగా మారుతుందని ఆ బ్రాహ్మణుల యొక్క వధ విషయంగా అశ్వమేధయాగం చేయించి ఆ పాపాన్ని ఉపసంహారం చేయించి ఆ దశరథునితో పుత్రకామేష్టి యాగం చేయించారు వశిష్ఠుల వారు. 14 లోకాల వారు రావణ కుంభకర్ణాదులక బాధలు భరించలేక, హే పరాత్మర, హే రామభద్ర, హే మహానుభావ శ్రీమన్ నారాయణ పరమ

ಹೇ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮೀನಾಥ ವೈಕುಂಠವಾಸ, ಈ ರಾವಣ ಕುಂಭಕರ್ಣಾದುಲು పెట్టే బాధలు భరించలేము, నీవు అవతరించాలని ప్రార్థించగానే ఆ పరాత్పరుడు దశరథుడు చేసేటటువంటి పుత్రకామేష్టి యాగమునకు సంతుష్టాంతరంగుడై అవతరింపదలిచిన ఆ స్వామి ఒక పాయస పాత్రలో ప్రవేశించి ప్రజాపత్య పురుషుని ద్వారా ఆ దశరథునికి అందించగానే అమందానంద కందరి హృదయారవిందుడైన దశరథ మహారాజు భూరిభూషణ దానాలు చేసి అనేక మంది మహానుభావుల చేత ఆశీస్సులను పొంది ఆ పాయసాన్ని తెచ్చి కౌశల్య, సుమిత్ర, కైకేయికి అందించాడు. ప్రియమార, కౌశల్యకిచ్చిన భాగంలో సగభాగము, మగిడి కైకకిచ్చిన భాగంలో ఆ సుమిత్రకు ఆ పాయసాన్ని పంచివగా ముగ్గురు తల్లులు గర్భవతులై ఒక సుముహూర్తంలో

ఆ యొక్క యుగ ధర్మమును అనుసరించి కౌశల్య 12 మాసములు గర్భము మోసి సుముహూర్తంలో భక్త ప్రధానులారా మహానుభావులారా పరగ చైత్రమా.

చైత్ర మాసంలో శుక్లపక్షంలో బుధవారము వారము బుధవారము తిథి నవమి మిట్ట మధ్యాహ్నం కర్కాట లగ్నంలో మహానుభావులారా పునర్వసు నక్షత్ర యుక్త లగ్నములో అన్ని గ్రహములు కూడా ఆ సూర్య గురుగ్రహములు ఉచ్చస్థానంలో ఉండగా మహానుభావుడైన ఆ పరంధాముడు కౌశల్య గర్భమున ప్రభవించాడు. ఆ తరువాత గురువారము కైక గర్భంలో ఒక భక్తాగ్రమిణి పుట్టాడు. ఆ సాయం సమయంలోనే మహోన్నతమైన ఇల్లాలు వినయశీల గుణశీలైనటువంటి ఆ సుమిత్ర కమల పిల్లలను ప్రసవించింది. అటుల నలుగురు కుమారులను పొంది ఎంతో పరవశించాడు దశరథుడు. ఇంటికి ఎత్తడు పంచదార పంచిపెట్టారట. మహానుభావులైనటువంటి ఆ యొక్క నారాయణదాస భాగవతుల వారు, సరస్వతీ సంపన్ను అట్టి మహాత్ములైన వారు ఆయన ఇంటి ఎత్తడు పంచదార అంటే ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి వ్యాధి లేదు. సకల ఆయురారోగ్యాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లుతున్నటువంటి కాలం అదే త్రేతాయుగం మహాభక్తులారా. అలాంటి ఆ యొక్క తీపిని పంచిబెట్టి తన యొక్క సంతోషాన్ని వ్యక్తీకరించాడు దశరథుడు. ఆ వారికి నామకరణం చేయాలి. రా అనే అక్షరంలో మహోన్నతమైనటువంటి భక్తి ఉన్నది. ఆ భక్తి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిలో మోక్ష ప్రద యుక్తమైనటువంటి ఉన్నది. ఆ పంచాక్షరిలో ఓం నమ శివాయ అనే పంచాక్షరిలో మా ఆ రెండు బీజాక్షరాలు రామాని ఆయన చందమామ కన్నా అందగాడు గనక రామచంద్రుడు మూర్తి భవించిన ముకుందుడు గనక రామచంద్రమూర్తి పేరు పెట్టారు. భక్తికి శిఖ భక్తి శిఖామణి భక్త శిఖామణి అన్నట్లుగా ఆ కైకేయుడు పుట్టినవాని భరతుడు అన్నారు. ఆ సుమిత్ర ఎందు పుట్టినవాడికి లక్ష్మణుడు సౌమిత్రి, ఎందుకంటే సుమిత్ర పుట్టినవాడు గనుక. ఆపై శత్రుఘ్నుడు శత్రుంజయునితో సమానం. మహామహులు ఆ నామకరణ మహోత్సవాలు చేసి ఆ బిడ్లకు చక్కగా పెంచుతున్నారు. నాలుగవ సంవత్సరం రానే వచ్చింది. చతుర్థ వర్షంలో కులగురు అయిన వశిష్ఠుని ఆశ్రమంలో ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అక్షరాభ్యాసం చేశారు. ఓం నమః శివాయ అంటే పంచాక్షరి. ఆనాడు నాలుగేండ్ల పిల్లకే పంచాక్షరి అంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఆంగ్లేయ చదువులతో అనేకమైనటువంటి ఆడంబరాలకు పోయి అప్పులపాలై సతమతమయ్యే తల్లిదండ్రులు ఉన్నారు. అలా కాదు, జ్ఞాన కనులు జ్ఞాన సంపన్నులు జ్ఞాన సంపత్తి పరులయ్యారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సర్వ విద్యల్లో ఆరితేరారు వశిష్ఠుని ఆశ్రమంలో. ఆ బిడ్డలు 16 సంవత్సరంలో ప్రాయులయ్యారు. అప్పటికే దేశ పర్యాటన చేయించాడు గురువైనటువంటి మహానుభావుడు వశిష్ఠుడు. అందుచేత దేశ పర్యటన గావించి సకల ధర్మ మర్మములు తెలిసినటువంటి ఆ రామునికి యోగ అభ్యాసాలు సమస్తము తెలియచేస్తే అదే యోగ వాసిష్ఠమన్న వశిష్ఠుల వారు రామచంద్రుని వినిపించినది మనకందరికీ జ్ఞానభండారమును అందించినది యోగ వాసిష్ఠము. అట్లా దాన్ని పొంది ధన్యులయ్యారు. ఎలా ఉన్నారయ్యా ఆ రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు వారిని చూసి ఎలా మృస్తున్నాడు ఆ దశ.

για να καμώτα μου τώρα, για να καμώτα μου τώρα. Τανίσα μου δούδια σαραδούρου, ατανί κατανί σουτουλα γιανταρι γιαντουλο καί καβιράδρανι. అతని కథని సుతుల ఎందరి అందులో కైక విరాగ్రని అఖిల సుగుణ నిధియు నవ వినిర్జిత మమ్మధుడగు రాముని మీద దొడ ప్రేమ, రాముని మీద దొడ ప్రేమ. ఔరా వార్తక్యమున పొందిన కుమారులకు

ఆ కుమారుల విద్య పాఠవుమలు గాంచిన దశరథులు మీసములు వివేక్త ఆ జగత్కర్త జగద్భక్త జగద్భోక్తైన జగదాధారమూర్తి అయినటువంటి రామచంద్రుని నుంచి మురిసిపోయాడట. ఒకనాడు కొలు తిరిగి ఉన్నాడు దశరథ మహారాజు. అదే సమయంలో విశ్వామిత్రుడు విశ్వానికి మిత్రుడైన ఆ కౌశికుల వారు అరుదించారు. భయము సంభ్రములు ఉప్పురి గొన ఎదురు వెళ్ళి ఆయన సాదరాభిమానములతో సత్కరించి షోడశోపచారములు చేసి ఆ దశరథుడు ఆనంద భరితుడై, స్వామి ఓ విశ్వామిత్రుని చంద్రమా, నీ రాక మాకు చాలా ఆనందంగా ఉందన్నాడు. ఆ విశ్వామిత్రుడు ఎలా ఉన్నాడయ్యా, ముడివడి గడ్డము మోకాళ్ళ నరయగా, ముడివడి గడ్డము మోకాళ్ళ నరయగా, మడుమలకు మల్లె జడలు దగుల మొల చుట్టూ పులితోలు ముంజేత జపవాల అడుగులం బాబ

ਰਾਜ ਸਤੁ ਤੁੜਈ ਕਲੀ ਕੇ ਨਿੱਤੂ ਮਧੁਰ ਮੇਘ ਗੰਭੀਰ

పోయి దశరథ, నీ యొక్క సత్కారమునకు నేను సంతసించాను. లోక కళ్యాణార్థమై ఒక యాగము తలపెట్టాను. ఆ యాగానికి మారీచ, సుబాహు, తాతకులనే రాక్షసులు అడ్డు పడుతున్నారు నాయన. అందుచేత యాగ రక్షణార్థమై ఈ సహాయం కోరి వచ్చానన్నాడు విశ్వామిత్రుడు. స్వామి ఎంత మాట మాట్లాడుతున్నారు.

బాధలు లేవు, లోపము లేదు. కానీ ఆ రాక్షస బాధ లోక కళ్యాణార్థమై నేను తలపెట్టిన యజ్ఞానికి ఆటంకం పరుస్తోంది నాయన. అందుచేత ఈ సహాయం కోరి వచ్చానంటున్న విశ్వామిత్రుని గాంచి నాయన, మహానుభావ, నీ విశ్వానికే మిత్రుడు, నీ తపస్సుంతా భక్తితో ఎవరు వేడుకుంటే, ఎవరు ప్రార్థించే వాళ్ళకు ధారపోసిన ధన్యజీవి, త్రిశంకు స్వర్గం నిలిపిన వాడవు, మా వంశానికి వారసులవు స్వామి. అలాంటి నీకు నా సహాయమా? ఆ వెలిగే సూర్య భగవాన్ని ముందు కేవలం చేతిలో దివితీ లాంటిది అవుతుంది నా సహాయం. ఎంత మాట స్వామి, అయినా ఇస్తాను, ఏది కావాలన్నా ఇస్తాను అన్నాడు. అది కాదు, నేను అడగబోయేది ఏమిటో అర్థ పరమార్థంలో నెరింగి నాకు బాస చేయమన్నా అదేంటి స్వామి? ఈ చ్వాకులలో దేహాన్ని వారికి నాస్తి అన్నవారు ఉన్నారా? ఇప్పటి వరకు పుట్టలేదు మాట కొరకే అంగడి వీధిలో ఆలిని అమ్మి మీరును తెచ్చినవాడు మా క్షత్రియ మహారాజు సత్య హరిశ్చంద్రుడు కాదా? మాట కొరకే రఘు మహారాజు శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ వేషంలో వస్తే తన ధర్మపత్ని దానం చేసిన ధన్యజీవుడు, తన యొక్క శరీరాన్ని కోసి ఒక పక్షి కోసం పరమార్థం అర్థించకుండా దానం చేసిన వాడు శ్రీ చక్రవర్తి. అట్టి వంశంలో పుట్టి నేను మాట తప్పుతాను లేదు నాయన, నీవు తప్పకుండా నువ్వు బాస చేయాలని. అప్పుడు స్వామి మీ యొక్క ఆన మాకు శిరోధార్యం. అనుచా దశరథుడు పంచభూతములాన మీ పాదమాన, పంచభూతములాన మీ పాదమాన మాట తప్పగమోను మాటికేను సముదమునందు నా జ్యేష్ఠ కుమారుడు, నా బహిప్రాణమైన రాముడు రవి కులోధారకుడు శ్రీరామునా రవి కులోధారకు.

హామీ చెప్పండి. నా ఆరోపణ మీద రామచంద్రుడు నా జ్యేష్ఠ కుమారుడు మీరన్నారే, నలుగురు కుమారులను మహా అజయులు కన్నావు, నీవు ఇంద్రవైభవం కన్నా ఎక్కువ భాగ్యశీలుని నన్ను కొనియాడారే అట్టి ఆ నరులలో జ్యేష్ఠుడైన రాముని మీద ప్రమాణం చెప్తున్నా అన్నాడు. దేవతలు తథాస్తు జయం జయం అన్నారు. ఇంతలో ఆ విశ్వామిత్రుడు, వాడి కోసమే నేను వచ్చానయ్యా. ఓ దశరథుడా, నీవు చతురంగ బలాలతో వచ్చినా నీ బలాలన్నీ కూడా రక్షణ నేను చేయలేవు. ఆ లోకోద్ధారకుడు రాముడున్నాడే, జగదాధారుడున్నాడే రాముడు, అతడే యజ్ఞ రక్షకుడు, యజ్ఞ పురుషోత్తముడు. అతన్ని పంపించమనగాని హా అయ్యయ్యో, విశ్వామిత్రముని చంద్రమా, నా కుమారుడా, ముక్కు పచ్చరాలని రాఘవుడా, ఉన షోడశ వర్షోమే ఉన షోడశ వర్షోమే రామో రాజీవ లోచన న యుద్ధ యోగ్యత న యుద్ధ యోగ్యత మత్స్య పశ్చామి సహ రాక్షసయ్య.

స్వామి, నా కుమారులు అమ్ముకు పచ్చలారని వారి ముష్కరులైన రాక్షసులు వధించగలరు. నేను వస్తాను. నేను అనేక యజ్ఞములు రక్షించి ఇంద్రాది దేవతలు సహకరించిన వాడిని. నాపై మీకు విశ్వాసం లేదా? కాదు దశరథ, నీ జ్యేష్ఠ కుమారుడు సుందర రూపం శ్యామల గాత్రం స్వసుతం రాజశాతూలం మేధ

రాముడంటే సామాన్యుడు కాదు నాయన, రాముడే సత్య పరాక్రమోపేతుడు. వశిష్ఠోపి మహాతేజ, వశిష్ఠోపి మహాతేజ, ఏ చేమే తపసి స్థితౌ. ఓ దశరథా, రాముని సంగతి నీవెరుగవు, కేవలం నీ కుమారుడు అనుకుంటున్నాడు. రాముడు నీకు కుమారుడైతే 14 లోకాలకు రాముడే తండ్రిరా పిచ్చివాడు. అహం వేద్మి మహాత్మానం, రామం సత్య పరాక్రమం, వశిష్ఠోపి మహాతేజ, ఏ చేమే తపసి స్థితౌ. ఆ వశిష్ఠునికి తెలుసు ఆయన గొప్పతనం. నీవు తండ్రి వ్యామోహంతో అతడు పిల్లవానిగా భావిస్తున్నాడు, పిల్లవాడు కాదు. ఆయన ఆ మహానుభావుడై భూమాతను రక్షించినటువంటి ఆ వరాహావతారమూర్తి వాడే, వామనావతారమూర్తి వాడే, నృసింహావతారమూర్తి వాడే, సకల సద్గుణాభిరాముడు రాముడు, సామాన్యుడు కాదు నాయన అని అంటూ, అయినా కోరిన ఇస్తానన్నావు, ఆడి తప్పుతావా దశరథ, ఏ రాయ్యం.

నీతోనే ప్రారంభమాయి చివాకు వంశంలో నందనవనంలో జిల్లేడు ముక్కలా పుట్టావరా అని అంటూ ఉండగానే రామ లక్ష్మణుల వెంటనే ఇరుకొని ఆ వసుల వారు వచ్చి సర్వ విషయములను గ్రహించి ఆ దశరథును పరితపిస్తుంటే దుఃఖిస్తుంటే ఓదార్చుతున్నాడు మహానుభావులారా ఆకాశవాణి శ్రోతలారా అని ఒక చెడి దశరథుతో వశిష్ఠుడన్య చిరునవ్వు నవ్వి అని

రాజసింహ చక్రవర్తి దశరథ. ఎవరికి తెలిసే రాముని సంగతి నాకు ఆ విశ్వామిత్రునికి తప్ప. ఇంతవరకు జాప్యం చేశావు. సకల లోకాల రక్షకుడు పురుషోత్తముడు రాముడు సామాన్యుడు కాడని అతని యొక్క ఆ అమాయకత్వాన్ని కొంచెం నీవు అర్థం చేసుకోమని చెప్పి ఓదార్చి రామ లక్ష్మణులను విశ్వామిత్రుల వారి వెంట పంపగా ఇందుకే ఆ త్యాగరాజ బ్రహ్మణుడు వేడలేను కోదండప్ప. అనుజ సౌమిత్రి కరమున కోదండం ఉరమున ఆ యొక్క వజ్రాహారం ఢగలగా మెరుగుచుండగా అయోధ్య ప్రజలందరూ మురియుచుండగా ముందు విశ్వామిత్రుడు ఆ వెనుక రాముడు లక్ష్మణుడులా ప్రయాణం చేసి సాయం సమయానికి సరయూ నది తీరానికి చేరుకున్నారు. ప్రొద్దుపోతోంది. ఆ పుండరీకాక్షునికి పరమాత్మకి దర్భలతో శయ్యని ఏర్పాటు చేసి తెల్లవారులు కూడా రామలక్ష్మణుడు చూస్తూ మురిసిపోతూ ఎప్పుడు తెల్లవారుజామైందో తెలియలేదు. భక్తులరా, అప్పుడు ఆ బెస్తవారి పూరి గుడిసిన మీద ఒక కోడిట కుక్కుటం కుక్కురోకో అందిట. అంటే వాల్మీకి వారు ప్రతి జీవికి ప్రాధాన్యం ఇచ్చారు శ్రీమద్ రామాయణంలో. అందుకే కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అది సుభరితం సుచరితం సదాచార సంపన్నులకు యోగ్యమైన గ్రంథం. అందుకే ఆది కావ్యం అన్నారు వాల్మీకి వారిని, ఆది కవి అన్నారు. అప్పుడు పాడాటండి ఇప్పుడు ప్రతి ఇంట ప్రతి చోట యావత్ భూమండలమంతా శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కూడా ఆ సుప్రభాతమే. అదే మొట్టమొదటిగా విశ్వామిత్రుల వారు ప్రవచించారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమానీకౌ కర్తవ్యం దైవమానీకం కర్తవ్యం దైవమానీకం. కౌశల్యను అనే మహాతల్లి కౌశల్య అను ఆమె పవిత్రమైన గర్భముందు ఉద్భవించినటువంటి ఓ పుండరీకాక్ష మేలుకో, లోకాలన్నీ నీకోసం ఎదురు చూస్తున్నాయి దుష్ట సంహారార్థమై శిష్ట రక్షణార్థమై. అందుకే అంటారు ఉన్మత్త శిక్షయు భక్త రక్షణము కలిగించడానికి మేలుకో అన్నట్టు. అప్పుడు దిగ్గున మేల్కాంచి మమ్మల్ని మన్నించండి అని అలా ప్రణామం చేస్తున్న రామలక్ష్మణుడు చూచి మనసులో మురిసిపోయాడు. ఇతడు ముకుందుడు, నేను మానవుణ్ణి అయినా నా భాగ్యమే ఈ భాగ్యమని మురిసిపోయి ఆశీర్వదించి సరయూ నదిలో సుశస్నాతులై రండి అని చేసి వచ్చిన వారికి బల అతి బల ఆకలి దాహ నిద్ర లేకుండా సురక్షితంగా భక్తజన సంరక్షణార్థమై శిష్యులను రక్షించే పరమార్థ స్వరూప ని బోధించాడు. అలా మంత్ర ద్వయమును చేపట్టిన రామలక్ష్మణ ప్రకాశకుమారులే మెరయుచుండగా ఆ తాటకారణ్యంలో ప్రవేశించారు. ఆ తాటకారుణ్యలకు సరిపడగా భుజించి నిద్రపోతోంది. ఈ మానవ రాకను చూచి లేచి ఏమి నరవాసన ఎంత కమ్మన్న ఆహా ఏమి నరవాసన ఎంత కమ్మన్న.

Fome, fome, tra! చూడడాని వీడు ఈ బాలులాగా ఆ కర్మలలో కోదండం శభాష్ నన్ను వధించడానికి వస్తున్నావు అంటూ మాయలు ఎన్నో చేసింది మహేంద్ర ఇంద్రజాలములు చూపించే అవి చూచి రాముడు నవ్వుతున్నాడు. విశ్వామిత్రుడు, నాయన ఆలస్యం చేయి కాలస్యం అమృత విషయం అన్నాడు. అయ్యో స్త్రీ అన్నాడు రాముడు. లేదు నాయన, అది మహాదుష్ట స్త్రీ. కశ్చాది మహాములను బాధిస్తున్న విద్యుద్యుహుడనే దీని భర్తను వారు శపించి భస్మం చేశారని ఆ కోపంతో మునిలోకాన్ని తల్లడిల్లా చేస్తే ఇది గంధర్వ స్త్రీ, కేశనేవాని కూతురు, వేయనుల బలాఢ్యురాలు. అప్పుడు దీన్ని రాక్షసి అయిపోమని శపించారు అగస్త్యాది మహాములు. కాబట్టి దీన్ని జాప్యం చేయకన్నారు. అప్పుడు గాధేయాజనుభూని రాఘవుండు, గాధేయాజనుభూని రాఘవుండు దిగ్భాగములల్లాడగా, దిగ్భాగములల్లాడగా మానవాస్త్రము ప్రయోగించే పరాత్పరుడు తాటకలీలలన్నీ, తాటకలీలలన్నీ మోసము చేసిన తాటకలీలలన్నీ వాసనమ్మ నర్చి నారాయణుడు తాటకిపై మానవాస్త్రము ప్రయోగించే పరాత్పరుడు రాఘవ

ఆ తాతకు అనేకమైన మాయలు చేసి చాటలు లాంటి చెవులట పాడలు లాంటి పల్లెట అగ్ని గుండములు పట్టే నేత్రద్వయమట అంటూ వస్తూ ఉన్న ఆ తాతకుని మానవాస్త్రం వేసి ఆ రమాధువుడు గురువుగారి యొక్క ఆజ్ఞను అనుసరించి ఆమెను సంహారం చేశాడు. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద అంటూ ఆ తాటక పర్వతంలా కూలిపోయింది. భక్తులారా, అలా తాటక సంహారానంతరం సిద్ధాశ్రమం వచ్చి మార్గాయాసం లేకుండా అనేక కథలు కౌశికుడు చెబుతుండగా వింటూ రామలక్ష్మణులు ఆ ముని ఆశ్రమం ఎప్పుడైతే సిద్ధాశ్రమం అట, ఒకప్పుడు వామనమూర్తిని గన్న అతిథి కశ్యపుడు తపస్సు చేసిన పుణ్యభూమి, అట్టి భూమిలో అందరి పునుల యొక్క ఆశీస్సులు రామలక్ష్మణుడు అందజేసి ఆ యొక్క లోక కళ్యాణార్థమై చేయు యజ్ఞమును ప్రారంభం చేసి యజ్ఞభారం నీదేనని చెబుతూ పాంచాహ్నికంగా సంపూర్ణం చేశారు. అక్కడ పూర్ణాహుతి జరగానే అప్పుడే వస్తున్నారు ఆ మారీచ సుబాహులు తల్లి వధ వార్త ఓరి మానవులారా మా తల్లిని వధిస్తారనగానే ఆ మారీచునిపై వాడు కారణజన్ముడు కనుక వాయవ్యాస్త్రం ప్రయోగించాడు రామభద్రుడు, ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు ఆ లక్ష్మణస్వామి సుబాహునిపై వాడు భత్మం కాగా ఈ మారీచుడు దక్షిణ దిశలో ఉండేటటువంటి ఆ 100 యోజనముల సముద్ర మధ్య భాగంలో పడ్డాడు. ఆ రామభద్ర, హే రామచంద్ర, నీ బాలబాణం ఇంత బ్రహ్మాండంగా నన్ను బాధించింది, నీ నామము నేను జపిస్తూ హాయిగా ఆనందంగా నీ పాదముల చెంత చేరుకుంటానని చెప్పి రావణ మంత్రుల ఆస్థ మంది అంటే 8 మంది వారిలో ఒకడైన ఆరిచ అప్పుడే వారికి సెలవు చెప్పి ఆశ్రమాన్ని కట్టి రామ రామ రామ అంటూ ప్రార్థన చేస్తూ పిపరే రామరసు రసనే.

అలాంటి రామ రసధార గ్రోలుచు మోక్ష ప్రాప్తి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆశ్రమంలో మారీచుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యజ్ఞము సంపూర్ణము అర్పజయించి అందరి ఆశీస్సులు పొంది ఇంతలో జనక మహారాజు మిథిలాధిపతి సీతా స్వయంవరనే శుభలేఖ పంపించారు భటులకి. అయ్యేది చదివి నిన్న ఆ స్వామితో ఉన్నాడు, ఓ రాఘవ దానికి నీవు సమర్థుడున్నాడు దేవుడి స్వామి. ఒక విల్లు తృతడానికి ఇంత ఆర్భాటం అన్నాడు, సామాన్యమైన విల్లు కాదు నాయన, బ్రహ్మదేవుడి స్వకర్మ చేత రచింపచేసిన విల్లు, రాక్షసుల కథనార్థమై ప్రవహించిన విల్లు, అది శివుని ధనుస్సు. ఆ శివుని విల్లు ధనుర్భంగం చేయాలంటే హే దాశరథి అది నీకే తగునగా. తన తండ్రి అయిన దశరథుడు విశ్వామిత్రుడే తల్లి తండ్రి గురువు దైవమని చెప్పారు. ఆయన ఏ విధంగా చెబితే ఆ విధంగానే చరించమన్నారు గనక అదే శిరోధార్యంగా భావించి ఆ విశ్వామిత్రుని వెంట రామ లక్ష్మణులు ప్రయాణోన్ముఖులై అలా వెడుతున్నారు మిథిల వైపు. అలా వెడుతున్న ఆ రామలక్ష్మణులకు అలసట లేకుండా గంగావతరణం, సత్యవతీ జననం, ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క జననం, విశ్వామిత్రుడు వశిష్ఠుల యొక్క ప్రతిజ్ఞలు, ఆయన బ్రహ్మరు చెవడం ఇవన్నీ చెప్పాడు. అంతలో వస్తూ ఉంటే నిర్మలమై నిరంజనమై ప్రభాసభాసమానమైన ఒక ఆశ్రమాన్ని చూశారు. ఆశ్రమం నిర్మలంగా ఉండడమే కాదు, పిల్లి ఎలుక ఒకే చోట ఆడుకుంటున్నాయి, కుక్క పిల్లి భేదం లేకుండా ఆనందంగా పరవశిస్తూ గంతులు వేస్తున్నాయి, క్రర మృగములు సాధు జంతులు ఒకే రేవులో నిరుత్రాగుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రశాంతత, ఎక్కడ చూసినా నిర్మలత్వం, ఎక్కడ చూసినా ఎలా ఉందంటే ఆ ప్రాంతం నిస్సంగత్యే నిర్మలత్వం. నిస్సంగత్యం అంటే సత్సాంగత్యం వల్ల నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్యే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి అన్నట్లుగా ఆ ప్రభావంతో రాముని యొక్క మనసు ఆనంద భరితమయ్యా. ఇంత చక్కటి దృశ్యాన్ని ఈ నేత్రద్వయంతో చూడగలిగాను మహాత్మా నీ కరుణ వల్లని కౌశికి మరీ మరీ మొక్కుతున్న ఆ పరమాత్మ యొక్క పాదధూళి సోకి ఒక రాయి నాతిగా మారింది. ఆ నారీ శిరోరత్న మహాపరమ

నీ కరుణ జనే ధన్యనైతి దశరథి కరుణాపయోనిధి స్వామి అని ఆమె ప్రార్థిస్తుంటే ఇంతలో దండ కమండలాదులు ధరించిన ఒక ముని పుంగవుడు అరుదించి ఆయన కూడా నమస్కరించాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరు మనసులో మారజనకుడని యథాతథంగా బాహ్య ప్రపంచానికి రామభద్రుడు దశరథాత్మకుడని మురీచు ఆనంద సంభరితులే ఉంటారు. వీరు ఏమిటి, నాకు నొక్కడం ఏమిటని ఆశ్చర్యముతో సంభ్రమంతో అడుగుతున్న ఆ రాఘవనిచ్చి కౌశికుడు అన్నాడు, నాయన ఈమె బ్రహ్మ మానస పుత్రిక అహల్య, ఈమె అందచందాలు చూసి దేవతలు ఎంతో ఆశించారు. ఇంద్రుడైతే నాకు ఈమె భార్య అన్నాడు. కాదని ఆ శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తూ రామనామమే జపిస్తున్న ఆ నారదుడు వెళ్ళి, తండ్రి బ్రహ్మదేవ, ఈమెకు తగిన అతనుని నేను తెస్తానని మోక్ష సంప్రాప్తం కొరకు భూలోకంలో తపస్సు గౌతమ మహర్షి అంతకు వెళ్ళి ఆయనకు వివాహం చేస్తానంటే, స్వామి నారద నాకు ఊరు పొమ్మంటోంది, కాడిరమ్మంటోంది, మోక్ష దేవత కోసం నేను ప్రార్థిస్తుంటే నాకు వివాహం చేస్తావా, మరలా వ్యామోహంపై నాకు మరులు కల్పిస్తావా మహానుభావ, హే బ్రహ్మ మానస పుత్ర, హే నారద అంటుంటే, లేదు నాయన, కామిగాని వాడు మోక్ష కామిగాడని చెప్పి ఆ అహల్యనిచ్చి వివాహం చేస్తారు.

గౌతముని ఒక కుమారుడు పుడతాడు. ఆయన నామమే శతానందుడు. భక్త మహాశైలార, ఆకాశవాణి శ్రోతలారా, భవిష్యత్తులో సీతారాముల కళ్యాణం చేసినటువంటి పురోహిత రత్నం ఆ శతానందుడే. గౌతమునికి అహల్యకు జన్మించిన వాడే సుమ. ముందు ఆ కథ చెప్పుకుందాం. ఇక్కడ ఇంద్రుడు వెళ్ళి ముల్లోకాలు ప్రదక్షిణ చేసి వస్తే ఇస్తానన్నాడు బ్రహ్మ. అహల్యని వెళ్ళాడు. కానీ అతనికంటే ముందు దండకమండలాలు ధరించి ప్రతి తీర్థంలో ప్రతి యొక్క నదిలో స్నానం చేసి సంధ్యమార్చుకున్నట్టు ఒక ముని చూశాడు. గర్వంతో, అమరలోక పదవి తనకే ఉందనేది అహంకారంతో మునికి నమస్కరించకుండా వచ్చేసరికి ఆమె బిడ్డ తల్లి కూడా అయిపోయింది. అతడెవరో కాదు, ఆ తపోధనుడైన గౌతముడే. ఆ గౌతముడి నామంతో వర్ధిల్లింది మన గోదావరి. ఆ గోదావరి పుష్కరాలు వచ్చేస్తున్నాయి. ఆనంద సంభరితులై దానిలో స్నానం చేసి ధన్యులవుదాం. ఇలా ఉండగా ఈ కథంతా కౌశల వారు రామలక్ష్మి చెప్పారు, విన్నారు. అమరేంద్రు ఆశతో ఆమెను కోరి వెళ్ళగా అర్ధరాత్రి భక్త మహాశైలారా ఆమె తనను తాను తెలుసుకున్నది. ఆ పతివ్రత శక్తితో ఓరి అమరేంద్ర, నా భర్తను నిద్ర లేపించి అర్ధరాత్రి మా భార్యాపతలు ఎడబాటు గావించి నన్ను అపహరించాలని, నన్ను చెరబెట్టాలని చూశావు గనక నేను పాషాణమైపోతాను. ధర్మదేవత వచ్చి నన్ను దాకుదాక నేను పాషాణమైపోదురుగాకని తనను తాను శాసించుకుని పాషాణమైపోయింది. ఆ పాషాణమే ఈ హల్య. అర్ధరాత్రి స్నానం చేయబోతుంటే ఆ గంగ, ఓయి గౌతమాని తెలియదాని గంగ శపించబోయింది భార్యావియోగంగాక. ఇక్కడ ఎందుకంటే పుష్కరాలు అయితే ఏ వేళైనా స్నానం చేయొచ్చు. ఆ 12 రోజు రాత్రింబవళ్ళు కూడా అలాంటి శక్తి ఆ నదీమ తల్లికి ఉన్నది. నదీమ తల్లి అన్నిటికీ ఉన్నది. అలా కాగా భక్త మహాశైలారా, గౌతమ మహర్షి ఆగ్రహోదగ్రుడై ఆ యొక్క అమరవల్లభుని శపించి అచ్చోటు వాసి తపోధనుడయ్యాడు భక్త మహాశైలారా. ఈ విధంగా ఈ కథంతా కౌశల వారు రామలక్ష్మణుడు చెప్పారు. వారు విని ఆనందించి వారి ఆశీస్సులు గైకొని ఆ కౌశల వారి వెంట కరుణామయుడైన రాఘవుడు వెడుతున్నాడు. అలా వెడుతూ ఉంటే ఆ యొక్క రామునికి విధిలావగణాన్ని చూపించారు ఆ విశ్వామిత్రుడు. చాటుచున్నదతో రాఘవ, అదే మిథిలానగరం. చాటుచున్నదో భేరి స్వాగతము విదేశుల కటంచు, స్వాగతము విదేశుల కటంచు, కోట బురుది మీది జెండా. చాటుచున్నదో భేరి, రండి రండి చక్రవర్తులారా మహారాజులారంటూ స్వాగతం చెబుతున్నాడయ్యా. ఆ భేరులు ఆ జెండా చెబుతోంది అని ఎప్పుడైతే ఆ విశ్వామిత్రులా పరిచయం చేశాడో పరమానంద భరితుడైన ఆ రాముడు తన్మయత్వంతో కౌశికుల వారి వెంట సాగిపోతుండగా విశ్వామిత్రులారు వచ్చారన్న వార్త విన్న మిథిలాధిపతి అయినటువంటి జనకుడు, ఆ మిథిలకు మిథిలే సాటి, మిథిల వంటి నగరము, మిథిలాధిపతి అయినటువంటి ఆ నిమి వంశ చంద్రుడైన జనకుని లాంటి చక్రవర్తి లేరట. అందుచేతనే సుఖయోగి లాంటి వాని వద్ద జ్ఞాన భాండాగారమును పొంది ఉన్నాడు జనక మహారాజు. అంతటి యోగి, అంతటి రాజహర్షి కూడా అలాంటి రాజు ఎదురేగి ఆ కౌశికుల వారికి నమస్కరించి ఉచితాసనాసిని చేసి, స్వామి సూర్యచంద్రుల్లా మెరిసిపోతున్న ఈ బాలచంద్రులు ఎవరు, ఈ రాజకుమారులు ఎవరు అన్నారట. ఆయన ఆశీర్వదించి, జనకా నీ తెలియని ధర్మం ఉన్నదా అంటుంటే, లేదు స్వామి, వీరవు బరో తెలుపుడు.

శంకర్ని వీళ్ళు దుర్మార్గుడు విల్కాడు లేడు, ఇతడే మహానుభావుడు రాముడు. ఓ సౌజన్యనిధి, ఓ జనక దశరథాత్మజుడు భాష్యమునకు అంతరార్థంగా శ్రీమన్నారని చెప్పగా, ఆ మాట విని ఆనంద సంభరితుడైనటువంటి జనకుడు వారికి తగిన విడిని నేర్పరచి ఈ శుభవార్త తన కుమార్తెైన జానకీదేవి చెప్పడానికి వెళ్ళారట. భక్తులారా, ఇక్కడ జానకీదేవి కూడా అనేక రాజకుమారుల చిత్రపటములు చూడమనుకుంటే చెలికెత్తను చూడకుండా ఇతడు దశరథాత్మకుడన్న మాట విన్నదో ఏమో ఆ చిత్రపటముగాంచి ఆనంద సంభరితి ఆహా.

కనులున్న ఫలము కన్నులున్న ఫలము కాంతవలకు వీని ఎన్ని జన్మములేని ఎత్తి అయిన ఎన్ని జన్మములు ఎత్తినా ఇతనికి భార్య కావాలి, ఇతని చూడాలి, ఇతని చూసి తగ్గించుకోవాలనుకున్నా. ఆ అమ్మాయి మాటలు విన్న జనకుడమ్మా, నీ చేతిలో ఉన్న చిత్రపటంలోని రాజకుమారితో సహా అన్ని దేశాధీశులు రిక్పాలకు అందరూ నీ స్వయంవరానికి వచ్చారు అని చెప్పాడు జనకుడు. వెళ్ళిపోయాడు. ఆహా, వచ్చారట రామభద్రుడు, వచ్చాట.

ఏ విడుదల ఉన్నాడు ఇతడు విధికి రావే అంటుండగా చెలికి తప్పటం తీసుకొని అన్ని విడుదలు వెతుకుతోంది. ఇక్కడ సాంస్థాన ధర్మములు వర్ణాశ్రమ ధర్మములు రామలక్ష్మణ్ బోధిస్తూ ఒక వనంలో కనిపించాడు. ఆ కౌశికుడు రాముడు ఆ వారిని చూచి ఆహా, పటంలోని ఈ భద్రాత్మకుడు కన్నా సాక్షాత్తు ఈ రాముడు ఎంతో నిన్న అని వార్త ఆ మహాతలి అయినటువంటి సీతకు చెప్పగా ఆమె చెలికెత్తలతో వచ్చి వనదేవతకు మొక్కిందిట.

కడుపారడి బుచ్చినయ్యమ్మ, కడుపారడి బుచ్చినయ్యమ్మ, రాముని ఉన్న ఆగుపతి చేయుమమ్మ. హే పర్వతరాజ పట్టి, హే పర్వతరాజ పట్టి, కరుణ చూడుమమ్మ. అమ్మ దుర్గమ్మ నీకు ప్రజన, అమ్మ దుర్గమ్మ రాముని నాకు పది చేయుమమ్మ. నా పూజ పలింపగలు అని అమ్మను ప్రార్థించింది. అమ్మను ప్రార్థిస్తే పదయం ఉంది. అమ్మ కృప కలిగితే లేనిది లేదు, కృప లేకపోతే కలిగేది లేదు. అలా ఆ మాటలు విన్నట్ట రాముడు పన్నగున్న చెంతనున్న సీతం ఆ మాట అంటుంటే ఆయన విని తన అనుగుడైనటువంటి లక్ష్మణితో, ఆహా లక్ష్మణ ఎంత బాగుంది రా అమ్మాయి,

ఆ రాజుపుత్రే జనకరాజాత్మజే నన్ను ఈ విధంగా మనసు భర్తించి చెట్టు చేసింది. బలి బలి కౌశికుడు మన పాలిటి వేల్పు, బలి బలి కౌశికుడు మన పాలిటి వేల్పు, నిచ్చెలుపై నేను చూచుకుంటుంచే రేపు రఘువీరుల బాహుబల నిస్తుల చూపి సీతను కళ్యాణమాడదను లోకంబుల్ మెచ్చకన్ రఘువంశం. సోదర లక్ష్మణ, రేపు ఆ శివుని వెళ్ళి విరచి ఈ జానకి పెళ్ళాడతానన్న మాటలు విన్న ఆ సీత పొంగిపోయింది. అని పలికడు రామాలాపము కర్ణాము తముగనాలి నుంచి అని పలికడు రామాలాపముతో రాముడు రామునితో ఆ మాటలు అన్నట్లుగా వినిపించాయి. ఇద్దరు ఒకరి మాటలు ఒకరు విన్నారు, ఒకరినొకరు చూసుకున్నారు. పూదోటలు హాయిగా పొడించి తీయని కళ్ళు కన్నారు. స్వయంవర రంగానికి చేరుకున్నారు. బారులు తెచ్చి బంగారు గద్దెల మీద కూర్చున్నారు. అంగవంగ కళింగ కాశ్మీర బర్బర చౌళ మగద మాలవ టెంకడ కొక్కడ సౌరాష్ట్ర కేసి కాశి అచ్చరులు కూడా వచ్చేసారు. అక్కడికి రావణ బ్రహ్మ కూడా వచ్చారు. నారదులు చెప్పగా అంటారు, రావణ బ్రహ్మ ఇది ఒక లెక్క, స్వార్థం హరేణ హరి వల్ల భయ ఉంటే ఆ హరుడు ఉన్నటువంటి పర్వతాన్ని ఎత్తారని గర్వించాడు అని అంటారు. అది విచిత్ర రామాయణం ఉందే ఉన్నది తెలియదు, ఆ వాల్మీకి రామాయణం లేదు మహాభావులారా. అప్పుడు ఎవరు కూడా శివుని విల్లెత్తే మనగాడే లేడంటున్న ఆ జనకునకు సమాధానంగా ఎవరు చెప్పలేదు. కొందరు చూశారు వెళ్ళిపోయారు, కొందరు వరుస కాదన్నారు, కొందరు వివాహం ఏందన్నారు. ఈ విధంగా అచ్చరులు అంటే గంధర్వులు కొందరు వెళ్ళిపోయారు మనకెందుకని. ఈ విధంగా ఉంటూ ఉండగా అప్పుడు రామభద్రుడు కౌశిక నమస్కరించి లేచడప్పుడు లెమ్ము శ్రీ రఘురామ కొమ్ము శివ చాపమ్మో లెమ్ము శ్రీ రఘురామ లే నమ్మి ఉన్నది జానకమ్మ నిన్నే అంటుండగా లేచాడు. అప్పుడు ఆ రామభద్రుడు చూచి ఆహా శభాష్ విల్లెత్తని మానని, విల్లెత్తని మానని సీతకు తగిన జల్లుడి తాచు పలుకువారు, విల్లెత్తని మానని సీతకు తగిన చెల్లుడి తడంచు పలుకువారు. దోచింప చూడ ఎంచి చూడ ఏ పుట్టలో ఎట్టి పామున్నతో అని తలలుచువారు. మహానుభావుడైన వీడు నేడు క్షత్రియ గౌరవము నిల్పగా పుట్టినాడు ఏమో, విల్లెత్తని మానని సీతకు తగినవాడు శభాష్ మన రాజ పరు అంటే క్షత్రియ పరువు నిలిపాడై బిడ్డ అంటూ ఉన్నారు. అప్పుడు ఆ రామభద్రుడు వీర రసము రాజులగా శివుని విల్లు దశ, శృంగారసము రాజులగా ఆ సీత వంక చూచాడు. ఆహా సీత తప్పకుండా నిన్ను నేను చేపడతాను అని చెబుతూ ఆ వింటి చుట్టూ ప్రదక్షిణ చేశాడు పరమాత్మ అయిన రాముడు. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మంగోం మందాకిని శల్య చందన చర్చిత చందన చర్చిత సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఓం శివాయ సూర్యవదనారవింద గౌరీవదనారవింద దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. వశిష్ఠకుంభోం వశిష్ఠకుంభోత్వ గౌతమారి మునీంద్ర దేవార్చశేఖరాయ తస్మై వకారాయ నమః శివాయ. ఓం యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధం శివలోకమాప్నోతి శివేన సహ మోదతి. ఓం నమః శివాయ అంటూ ఎప్పుడైతే రాముడు ఆ శివుని విల్లు చుట్టూ ప్రదక్షిణం చేసి విల్లు ఆ ధనుసుని ఎత్తబోయాడో భక్తులారా, మహా భక్తితో ఆ సమయంలో కండ పరసుకోదండ

చేస్తున్నా దేయ సంసిద్ధముగా. భోనభంతరములు భోనభంతరాలు దద్దరిస్తున్నాయి. రాముడు సభాష్ ఇతడే తగినవాడు అంటూ ఉండగా ఆ రాముడు వీరరసముతో సభకు అందరికి కూడా సభామర్యాదను పాటించిన వాడైన ఆ రాముడు

0: కుండ నుపులకు చల్లుమనియే జానకీ దేహమొక్క నిమేషమునందు నయము జయము భయము విస్మయముగా దూరా శ్రీలక్ష్మీరమణ గోవింద ఇల్లు ధనుస్సు ఎప్పుడైతే ఆ దశరథి మోపెట్టారు భక్త మహాశివులారా, లోకాలన్నీ ఆనందంతో పరవశిస్తుండగా దేవతలు పూలవాన కురిపిస్తుండగా
1: మీరు ఇంతవరకు సీతా కళ్యాణం హరికథ విన్నారు. కథకురాలు శ్రీ హెచ్జి భవానీ భాయి భాగవతారిణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.